0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆమ్కి పనీర్ టిక్కా, విచ్ అమికా పరాటా.
3: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నైట్.

ఆదివారం శుభ సాయంత్రం. ప్రపంచ వ్యాప్తంగా వింటున్న రేడియో సురభి శ్రోతలారా, మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. రేడియో సురభి అందించే ఇక్బాల్తో ఆ రోజుల్లో అని ఈ కార్యక్రమానికి. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఇదే అలవరుసల్లో, అంటే రేడియో సురభి ద్వారా 107.9 FM HD3 ఈ అలవరుసల్లో మీకు అందరికీ చేరుతుంది. నేను మీ ఆర్జే ఇక్బాల్. ప్రతి వారం చెప్తున్నట్టుగానే మీకు ఇందాక అంజనీ గారు చక్కగా అలరించిపోయారు, మిమ్మల్ని ఒక కొత్త సెగ్మెంట్ ని కూడా ఇంట్రడ్యూస్ చేసిపోయారు, అది నెక్స్ట్ వీక్ నుంచి తను చేస్తాన్నారు కదా. అలాగే ఆ తర్వాత క్రితం వారం అంతా మీరు సోమవారం నుంచి శుక్రవారం వరకు మీ ఆఫీసు పను లేకపోతే పిల్లల యాక్టివిటీస్ లేదా వాటి మీ వ్యాపారాలు వాటి ద్వారా మీరు పొందినటువంటి ఆ అలసటని సాటర్డే వీకెండ్ సాటర్డే సండేస్ తో మీరు బయటికి వెళ్లడం లేకపోతే విందులు వినోదాలు కార్యక్రమాలు ఇలాంటి వాటిల్లో మునిగి తేలుతూ ఉండి సాయంత్రం ఆదివారం సాయంత్రం 6 గంటల తర్వాత మీకు వచ్చే ఆ ఒక విధమైనటువంటి తాత్వికత అని ఎందుకు అంటున్నాను తెలియదు గాని, మీకు మళ్ళీ మండే నుంచి ఆఫీసు కార్యకలాపాలు ఇవన్నీ ఉంటాయన్న దిగులు ఉంటుంది కదా, ఆ దిగులను పోగొట్టడానికి నేను ముందుకు వస్తుంటానని మీకు అందరికీ తెలుసు. అయితే ఇవాళ నేను ఒక పాటతో నా కార్యక్రమం ఆ రోజుల్లో అంటే ఇది ఏదైనా కావచ్చు, ఒక్కోసారి నేను 1930s వరకు కూడా వెళ్తూ ఉంటాను చిత్రసీమకు సంబంధించింది అయితే, అలాగే సాహిత్యానికి అయినా లేకపోతే చరిత్రకైనా ఇంకా ముందుకు అంతకు ముందుకు కూడా వెళ్తూ ఉంటానని మీకు తెలుసు. నా కార్యక్రమాన్ని నేను మామూలుగా ఒక ప్రబోధాత్మక గీతము, దేశభక్తి గీతం ఇలాంటి వాటితో ప్రారంభిస్తుంటానని నన్ను వింటున్న శ్రోతలందరికీ తెలుసు కాబట్టి, అలాంటిది ఒక పాట కానీ ఆ పాటకి ఆ సినిమాకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ జూలై మంత్ లో 2026 జూలైకి ఒక ప్రత్యేకత ఉంది ఆ సినిమాకి, అది ఏమిటి మనం మాట్లాడుకుందాం. అయితే ముందు సినిమాని గుర్తిద్దాం ప్రబోధాత్మక గీతము, తర్వాత ఒక మంచిని చెప్పే గీతము, అలాగే ఆ సినిమాకి సంబంధించిన విశేషాలు కూడా మాట్లాడుకుందాం. అంటే అదొక్కటే కాదు ఇవాళ, అది జస్ట్ ఇంట్రడక్షన్ తో ఇవాళ నేను మొదలు పెడుతున్నాను. ఆ తర్వాత చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. ముందు జాగు చేయకుండా ముందు ఈ పాట మీకోసం వినిపించబోతున్నాను. ఇది ఏ సినిమా, ఆ సినిమానే ఎందుకు ఇవాళ ప్రస్తావిస్తున్నాను అన్నది మీకు చూచాయిగా తెలిసిన ఫోన్ నంబర్ 9726361966 కి ఫోన్ చేసేయండి. ఇదిగోటి పాట ఇప్పుడు మీకోసం.

0: హలో శ్రోతలారా, మీ పాట ఈ పాటను వినిపిస్తున్నప్పుడు మనకు ఆనంద్ గారు ఫోన్ చేశారు. ఆనంద్ గారు, మీరు ఆనేరు ఉన్నారా?
1: హాయ్ అండి.
0: ఎలా ఉన్నారండి? ఇందాక మీరు మీరు కరెక్ట్ సమాధానం ఇచ్చారు. అయితే ఆ సమాధానాన్ని ఇప్పుడు నేను చెప్పను. ఇది ఏ సినిమా, ఇది ఎందుకు ప్రత్యేకత ఇప్పుడు మనకు జూలై 2026 అనేది మీరు కరెక్ట్ మీరు చెప్పింది. అయితే అది మిగతా శ్రోతలు ఎవరైనా చెప్తారేమో చూద్దాం, కానీ క్రెడిట్ అయితే మీకే. నూతన్ ప్రసాద్ గురించి హలో నూతన్ నూతన్ ప్రసాద్, ఇందాక అంజన గారు ప్రశ్న అప్పుడు నేను చెప్పాను కదా, అది దాని గురించి చెప్తున్నారు మీరు ముత్యాల ముగ్గులో ఏంటిది అన్నది.
1: క్యారెక్టర్ కూడా కానీ అనుకుంటాడు రాఘోపాలరావు, ఎందుకంటే అతను టెక్ మేనేజ్
0: చేసుకుంటున్నాడు. అది టర్న్ క్యారెక్టర్ టర్న్ తిప్పుతుంది మొత్తం సినిమాని. అది కూడా దాని గురించి
1: మాట్లాడుతున్నాం.
0: చెప్పండి చెప్పండి. రైట్ రైట్ రైట్ కరెక్ట్ కరెక్ట్ అనంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్
1: షేర్. థ్యాంక్ యూ సార్.
0: యా యా
1: క్యారీ ఆన్.
0: థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో అనంత్ గారు చెప్పినట్టు ఈ సినిమా ఇందాక వినిపించిన మంచిని సమాధి చేస్తారు, దాని గురించి మాట్లాడదాం అది కొద్దిగా ఇవాళ. ఆ తర్వాత నూతన్ ప్రసాద్ కూడా ఇందాక ప్రశ్న ఉండిపోయింది కాబట్టి, ముత్యాల ముగ్గులో టర్న్ చేసే క్యారెక్టర్ ఎందుకు అంటే అతను హీరోయిన్ సంగీత బెడ్రూమ్ నుంచి ఇక్కడ దాక్కుని అక్కడ నుంచి బయటకు వచ్చేటట్టు విలన్స్ అతన్ని చూపిస్తారు శ్రీధర్ కి. సో శ్రీధర్ అపార్థం చేసుకుని సంగీతను పంపించేస్తాడు. అది బేస్డ్ ఆన్ యాక్చువల్ రామాయణ స్టోరీ. యాజ్ చాకలి చెప్పినప్పుడు రాముడు సీతను అడవికి పంపించినట్టుగా అదే థీమ్ లో తీసుకుని బాపు చేశారు. ఆ తర్వాత బాపు నూతన్ ప్రసాద్, ఆఫ్ కోర్స్ నూతన్ ప్రసాద్ నేను హైజాక్ చేయట్లేదు, అంజనీయ గారు అది ప్రశ్న వదిలేసి వెళ్లారు కాబట్టి అలా ఉంది. నా మెయిన్ ఇది మన ఇంతకు ముందు వినిపించిన పాట, దానికి సంబంధించినటువంటి ప్రశ్న అదేమిటి. ఆనంద్ గారు కరెక్ట్ గా చెప్పారు కానీ మీలో ఇంకెవరన్నా చెప్తారేమో చూద్దాం. ఓకే, నేను ఆ ప్రశ్న అలాగే ఉంచి, ప్రశ్న ఏమిటి అంటే ఈ జూలై 2026 కి ఒక ప్రత్యేకత ఆ సినిమాకి ఏమిటి అన్నది. ఓకే, చిన్నగా ఈ సబ్జెక్ట్ అలాగే ఉంటుంది కానీ ఇంకో మంచి పాట వినిపిస్తాను. ఈ పాట ఒక పౌరాణిక సినిమాలోదే. ఆ పౌరాణిక సినిమా ఏమిటి, ఇక్కడ ఈ పాటలో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ ఆ పాత్ర ఏమిటి, పాత్రధారిని ఎవరు తర్వాత చెప్పుకుందాం కానీ పాత్ర ఏమిటి. ఈ పాట ఇప్పుడు మీకోసం, ఒక మంచి పాట చాలా రోజులే ఉంటుంది, మీరు కూడా విని ఇదిగోండి ఈ పాట ఎంజాయ్ చేయండి.

ఇందాక పాట ఏ సినిమా అది తెలిస్తే 9763619666 ఆ క్యారెక్టర్ ఆ పాట పాడిన క్యారెక్టర్ ఎవరు అన్నది. ఓకే, సో ఇందాక మనం మొదట ఫస్ట్ పాట విన్నాం కదా, మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పని అని. అది ఏ సినిమా, అది ఎందుకు ఇవాళ నేను మాట్లాడుతున్నాను దాని గురించి ప్రస్తావిస్తున్నాను అన్నది ఆనంద్ గారు కరెక్ట్ చెప్పారు. ఇంకా ఎవరైనా చెప్తారేమో చూస్తాను. ఆ సమాధానం కోసం వేచి ఉండే క్రమంలో ఈ పాట వినిపిస్తాను. ఈ పాటకి ఇంతకుముందు ఆ టాపిక్ సంబంధం లేదు కానీ ఇదిగోండి ఈ పాట. ఇప్పుడు ఇంకో మంచి పాట

ఈ పాట అన్నారు కదా, ఈ పాటలు ఎవరున్నారో నేను చెప్తాను ముందే. హీరో పేరు చెప్తాను, హీరోయిన్ ఎవరో వీరు కనుక్కుందరు కాని, ఇది ఉండమ్మ బొట్టు పెడత. ఉండమ్మ బొట్టు పెడత ఈ సినిమా. ఇందులో హీరో కృష్ణ, అయితే హీరోయిన్ ఎవరు అది. ఓకే, మంచిని సమాధి చేస్తారా ఆ సినిమా ఏది అన్నది మనకు ఇంకా మిగతా వాళ్ళ దగ్గర నుంచి మనకు జవాబు రావాలి. మీకు జవాబు తెలిస్తే 972-636-1966 కి ఫోన్ చేయండి. అది ఆ తర్వాత ఇది జూలై 2026 కి దానికి ఏమిటి అంతలా ఏమిటి ప్రత్యేకత అనేది కూడా మనం మాట్లాడుకుందాం. అయితే అదే సినిమాలో, అదే సినిమా అంటే మంచిని సమాధి చేస్తారా అన్న ఆ పాట ఉన్నటువంటి సినిమా. అందులో నుంచి ఇంకో పాట విందాం. ఇదిగోండి ఈ పాట ఇప్పుడు మీకోసం.

0: They are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ

రేడియోకి పునఃస్వాగతం. వింటున్న శ్రోతలందరికీ మరోసారి ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. కార్యక్రమం పేరు ఇక్బాల్తో ఆ రోజుల్లో. ఈ కార్యక్రమాన్ని రేడియో సెలవు ద్వారా మీ ముందుకు తెస్తున్నది మీ ఆర్జే ఇక్బాల్. అది మొదట వినిపించినటువంటి ఆ పాట నేరం నాది కాదు ఆకలిది, ఆ సినిమా నుంచి ఆనంద్ గారు కరెక్ట్ గా చెప్పారు. మిగతా వాళ్ళు ఎవరు కరెక్ట్ గా నాకైతే చేయలేదు. కానీ ఆ సినిమాని ఎందుకు ఇవాళ ప్రస్తావించాను మొదటగా అంటే, జూలై 1976 అనుకుంటా ఆ రోజు విడుదలై ఇవాళకి అంటే ఈ జూలైకి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఆ సినిమా తాజాగా మళ్ళీ ఒక్కసారి దాని గురించి ఒకటి రెండు విషయాలు మాట్లాడుకుంటే బాగుంటుందని తీసుకొచ్చాను ఆ విషయాన్ని. ఈ సినిమా తెలుగులో అయితే ఎన్టీఆర్, తర్వాత మంజుల హీరో హీరోయిన్లుగా నటించారు. ఆ తర్వాత చాలా మంది ఉన్నారు అందులో, జగ్గ అవిన్ గుమ్మడి ఇలాంటి వాళ్ళంతాను. అయితే ఇది తెలుగులో గొల్లపూడి మారుతీరావు డైలాగ్స్ రాశారు, కానీ స్టోరీ మాత్రం శ్రీమతి జీవన్ ప్రభా దేశాయ్ అని ఆవిడ. సరే, ఆవిడ తెలుగులో కథ రాశారా అని మీకు అనుమానం రావచ్చు. ఆవిడ రాసింది హిందీలో. ఆ హిందీలో రాసిన సినిమా, ఆ హిందీలో రాసిన కథను తీసుకుని హిందీలో తీశారు సినిమా. దాని పేరు రోటి. ఆ సినిమా, ఈ సినిమా అంటే నేరం నాది కాదు ఆకలిది రావడానికి 2 సంవత్సరాల ముందు అంటే 1974 అక్టోబర్ 1974 వచ్చింది. అందులోని డైలాగ్స్ ఖాదర్ ఖాన్ అంటే ఆ తర్వాత మీకు మంచి కమెడియన్ యాక్టర్ తర్వాత విలన్ ఇలాంటి రోల్స్ లో మీకు చాలా బాగా పరిచయం ఆ ఖాదర్ ఖాన్ రాసినటువంటి డైలాగ్స్. తర్వాత తెలుగులో మాత్రం గొల్లపూడి మాత్రే గారు. సినిమా మాత్రం, స్టోరీ మాత్రం శ్రీమతి జీవన్ ప్రభా ఎం దేశాయ్. ఈ సినిమా ఒక ప్రత్యేకత, నాకు నేను 2 వర్షన్స్ చూశాను కాబట్టి చెప్తున్నాను. తెలుగు ఇప్పుడు ఏ సినిమా అయినా రీమేక్ చేసినప్పుడు కొద్దిగా మార్పులు చేర్పులు చేస్తారు. మార్పులు చేర్పులు చేయడానికి అవసరం అంటే ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తారు, ఆ నేటివిటీకి సంబంధించింది చేస్తారు. కానీ ఈ సినిమాకి ఒక చాలా ప్రత్యేకత ఉంది. 2 సినిమాలు 2 భాషల్లోనూ సూపర్ హిట్, హిందీలోనూ సూపర్ హిట్, నో డౌట్, రాజేష్ ఖన్నా అండ్ ముంతాజ్, అలాగే తెలుగులోనూ సూపర్ హిట్. కానీ ఒక డిఫరెన్స్ కాదు, ఒక చాలా అతిపెద్ద డిఫరెన్స్ ఒకటి ఉంది, అది దాని గురించి కూడా చెప్తాను. అది ఆ రెండు అంటే హిందీలో తెలుగులో కథ ఒకటే, కానీ చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. అది ఏమిటి మీకు ఊహకు తెలిస్తే చెప్పండి. కానీ రెండు చాలా హిట్ అన్నమాట, రెండు చాలా హిట్. అందులో నుంచి ఇంకో పాట మనం విందాం, వినేసి అది ఏమిటి, ఆ డిఫరెన్స్ ఏమిటి, అదేంటి తేడా అన్నది నేను చెప్తాను. మీకు ఊహకు వస్తే చెప్పండి నాకు.

ఇది విన్నారు కదా ఈ పాట. ఈ పాట కూడా అందులో ఉంటే కదా, నేరం నాది కాదు అక్కలిది. అవును, ఈ పాట వింటున్నప్పుడు నాకు ఒకటి గుర్తుకొచ్చింది, హైదరాబాద్ బుల్బుల్ చాయ్ మినార్ చంచల్ అన్నాడు. అవును, చంచల్ అని ఎందుకు ఆ వర్డ్ యూజ్ చేస్తుంటారు అంటారు కవి, ఆఫ్కోర్స్ డాక్టర్ సీనారాయణ రెడ్డి. చార్మినార్ చంచల్ అన్నది ఎందుకు ఒక చిన్న నాకు జస్ట్ స్ఫురించింది, దానికి రీజన్ ఏమై ఉంటుందో చూద్దాం. చార్మినార్ చంచల్ అన్నది ఎందుకు వాడి ఉంటారు. ఓకే, సరే. మొత్తానికి ఈ సినిమా రోటీ అనే సినిమాకి, రోటీ సినిమా మాత్రం కదా, రోటీ సినిమా సూపర్ హిట్ రాజేష్ ఖన్నా కెరీర్ లో, అది ఒక విషాదాంతం. రోటీ సినిమా విషాదాంతంలో హీరో హీరోయిన్ కూడా చనిపోతారు. కానీ నేరం నాది కాదు ఆకలిది కూడా సూపర్ హిట్, కానీ ఆ ఎండింగ్ ని మార్చి దాన్ని విషాదాంతం చేయలేదు. దాన్ని మార్చేసి చివర హీరో హీరోయిన్ చనిపోయినట్టు తీయలేదు, తన కోర్టులో నుంచి విజయుడు అంటే విడుదలయ్యేటట్టుగా దాన్ని మార్చి తీసినా కానీ రెండూ విజయవంతమయ్యాయి. అది పెద్ద పెద్ద వ్యత్యాసం. ఒక సినిమా ఒకటేమో విషాదంతము, ఒకటేమో సుఖాంతము, రెండు ఒకటే కథ చివరిలో మార్చబడ్డాయి కానీ రెండు విజయవంతం. అలాంటి సినిమా అన్నమాట అది. సరే, ఇందాక నేను ఒకటి పాట కృష్ణావతారంలోని పాట వినిపించాను కదా, అది శమంతకమణికి సంబంధించింది. ఆ పాట చిత్రీకరించబడినటువంటి పాత్ర అడిగాను, శమంతకమణికి సంబంధించింది అన్నాను కాబట్టి మీలో ఎవరైనా చెప్తారని చూద్దామని. అది హింట్ ఆ పాత్ర ఎవరు అన్నది. అలాగే సరే, మనం మీ నుంచి ఎలా సమాధానం రాబడ్డాలో చూద్దాం మనం. కానీ ఒక చాలా రోజులైంది ఈ తెలుగు సినిమాల గురించి మాట్లాడతాం, మన పుస్తకాల గురించి మాట్లాడతాం, సాహిత్యం గురించి మాట్లాడతాం, వ్యాకరణం గురించి, అలాగే హిస్టరీ గురించి. హిస్టరీ గురించి ఒక ప్రశ్న ఇందాక అడిగాను, చార్మినార్ చంచల్ అని ఎందుకు పదాన్ని వాడారన్నది. మీరు కొద్దిగా హిస్టరీని తవ్వి చూస్తే మీకు స్ఫురించవచ్చు, హైదరాబాద్ హిస్టరీని తవ్వి చూస్తే చూద్దాం మీలో ఏమైనా చెప్పగలరాము. అలాగే ఒక చిన్న ప్రశ్న సంధులకి సంబంధించి, సంధులకి రామయ్య అన్న పదం చాలా చాలా సాధారణంగా వాడే పదం, చాలా మందికి ఆ పేరు ఉంటుంది తెలుగు నాట. రామయ్యలో సంధి ఉందా, ఉంటే ఆ సంధి ఏమిటి, ఆ సంధిని మీరు విడదీసి చెప్పగలరా నాకు. రామయ్య ఏమిటి సంధి, ఆ సంధిని విడదీసి చెప్పగలరా. మీరు వింటున్నది రేడియో సురభి అండి, మీ 107.9 FM HT3 లో మీ కార్లో మీరు వినొచ్చు, అలాగే యాప్ ద్వారా కూడా, iOS కానీ ఆండ్రాయిడ్ కానీ ఏదైనా కానీ, అలాగే ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ యూట్యూబ్ అన్నిటా రేడియో సురభి ఉందన్నమాట. రామయ్యలో ఉన్నటువంటి సంధి ఏమిటి, 972-636-1966. సరే, మళ్ళీ ఈ విషయానికి వస్తే, ఈ సినిమా SD లాల్ డైరెక్షన్, 50 సంవత్సరాలు ఇప్పటికీ. గొల్లపూడి మారుతిరావు గారు రాసినటువంటి డైలాగ్స్ ఉన్నాయి, డాక్టర్ సీనారాయణ రెడ్డి రాసినటువంటి సాహిత్యం ఉంది. ఆ సాహిత్యం నుంచి చిన్న ప్రశ్న అడిగాను ఇందాక, చార్మినార్ చంచల్ అంటే ఎందుకు అలా రాసుంటారన్నది ఊహ, మీరు ఊహించితే చెప్పండి. అలాగే ఇది సుఖాంతం చేసినా గాని, హిందీలో దుఃఖాంతము ఇక్కడ సుఖాంతం అయినా గాని చాలా పెద్ద హిట్. సత్యం మ్యూజిక్ డైరెక్షన్. ఓకే, సో రామయ్య సంధిని విడదీయండి. ఓకే ఓకే.

0: Authentic South Indian flavors now made easy with A2B's new range of instant mixes, powders, meeku masalas gaani authentic ga kavali ante alage paste and pickles veetannitiki okate samadhanam alage A2B anamata alage from fluffy ragi idlis to tangy gongura rice enjoy traditional taste in minutes only at A2B Frisco and Little Elm. Visit a2btexas.com or call them at 214-872-2345. Okay, ప్రశ్న అలాగే ఉంది. లెట్ అస్ మూవ్ ఆన్. మనం మీకు దానికి ఏమన్నా తోస్తే సమాధానం తప్పకుండా ఫోన్ చేసి చెప్పండి. హైదరాబాద్ మనం చార్మినార్ చెంచల్ అన్న దానికి అయితే చాలా సులువుగా మీరు దాన్ని పసిగట్టే అవకాశం ఉంది. ఎందుకు చెంచల్ అన్నానన్నది ఆ పేరుతో ఎందుకు నారాయణ రెడ్డి గారు రాసుంటారు అలా అన్నది మీకు ఊహగా తెలిస్తే తప్పకుండా ఇది. అయితే మనం కొద్దిగా మాట మనం మన పాతని కొద్దిగా మార్చేసి మనం ఇంకో పాత్ ఒక్క నిమిషం అండి మనం అన్నీ తీసుకుందాం. ప్రశ్నోత్త ఫోన్ చేస్తున్నారు. హలో అండి, రేడియో సర్వీస్ ఫోన్ చేశారు. హలో,
1: హలో అండి, రవి మాట్లాడుతున్నాను.
0: రవి గారు ఎక్కడి నుంచి?
1: ప్రాస్పర్ అండి.
0: ప్రాస్పర్ రవి, చెప్పండి ప్రాస్పర్ రవి గారు.
1: మీరు సండే అడిగారు.
0: అవును,
1: అది రామ ప్లస్ అయ్యా సంధి పేరు గుర్తులేదు కానీ సవర్ణ దీర్ఘ సంధి అయితే కాదు.
0: అదే సవర్ణ దీర్ఘ సంధి కాదు, అది ఏం చెప్తారు చూద్దాం. కానీ
1: సంధి పేరు గుర్తులేదు అండి, విడిదీసేది అయితే రామ ప్లస్ అయ్యా.
0: రామ ప్లస్ అయ్యా కరెక్టే, ఆ సంధి పేరు నాకు కావాలి. మీరు ఇంకో ఇంకో అవకాశం ఇస్తాను, ఇంకో పేరు చెప్పండి. సవర్ణ దీర్ఘ సంధి కాదు కాబట్టి ఇంకోటి చెప్పగలరా? రవి గారు వెతుకుతున్నారా? ఓకే, డ్రాప్ అయిందండి కాల్. ఓకే, సవర్ణ దీర్ఘ సంధి కాదు రామయ్య, అది ఏ సంధి? తర్వాత మనకు ఈ చార్మినార్ చెంచల్ అనేది ఎందుకు వాడింటారు అన్నది మీరు చెప్తే మనము మన శ్రోతలు అందరూ మీ పర్స్పెక్టివ్ వినాలని ఉంది. నా పర్స్పెక్టివ్ కూడా చెప్తాను నేను ఈ లోపల. ఇంకో మంచి పాట అంటే ఇలాంటి పాటలు ఎప్పుడూ వినుంటారు. ఈ పాట మనకు ఇంకో శ్రోత ఉన్నారని ఆ నేను తీసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, రేడియో సురభికి ఫోన్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
2: హలో అండి, సుప్రియా.
0: మీ పేరు? హలో,
2: హలో,
0: మీ పేరు ఏమన్నారు?
2: ఇక్బాల్ గారు.
0: చెప్పండి, నేను నాకు వినిపిస్తుంది, మీరు చెప్పండి మీ పేరు.
2: హలో ఇక్బాల్ గారు, వినిపిస్తుంది?
0: వినిపిస్తుంది, మీ పేరు చెప్పండి. హలో, హలో అండి, రేడియో సర్వీస్ ఫోన్ చేశారు, ఎవరు
3: మాట్లాడుతున్నారు?
0: హలో,
3: ఐ థింక్ ఇట్ ఈస్ అకార సంధి అండి.
0: అకార సంధి అంటారా? అది అంటే అకార సంధి అని అకారణంగా చెప్పారా, ఏ కారణంగా అయినా చెప్పారు?
3: ఆ ప్లస్ ఆ అండి.
0: మీ సమాధానం అకార సంధాన్ని తీసుకుంటాను. మీ పేరు?
3: జ్యోతి అండి.
0: జ్యోతి గారు, థ్యాంక్ యూ అండి. ఓకే, అకార సంధి అన్నారు, చూద్దాం. ఓకే, ఇందాక ఎక్కడున్నాను నేను? ఇంకో పాట, ఒక మంచి పాట అన్నాను కదా, అంటే ఒక కొద్దిగా వేరే రకమైన పాట. వేరే రకం అంటే మరి అంటే మంచి అర్థంలో ఈ పాట వినేసి వద్దా. ఈ పాట ఎప్పుడో వినుంటారు మీరు, ఈ పాట విందాం.

0: ఏమిటి మోస?
1: కాదు మా అమ్మ.
0: ఏమండి? కాదు, రాక్షసి, పిశాచి, దెయ్యం. తర్వాత ఏమైందో చెప్పు.

0: మనకు జ్యోతి గారు ఫోన్ చేశారు, తర్వాత గణేష్ గారు సెలీనా నుంచి ఫోన్ చేశారు. సన్నదీర్ఘ సంధి కాదు అన్నారు, కరెక్టే, అకార సంధి అంటున్నారు. చూద్దాం ఇంకా ఎవరైనా వేరే విధంగా చెప్తారేమో. అలాగే చూద్దాం ఇది అకార సంధ్య ఇంకా ఏదైనా ఇంకో సంధ్య ఇంకో సంధ్య అంటే సంధ్య అనే అమ్మాయి కాదు, సంధ్య అన్నది సంధ్య అయిపోయింది ఇంకో. ఓకే, చార్మినార్ చెంచల్ అలాగే ఉండిపోయింది. చార్మినార్ చెంచల్ అన్నది ఆ పాటలో ఎందుకు ఉపయోగించి ఉంటారు అన్నది నాకు ఇప్పటికిప్పుడు తట్టినటువంటి సమాధానం. కులీ కుతుబ్ షా చార్మినార్ నిర్మించారు, అందరికీ తెలుసు. ఎందుకు నిర్మించారు? ఆ ప్లేగ్ వాయిది అది. ఆ తర్వాత భాగ్యనగరం ఎందుకు? బికాస్ భాగమతి ఆవిడ ఎక్కడ ఉండేది? చంచలం అనే ప్లేస్ లో ఉండేది. చంచలం అన్న ప్లేస్ చార్మినార్, ఇప్పుడు ఉన్నటువంటి చార్మినార్ కి దగ్గరలో ఉన్నటువంటి చంచల్గూడ జైలు. ఇప్పుడు తెలుగు సినిమాల్లో చంచల్గూడ జైలు వేస్తుంటారు, నేరస్తుంది తెలుగు సినిమాల్లో చంచల్గూడ జైల్లో చూపిస్తుంటారు కదా, అది ఆ చంచల్గూడ లో ఉన్నటువంటి దాన్ని, ఆ ప్రాంతాన్ని చంచలం అని పిలిచేవాళ్ళు. అక్కడ భాగమతి ఉండేది, అందుకే చార్మినార్ చంచల్ అన్నది వాడి ఉంటారు నారాయణ రెడ్డి గారు అనేది నా ఊహాజనితమైనటువంటి సమాధానం. ఓకే, అది కరెక్టా లేదా పదం తెలియదు, కానీ మొత్తానికి రామయ్య కి సమాధానం ఇంకా నాకు తెలిసి కరెక్ట్ సమాధానం రాలేదు. అకార సంధి కాదు, సవర్ణ దీర్ఘ సంధి కాదు, ఇంకో సంధి ఉండొచ్చు, ఏమిటి అన్నది నాకు కావాలి, నాకు అన్ని తెలియాలి ఇప్పుడే. ఓకే, లెట్స్ డూ అదర్ సాంగ్. ఇంకో ఈ రోజు పద్యం చేయలేదు మనం, కానీ మనం ఇవాళ దీన్ని కూడా చేయొచ్చు. ఇది వాట్ యు కాల్ మన ఆదాన ప్రదానాలు చేద్దాము. ఆదాన ప్రదానాలు చేసే ముందు కొన్ని ఇప్పుడు రోటీ నేరంనాది కాదు ఆకలిది అది మాట్లాడుకున్నాం కాబట్టి లెట్ మీ ప్లే ఇందాకటి పాట రాజ్బాబు తర్వాత రమాప్రభ మీద చిత్రీకరించబడిన పాట, అప్పుడు బాగా రేడియోలో వినిపించిన పాట. సరే ఇప్పుడు కొద్దిగా గేర్ మార్చి మంచి ఒక శ్రావ్యమైన పాట ఉంది.
1: పాట కావాలి, మంచి పాట ఉంటుంది, కొంచెం కష్టం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్ డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వే కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సాస్. 469-269-6476. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: Amma, Saturday movie?
4: మనబడి క్లాస్. ఉప్పు కప్పు రంబు, తెలుగు పద్యం చెప్పు.
3: ఉప్పు కప్పు రంబు ఒక్క పోటీ.
2: తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ manabadi.silicon.andhra.org. ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.

లేడీస్ వీక్ పునఃస్వాగతం. మీరు వింటున్నారు ఇక్బాల్ తో ఆ రోజులు అనే కార్యక్రమం మీ రేడియో సురభి ద్వారా. ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఇదే అలవరసలలో 107.9 FM HD3 ఈ అలవరసలలో మీరు వింటుంటారు. ఈ ఇదే కాకుండా మీ ఆండ్రాయిడ్ ఫోన్, మీ చరవాణి ద్వారా కూడా మీరు దీన్ని వింటూనే ఉంటారు. చరవాణి అంటే సెల్ ఫోన్ అండి, సెల్ ఫోన్ లో ఉన్నటువంటి అది. ఓకే, రామయ్య అన్న దానికి సమాధానాలు మనకు జ్యోతి గారు, గణేష్ గారు మీరు చెప్పింది కరెక్టే. అకార సంధి, ఈ అకార సంధినే అత్వసంధి కూడా అంటారు. అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి అని ఉన్నాయి కదా. అది ఇందులో బేసిక్ గా మనకు అత్తునకు సంధి బహుళమున అంటే అత్తు ఒక హ్రస్వమైన అకారం, దీర్ఘం లేనిది అన్నమాట. కాబట్టి ఇది మనకు అత్వసంధి అయిపోయింది. అత్వసంధి అంటే అకార సంధి. ఓకే, క్వశ్చన్ మనం ఆదాన ప్రధానాల్లోకి వెళ్దాం. వెళ్లే ముందు ఒక చిన్న ప్రధానం, ఈ పూర్వపదము ఉత్తర పదము అంటే ఏమిటి, పూర్వపదం అంటే ఏమిటి, ఉత్తర పదం అంటే ఏమిటి తెలిస్తే చెప్పండి నాకు. 972-636-1966 మన ఆదాన ప్రధానాల్లో ఆదానము అంటే ప్రధానం అంటే ఇవ్వడము, ఆదానం అంటే పుచ్చుకోవడం. కాబట్టి మనం కొన్ని తెలుగు సినిమా పాటల్లో ఇది మామూలుగా అప్పుడప్పుడు చేస్తుంటాను. ఈ మధ్య ప్రతి ఆదివారం చేయట్లేదు, అంటే ప్రతి షోలోనూ, ఎందుకంటే ఏదో ఒకటి ప్రత్యేకమైనటువంటి టాపిక్ ఉంటుంది కాబట్టి. కానీ ఇవాళ ఒకటి రెండు పాటలు మనం వినే అవకాశం ఉంది, విందాము. ఈ పాట వినేద్దాం. ఈ పాట వినగానే నాకు చెప్పండి ఈ పాట తెలుగులో ఏ పాట. ఓకే, హిందీ పాట మనం వినేద్దాం ఇప్పుడు కొద్దిగా.

నేను ఇంతవరకు వినిపించాను కదా, ఇంత చాలా అనుకుంటున్నాను, చాలానే వినిపించేశాను. అది ఏ తెలుగు పాట అన్నది చెప్పాలి మీరు. మీరు చెప్పకపోతే నేను ఇలాగ వినిపించేస్తాను. ఆ పాట ఇందాక విన్నటువంటి పాట 9726361 96 కి ఫోన్ చేసి చెప్పండి. డిన్నర్ ఇంకా చేసి ఉండకపోతే అలాగే ప్రతిరోజు కూడా వెళ్ళచ్చు. ఇవాళ డిన్నరే అని కాదు, మీరు మంచి ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ తో ఉన్నటువంటి ప్లేస్ చెప్తానండి మీకు, మైత్రీస్ రెస్టారెంట్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ క్యూజిన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో మీరు చిల్ అవ్వాలనుకుంటే పర్ఫెక్ట్ డెస్టినేషన్ చిల్ అవ్వడానికి. ఓకే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, బఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో ఆథెంటిక్ ఇండియన్ టేస్ట్ మీరు ఉంటుంది గ్యారంటీగా. ఇంతేకాకుండా మీ ఫంక్షన్స్ కానీ, పార్టీస్ కానీ, కార్పొరేట్ ఈవెంట్స్ ఇలాంటి వాటికి కూడా ఇక్కడ బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్ అనమాట. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? విజిట్ మైత్రీస్ ఇండియన్ క్యూజిన్ నౌ, సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. ఈ మూడు చోట్ల ఇది ఉందన్నమాట. సో ఇందాకటి పాటని గుర్తించలేదా? హిందీ పాట చాలా, తెలుగులో కూడా ఇదే పాడాలి, ఇదే ట్యూనింగ్ కదా. మళ్ళీ ఒక్కసారి కొద్దిగా వినిపిస్తాను, చూద్దాం. 9726361 96 ఫోన్ చేసేస్తే నేను తెలుగు పాట వినిపించేస్తాను.

0: హలో అండి, రేడియో సభకి ఫోన్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో అండి, నా పేరు
0: హలో
1: మహేష్ అండి.
0: మహేష్ గారు చెప్పండి, ఎక్కడి నుంచి సార్?
1: ఈ పాట తెలుగులో అది, ఓ నెలరా నీ చూపు ఏదో అలా వస్తుందా మా కేలో ఏదో.
0: కరెక్ట్ కరెక్టే చెప్పారు మహేష్ గారు, ఎక్కడ మీరు బయట కార్ లో ఉన్నట్టున్నారు, కరెక్ట్ చెప్పారు. థ్యాంక్ యూ. కాదు, మీరు కరెక్ట్ గా చెప్పారంటాను. థ్యాంక్ యూ సార్. హలో అండి, రేడియో సర్వీస్ ఫోన్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
2: హలో అండి,
0: యా చెప్పండి, వినిపిస్తున్నానా నేను మీకు?
2: ఇది
0: అదగా, మీ పేరు సార్?
2: ఆనంద్ అండి.
0: ఆనంద్ అండి, ఎందుకు అది కొద్దిగా వాయిస్ కొద్దిగా వేరే అనుకున్నా నేను. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు. చలో మనకు మహేష్ ఆనంద్ చెప్పారు. మహేష్ ఆనంద్ ఒక పర్సన్ కాదండి, ఇద్దరు, మహేష్ గారు, ఆనంద్ గారు అని నా భావం. కవి హృదయం అది. ఓకే, ఇద్దరు చెప్పారు కాబట్టి ఈ పాట మీకు తెలుగులో వినిపించేస్తాం.

అది కరెక్ట్ అండి. సినిమా భట్టి విక్రమార్క, భట్టి విక్రమార్క అంటే ఒక ఒక పేరు కాదు అది. మనకు మన మంత్రి వర్యులు భట్టి విక్రమార్క తెలంగాణలో ఉన్నారు, కానీ వాది ఒక ఒక్క పేరు కాదు. భట్టి విక్రమార్కులు భట్టి ఒకరు, విక్రమార్కుడు ఒకరు, అది రెండు క్యారెక్టర్లు అవి. అది అది అది సంధి అంటారా సమాసం అంటే నాకు తెలియదు, కానీ మన సందుల గురించి మా ఇంతకు మాట్లాడుకున్నాం, కానీ ఇవాళ వద్దు మరి ఎక్కువైపోతుంది. మనం కొంచెం ఇట్లాగే ముందుకెళ్దాం. ముందుకెళ్దామంటే మీరు కార్లో ముందుకెళ్తుంటారు, నేను ఇక్కడ నా కార్యక్రమంలో ముందుకెళ్దాం అనమాట. సరే, ఈ కార్యక్రమంలో ముందుకెళ్దానికి ఇంకో పాట ఇట్లాగే ఆదాన ప్రదానాల్లో హిందీ పాట వినిపిస్తా. హిందీ పాట వినగానే మీరు నాకు తెలుగు పాట చెప్తారనమాట. ఏంటిది అన్నది, ఇది కూడా మంచి ఫేమస్ తెలుగు పాటనే. ఇదిగోండి ఈ పాట ఎప్పుడు విందాం, తెలుగు హిందీలో, హిందీలో మంచి ఫేమస్, ఈ తెలుగులో కూడా.

సమజైందా అండి? సమజైందా అంటే తెలిసిందా అని అర్థం. మన తెలంగాణలో అట్లా అంటాం అన్నమాట హైదరాబాద్ లో. సమజైందా, సమజైందా అంటే సమజ్ అయిందా. ఒక ఉర్దూ వర్డ్, ఒక తెలుగు వర్డ్, అట్లా గంగా జమున తహజీబ్ అలాంటి భాష అన్నమాట. సమజ్ అయితే దానికి ఫోన్ చేయండి 972-636-1966. ఈ పాట అంటే ట్యూనింగ్ మొత్తం, అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అట్లానే ఉండవు కానీ మొత్తం ట్యూనింగ్ అయితే అదే. మళ్ళొక్కసారి మీకు గుర్తుకు తేవడానికి ఇదిగోండి ఈ పప్పు.

వరకైతే చాలు ఇంత ఇంత చెప్తే చెప్తారు మీరు. ఇది తెలుగులో ఒక చిన్న క్లూ, సినిమాలు ఏఎన్ఆర్ హీరో. ఓకే, నా మాత్రం చెప్తాను. ఓ, నాకైతే ఆన్సర్ వచ్చేసింది. మాధవి గారు నాకు టెక్స్ట్ చేసి చెప్పారు. మాధవి గారు మీరు చెప్పింది కరెక్టే. మాధవి గారు చెప్పారు కరెక్ట్ గానీ నాకు ఫోన్ చేసి ఎవరైనా కరెక్ట్ చెప్తారని చూద్దాం. టెక్స్ట్ ద్వారా వచ్చిన సమాధానం ఇంతకు ముందు కూడా మాధవి గారు మీరు ఇంతకు ముందు సమాధానం కూడా ప్రశ్నకు సమాధానం కరెక్ట్ గా చెప్పారు. ఓకే, సో 972-636-1960 ఫోన్ చేయండి. ఈ లోపల మనం ఇందాక డిన్నర్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు మన డెంటల్ హైజీన్ గురించి కూడా మాట్లాడుతాం. రెండింటికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఓకే, మీ నవ్వు మళ్లీ అందంగా మార్చుకోవాలనుకుంటుంటే తప్పకుండా మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ ఏంటంటే డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడెంటిక్స్. ఇక్కడ ఫ్రీ డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్ ఇప్పుడు పొందొచ్చు. అఫోర్డబుల్ ప్రైస్, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ తో మీ స్మైల్ ని తిరిగి పొందండి. అపాయింట్మెంట్ కోసం ఇప్పుడు కాల్ చేయండి 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్ లో. సరే, పాట అంటే డాలస్ వాసులు ఇంకా ఎవరు ఫోన్ చేయలేదు, కానీ పెన్సిల్వేనియా నుంచి నాకు సమాధానం అయితే వచ్చింది. ఇంకో 5 సెకండ్లు చూసి మీలో ఫోన్ చేయకపోతే ఆ పాట అయితే వినిపించేస్తా. 5-4-3-2-1 చదువు ఆ పాట.

ఇది బంగారు కలలు ఈ సినిమా. అంటే హిందీలో ఇందాక మనం విన్నటువంటి పాట అది సమాధి అనే, ఆ సినిమాకి ఈ బంగారు కలలకు ఎటువంటి సంబంధం లేదు, స్పెల్లింగ్ కాదు, కథ కాదు, ఏం సంబంధం లేదు. కానీ పాట ఒకటి కొద్దిగా ట్యూనింగ్ ఉంది. ఇక్కడ చలపతిరావు మ్యూజిక్. ప్రత్యేకత ఏంటంటే ఈ సినిమాలో ఈ పాటలో అంటే ఇక్కడ బంగారు కలలో నటించింది వైదా రెహమాన్. ఆవిడ నటించినటువంటి అతి కొద్ది తెలుగు సినిమాల్లో ఇది ఒకటి. దాదాపు 20 ఇయర్స్ తర్వాత ఏరువాక సాగర్ తర్వాత, అంటే ఇంకో సినిమా మన NTR తో హీరోయిన్ గా చేశారు కదా, ఆ తర్వాత ఈ సినిమాలోనే నటించినట్టున్నారు ఆఫ్టర్ ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ తర్వాత. ఓకే, సో దట్ వాజ్ ది దట్ వాజ్ అబౌట్ దట్. ఓకే, ఇప్పుడు ఇంకో పాటలో కొద్దిగా ఇక ఈ ఆదాన ప్రదానాలు వదిలేసి కొంచెం ముందుకు పోదాం. జనరల్ గా ఒక పాట, ఈ జనరల్ గా ఒక పాట సరే జనరల్ గా పాట వినిపించే ముందు ఇంకో ప్రశ్న ఇంతకుముందు అడిగిందే, సందుల గురించి మాట్లాడతాం, పూర్వ పదము ఉత్తర పదము అంటే ఏంటివి అని అడిగినాను, అది ఏంటో తెలిస్తే చెప్పండి. 972-636-1966. ఓకే, చలో ఇప్పుడు ఈ పాట.

0: మనం బ్రేక్ కి ఇంకో 30 సెకండ్ల దూరంలో ఉన్నాం కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆ పాట సత్యం మ్యూజిక్ డైరెక్షన్ లో అందమే ఆనందం. ఈ సినిమా పాట కూడా ఉంటుంది మనకు అందమే ఆనందం ఆ పాత పాట. అది కాకుండా ఈ పాట ఇద్దరులోని సత్యం మ్యూజిక్ డైరెక్షన్ మన సింగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్ లో వచ్చినటువంటి. ఇందులో విరులు మరులు అన్న పదాలు వస్తాయి కదా, వాటి అర్థాలు మీకు ఏమైనా తెలుసా? విరులు అంటే ఏమిటి, మరులు అంటే ఏమిటి? ఓకే, బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం. ఈ లోపల ఆలోచించి చెప్పండి నాకు.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
4: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
1: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా .com.
6: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
7: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
6: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
6: What is this address again?
1: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
8: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్లీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.

రేడియో సర్వేకి పునఃస్వాగతం. వింటున్న శ్రోతలందరికీ మరోమారు ధన్యవాదాలు. ఇక్బాల్ తో ఆ రోజుల్లో అనే కార్యక్రమం ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు నేను రేడియో సర్వే ద్వారా మీ ముందుకు తీసుకువస్తుంటానని మీకు తెలుసు. నేను మీ ఆర్జే ఇక్బాల్. ఇందాక వీరులు అంటే ఏంటి అని ప్రశ్న అడిగానండి. తెలుగు శ్రోతలే కదా మీరంతా, వేరే భాషకి సంబంధించిన వాళ్ళు కాదు కదా, నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే వీరులు అన్నదానికి మీరు అర్థం చెప్పాలి అంటే ఏం లేదు, సింపుల్ గా 9726361966 ఫోన్ చేసి అందరితో పంచుకోవచ్చు. ఇదేంటి సరదా మనం, ఎందుకంటే మనం సాయంత్రం ఆదివారము అదన్నీ మనం మాట్లాడుకున్నాం. మనకు రేపటి నుంచి ఆఫీస్ ఉంటది, ఏవి ఉంటాయి ఏవి ఉంటాయి, చాలా బెంగతో ఉంటాం మనం. అవన్నీ పోవాలంటే ఇటువంటివి చేయాలి. ఇటువంటివి ఎందుకంటున్నాను, ఇటువంటివి అంటే ఇక తెలంగాణలో ఇటువంటివి అంటారు. ఓకే, ఇటువంటివి ఓకే, రెండు వినిమయం ఇసు టు. ఓకే, సో దానికి విరులు అంటే ఏంటి, మరులు అంటే ఏమిటి. ఓకే, మనము ఇందాక విన్నటువంటి పాట మనకు అందులో రంగనాథ్, కొంతమందికి ఇప్పుడు ఎన్టీ రామారావు బిఏ అని రాసుకుంటే రాసుకునేటువంటి, ఆ తర్వాత కె రాఘవేంద్రరావు బిఏ అని రాసుకునేవాళ్ళు. అట్లాగే ఇంకో నటి, అప్పుడు ఒక నటి తన పేరు అయినాక బిఏ అని రాసుకునేది. ఎవరు ఆ నటి పేరు మీకు ఏమైనా గుర్తుందా? ఇప్పుడు ఎన్టీ రామారావు బిఏ తెలుసు, కె రాఘవేంద్రరావు బిఏ తెలుసు, అలాగే రంగనాథ్ ఇనిషియల్స్ బిఏ అని ఉంటుంది. అంటే ఆయన ఇది విద్యార్హత గురించి మాట్లాడట్లేదు, బిఏ రంగనాథ్. సరే, కానీ ఒక తెలుగు నటి అప్పుడు ఒక దాదాపు 70s లో ఉన్నటువంటి తెలుగు నటి, తెలుగులో అప్పటికి అంటే ఆ నటులు నటీమణిలో బిఏ చదవలేదు అప్పటికే, కానీ ఆవిడ తన పేరు వెనకాల బిఏ అని రాసేది. ఎవరు ఆవిడ పేరు తెలిస్తే చెప్పండి. ఓకే, మనము ఒక పాట విందాం. ఇవాళ ఇళయరాజ పాట నేను వినిపించలేదు ఒకటి కూడా. ఇదిగోండి ఈ ఇళయరాజ పాట మనం విందాం. ఇళయరాజ పాట విని ఇది ఏ సినిమా, ఇదేంది ఇట్లా ఇళయరాజ పాట ఇట్లుంటుందా అంటే, ఇది అప్పటి ఇక్బాల్తో ఆ రోజుల్లో కాబట్టి మనం చాలా పాతకు వెళ్తాం. ఇళయరాజ పాట అయినా పాత పాట మనం తీసుకుని మీకు వినిపిస్తాం కాబట్టి. ఇది ఇంత ఇద్దరు ముందు ఎప్పుడైనా ఈ పాట విన్నారా లేదా నాకు చెప్పండి. ఇదిగోండి ఈ పాట ఇప్పుడు వినేసి

అది అప్పుడు మొదట్లో ఎర్లీ 80s లేట్ 70s లో అప్పుడు ఇళయరాజా కొట్టినటువంటి మ్యూజిక్ అంటే తప్పుగా అర్థం చేసుకోకండి, అంటే ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చేసినటువంటి సినిమాని అర్థం. ఓకే, అయితే ఈ గురు సినిమా యాక్చువల్లీ హిందీలో జుగ్ను సినిమా ముందు గురు వచ్చిందా, జుగ్ను తర్వాత గురు ఇది తీశారు అది. ఓకే, క్రైమ్ థ్రిల్లర్ అది. ఓకే, కమల్ హాసన్ గుర్తుకొచ్చారు కాబట్టి ఒక ఆయన హిందీలో కమల్ హాసన్ చేసిన సినిమాలు మనకు తెలుసు, కొన్ని చేశారు ఏక్ దూజీకే లియే తో చేసి, ఆ తర్వాత కొన్ని డైరెక్ట్ స్ట్రేట్ అంటే ఈవెన్ స్ట్రేట్ సినిమాలే కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా హిందీలో వచ్చాయి మీకు తెలుసు, ఇదే వసంత కోకిల హిందీలో. అలా కాకుండా డైరెక్ట్ గా వచ్చిన సినిమాల్లో ఒక మ్యూజికల్ అండ్ డాన్సింగ్ స్కోప్ ఉన్నటువంటి సినిమాలు నటించాడు, అది సనం తెరీ కసమ్ అని. ఆ టైంలో సనం తెరీ కసమ్ ఆడి బర్మన్ మ్యూజిక్ డైరెక్షన్ లో ఒక పాట మనం వినేద్దాం. హిందీ పాట మనం ఒక్కటన్నా ఒక్క అంటే అప్పుడప్పుడు వినిపిస్తుంటాను కాబట్టి దేర్ ఇస్ నో హార్మ్, మనం వినేద్దాం ఈ పాట. మీకు తాజాగా గుర్తుకొస్తే ఇది ఈ పాటలో రీనా రాయ్ కూడా నటించారు ఈ పాట ఇప్పుడు మీకోసం.

0: సనంతరిక సంబంధం నుంచి ఈ యొక్క హిందీ పాట విందాం అనుకున్నాం కదా, విన్నాము. ఇప్పుడు మనకు అలాగే ఒక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, టెక్సాస్ స్కాలర్స్టిక్ క్రికెట్ బోర్డు అండి ఛాంపియన్షిప్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ హై స్కూల్ క్రికెట్ హ్యాస్ ఫౌండ్ ఇట్స్ హోమ్ ఇన్ టెక్సాస్ ఫాలో ది టెక్సాస్ స్కాలర్స్టిక్ క్రికెట్ బోర్డ్స్ స్టేట్ ఛాంపియన్షిప్స్ July 25th through July 27th అట్ ది ప్రైరీ వ్యూ క్రికెట్ కాంప్లెక్స్ ఇన్ హ్యూస్టన్. అమెరికన్ స్కూల్ క్రికెట్ స్టార్ట్స్ హియర్. లెర్న్ మోర్ అట్ tscb.cricket. ఓకే, నేను మనం చాలా దగ్గరికి మన కార్యక్రమం ముగించడానికి వచ్చాము. ఇంకో మంచి పాట లైన్అప్ చేశాను. ఒక కొద్దిగా పెద్దగానే ఉంటుంది పాట. ఈ పాట చాలా అంటే హలో అండి, రేడియో సర్వీస్ లో చేశాడు ఎవరు మాట్లాడుతున్నారు? హలో, హలో, చెప్పండి. మీరు ఆనీర్ ఉన్నారు?
1: చెప్పండి.
0: హలో,
1: హలో,
0: మీరు ఆనీర్ ఉన్నారండి, రేడియో సర్వీస్ ఫోన్ చేశారు. ఏమని రిక్వెస్ట్ సార్, నేను ఫోన్ చేశారు కాబట్టి అడుగుతున్నాను.
1: సాంగ్ రిక్వెస్ట్ ఉందండి.
0: చెప్పండి, మీ పేరు?
1: నా పేరు ప్రజ్ఞ.
0: ప్రజ్ఞ గారు చెప్పండి.
1: యా, సో చిన్నగుండలో సాంగ్ ప్లే చేయగలరు?
0: ఏ పాట?
1: చిన్నగుండలో.
0: కెన్ యూ కమ్ అగైన్? చిన్నగుండలోనా?
1: చిన్నగుండలో.
0: ఓకే, ఓకే,
1: యా,
0: ఓకే, థ్యాంక్ యూ,
1: థ్యాంక్ యూ.
0: ఓకే, ఆ పాట నేను లైన్అప్ చేస్తాను. అంత పాట లైన్అప్ చేసే ముందు ఇంకో పాట ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ పాట వినిపిస్తున్నాను. చిన్న గంటల తర్వాత వస్తుంది.

0: ఎమ్మటికి మొగుడు సినిమా నుంచి ఈ పాట విన్నా. తర్వాత ప్రజ్ఞ మీరు అడిగినటువంటి చిన్నిగుండెలో ఆంధ్ర కింగ్ తాలూకా ఆ సినిమా ఆ పాటని నేను లైనప్ చేశాను. కానీ వెళ్లే ముందు ఇవాళ నేను సైన్ ఆఫ్ చేసే ముందు ఒక్కసారి సనాస్ వెడ్మీ గ్లాగామ్ ఇవాళ జరుగుతోందండి. ఇప్పుడు నాకు అయితే తెలియదు ఇప్పటికి అయిపోయే ఉంటుందో లేదో, బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు గో దేర్ ఇక్కడ మనకు ఫ్రీ ఎంట్రీ, లైవ్ ఫ్యాషన్ షోస్, షాపింగ్, జ్యువెలరీ, ఫుడ్, గుడీ బ్యాగ్స్ ఇవన్నీ ఫ్రీ ఎంట్రీ, ఫ్రీ పార్కింగ్ ఇవాళ అట్ ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్ లో జరుగుతోంది ఫ్రిస్కోలో. ఇదేంటంటే సనాస్ వెడ్మీ గాన్ వెడ్డింగ్ ఎక్స్పో బ్రాట్ యూ బై సనాస్ వెడ్మీ గాన్ అన్నమాట. ఎవర్లీ రాఫెల్స్ గివ్ అవేస్ అవన్నీ ఉన్నాయి, లైవ్ ఫ్యాషన్ షోస్ అవన్నీ, ఫుడ్ బూస్ ఇవన్నీ. స్టిల్ నాట్ షూర్, ఒకవేళ మీరు చెక్ చేయొచ్చు ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్ లో. ఇవాళ సైన్ అప్ చేయబోయే ముందు చిన్ని గుండెలు ఈ పాటతో ఇవాళ సైన్ అప్ చేస్తాను, బికాస్ ప్రజ్ఞ గారి రిక్వెస్ట్ మేరకు ఈ పాట. ఇబ్బాలతో ఆ రోజుల్లో అనే కార్యక్రమం ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు. ఆ రోజుల్లో అయినా గానీ శ్రోతలు కోరితే తప్పకుండా ఈ రోజుల్లోని పాటలు కూడా వినిపిస్తాను కాబట్టి ఇదిగో ఈ పాటతో ఐఎమ్ సైనింగ్ ఆఫ్. సీయూ అగైన్, సీయూ అంటే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను వచ్చే ఆదివారం. అంతవరకు ఇంట్లోనే ఇంట్లోనే ఉండండి రేడియో సర్వి.
1: నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా?
2: ఉండిపోదాం.
1: ఇలా టైం అయిపోతుంది కదా?
2: ఆపేద్దాం.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.
2: అయితే అక్కడికి వెళ్దాం.
1: ఏ హీరో అలా ఎలా?
2: ఓ హీరోయిన్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: Istinamma vayanam puchukunti vayanam. ee shravana masallo mee radio surabhi meeku andistundi kotta sambaralu. maa surabhi lakshmulu mee intiki raavalanukuntunnaru. meeku vayanam ivvadaniki mee vayanam puchukodaniki. but with a different twist. intinta surabhi mee mee intiki raavalani meer anukunte mee aahvanani tinyurl.com/surabhilakshmi ki pampinchandi or email to admin@radiosurabhi.com.
3: అన్ని పెట్టుకున్నానరా ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్ మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఖర్చు ఒకటి
4: విక్రమ్ జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో
2: డిఫరెంట్ జర్నీస్ ఒకటే క్వశ్చన్ మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ మెడికల్ Student Insurance, SNR Insurance.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly, celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
3: ఎస్. ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
4: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
0: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
5: Hey, Bindu. ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
6: చందు, మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
6: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: Yes sir.
3: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ థాలి, ఆప్షన్ సి థాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ థాలి అండ్ క్యాటరింగ్.
7: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, థాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
8: విజిట్ రాజులాస్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
9: Boring long drives ki, tiring work hours ki, Okate solution. Radio Surabhi, America lo Telugu restam.
2: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
10: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
11: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
12: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
11: హాయ్, నేను మీ తేజ సజ్జ.
12: టు లిసన్ టు రేడియో సురభి
11: 107.9 HD3,
10: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
11: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్,
2: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: వచ్చే స్టూడియోలో టైం 10 PM. ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
1: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాదా. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. ఫ్రమ్ కేఆర్ to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
2: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar. అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
4: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
5: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
4: హాయ్, నేను మీ తేజ సజ్జ.
5: టు లిసన్ టు రేడియో సురభి
4: 107.9 HD3,
5: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
4: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అలా బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
2: హాయ్, నేను మీ తేజ సచ.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Yes, they are the undisputed leaders in the radio space. You know, they are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా వెయిట్ చేస్తారంటే లెట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైలర్ అయినా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగు ఇస్తాం.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: Call Nanda G3 at 919-491-4514. అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హల్వా నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా,
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు.

0: ఇప్పుడు నువ్వు కూడా
1: జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
2: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
3: హాయ్, నేను మీ తేజ సజ్జ.
4: టూ లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3,
2: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 9194914514. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam and it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
4: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
5: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
6: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
7: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
6: హాయ్, నేను మీ తేజ సజ్జా.
7: టు లిసన్ టు రేడియో సురభి
6: 107.9 HD3,
5: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
6: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. Go!
3: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
6: Yes sir.
5: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
6: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
5: యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ

0: G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క ప్లేస్ లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే how convenient కదా.
0: Say hello to NRI page. మన ఇండియన్స్ కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా social media promotions కోసమైనా weekly newsletters కోసమైనా full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
4: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
4: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: టు లిసన్ టు రేడియో సురభి
4: 107.9 HD3,
3: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
4: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మన ఇద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాను. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాను. ప్రామిస్.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ಬೇಕಾದ ಕ್ಷೇಮ.
1: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
4: అక్క. లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
6: ఇంకా వెయిట్ చేస్తావేంటి? రెడ్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfactech.com or call 848-244-0213.
9: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku.

0: Call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
3: హాయ్, నేను మీ తేజ సజ్జ.
4: టు లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3,
2: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్నమే.

0: Ka-chum, boom, boom, bop. Ka-chum, boom, bop. Ka-chum, boom, boom, bop. Ka-chum,
1: boom, bop. Ka-chum, boom, boom, bop. Ka-chum,
0: boom, bop. Ka-chum,
1: boom, boom, bop. Ka-chum, boom, boom, bop. ఎంత గొప్ప సొగసుడు ఈ ఆడదాచినారు. పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివు ఇలా బొమ్మ చేసివు. అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా? కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా?

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 9194914514. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
1: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletter కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
3: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావలసిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. तत्र खलु ईमानी अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तुंदि अंटे आहारं अनेदि केवलं फुड् कादु इट्स अ पर्फेक्ट बैलेंस देशकालमान परिस्थितुलु प्रकृति दानि पडिंचे विधानं इवन्नी कूडा तोडवुतायि अला चूस्ते मन रूट्स फार्मिंग लो उन्नायि बट वी मूव्ड ऑन स्टिल मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि सो लेट्स गेट बैक टू अवर रूट्स विथ वीवीएफ एक्टेक आईएनसी मल्लेमारी फार्म्स बिलीव्स दैट फार्मिंग इज नॉट बैकवर्ड इट इज द फ्यूचर वीवीएफ एक्टेक आईएनसी is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina. Weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
4: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514.
7: పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
8: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
9: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
10: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
11: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
12: హాయ్, నేను మీ తేజ సజ్జ.
11: టు లిసన్ టు రేడియో సురభి
12: 107.9 HD3,
9: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
12: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
8: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
0: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
0: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514. అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ IndiaBazaarFranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRIPage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: Flying to the universe of love in a short while from now. 9, 8, 7, 6, 5, 4,

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. హలో జాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
1: రేడియో సురభి,
0: రేడియో సురభి.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: price, calibration knowledge, though, neko best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padinche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
7: ఉన్నదొకటి జిందగీ. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సచా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: skills, calibration, knowledge to niko best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi visesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc. is your calling for farming. Vallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Koti rupayal kosam mee aakhari prashna. Ready?
2: Yes sir.
1: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, tali and catering.
1: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF AgTech INC is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: Boring long drives ki, tiring work hours ki, workate solution. Radio Surabhi, Americano Telugunestam.
8: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: యో.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: calibration knowledge, though, make a best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Hello, namaste. This is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM, HD3.
2: Chappan sir, what you'd like to order?
3: Baya, any specials me lagara?
2: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B extruded special thali, bisbelava, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus, and anki paneer tikka, which ami kava parata kutna.
3: Hindi bro, gandhi yappi no, and specials matra mai adina.
2: Inga unne, Chappan tara, meer eppadina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante. Adayar Anand Bhavan, A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made. And completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A2B Adyar Anand Bhavan's Weekend Breakfast Buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
9: Yes sir.
8: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
9: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
8: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
10: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
11: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
1: Hello, namaste. This is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM, HD3.
12: Chappan sir, what you'd like to order?
3: Baya, any specials me lagara?
2: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A2B extruded special thali, bisbelava, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus, and anki paneer tikka, which ami kava parata kutna.
3: Hindi bro, gandhi yappi no.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
2: America ochna నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ipage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా వా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, విచ్ అమికావా పరాటా.
4: ఏంది బ్రో, అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
5: Tatra khalu imani ashtav ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti, dani padniche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still, mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Malemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Palembari Farms, visit vvfagtech.com or call 848-244-0213.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, అన్ని దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరాటా.
4: ఏంది బ్రో, గని చెప్పిన, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
6: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM HD3 quality tho meeku marinta cheru kaabotham. Keep listening to me next on Radio Surabhi.
7: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
8: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo అర్థమవ్వట్లేదా?

0: Highly specialized skills, calibration knowledge, though, Niko best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
2: Yes, sir.
1: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, tali and catering.
1: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
3: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ .com ఆర్ కాల్ 848-244-0213.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Istinamma vayanam putchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేము మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514. అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, ఇస్ బెల్ కబాబ్, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఎంపి పనీర్ టిక్కా, చమి కబాబ్. పరాటా
5: ఏంది బ్రో, గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎర్ గోట్ టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
6: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
8: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
10: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
9: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
10: ఇంకా వెయిట్ చేస్తామంటే
11: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Istinamma vayanam puchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెసే కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. Radhika, next week my office event ki please take care of the catering, okay?
3: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
3: Idi office party a leka jatra?
0: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
4: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
5: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
4: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
6: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
7: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, undiga thodiga Radio Surabhi, America lo telugustam.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
8: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
9: Yes sir.
8: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
9: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
8: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
10: విజిట్ రాజురాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: అవుతుంది
0: బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. దే సే అ వే టు పర్సన్స్ హార్ట్ ఇస్ త్రూ స్టమక్. అట్ ఇండియా టుడే వీ సర్వ్ హ్యాపీనెస్ ఫ్రెష్ విత్ లవ్ ఎవ్రీ డే. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడే లో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. నోరూరించి వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition, and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: Anni pettukunnanra, idigo mee nanna sugar gurinche tension. Malli perigithe ee doctor daggariki veltam, kharchu okati.
4: Vikram, Jian ki malli baaledu ontlo. Ee saari enta kharchu avutundo ento?
2: Different journeys, okate question. Mee parents aina, pillalaina, meeraina. When you face an emergency, stay protected the right way with SNR Insurance. Enroll on snrinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: అంటే ఎంతో తెలియని వయసులో నేను ప్రేమించినాను. మోసం చేస్తామని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఇప్పటి నుంచి?
0: ఇప్పటి నుంచి నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు. అందుకే నేను చెప్పనే లేదు.

0: ఇప్పుడు నువ్వు కూడా
1: జీవితం అనుకున్నాను, చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా.

0: with Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514. మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మస్ట్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
3: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
4: వాట్ అ డే, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
6: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
7: నీ కల నిజం అవబోతోంది.
6: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
7: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: Manashanti? Mental peace? Masala dosa?
2: శ్రీ కృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీ కృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
3: అమ్మా, Saturday movie?
4: Mm-mm. Manabadi class.
3: Mama, old MacDonald had a phone.
4: Uppu kappu rambu. Telugu padyam cheppu.
3: Uppu kappu rambu.
4: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
5: Naaku inka gurtundi, 20 years ago mem US move ainappudu even పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజా ఎసెన్షియల్స్. వన్ నేమ్ టు గో, హరేలీ. హరేలీ బ్రింగింగ్ ద taste of home closer to you.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.

0: They are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, mundiga thoduga Radio Surabhi, America lo telugulustam.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
6: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
5: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
7: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
8: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
7: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
6: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
9: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda?
10: Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit G3 Electronics .com or call Nanda G3 at 919-491-4514.
11: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
12: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
11: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
13: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Isthinamma vayanam, putzukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
2: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
3: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
2: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను.
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
2: What is this address again?
1: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi.
0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
3: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
2: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను.
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
2: What is this address again?
1: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
6: Oi, lunch ke kadkana veldama?
7: Sorry, ee roju grocery day. First, veggies konali. Tarvata mee inti vaipu velli pooja samanlu konali. Then I have to get some fresh meat. I think veggies teeskunna chote snacks teeskunta. Malli spices ki vere grocery store vellali.
6: No groceries kondaniki inni places ki veltunnava? Silly woman. Ippudu neeku anni reasonable prices lo India Cash and Carry lo dorukutayi kada. Farm fresh veggies to fresh halal meats. spices to snacks. Everything under one roof.
1: Stop wasting time, money and gas at multiple stores. India Cash and Carry. Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
7: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
4: Sure. How many people are we expecting?
7: 5K anukuntunna. But koncham mood baagunte inka ekko avachu.
4: Idi office party ya leka jatra?
7: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full-blown kitchen on wheels for on-site and industrial catering. So, ye tension padakunda, just trust Swadeshi.
5: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తాం.
8: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
9: Radio Surabhi.
10: Radio Surabhi.
11: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
12: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
13: గిల్టీ యువర్ ఆనర్.
14: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
13: ఎస్.
2: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బయట గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
12: What is this address again?
1: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachikaters.com.
7: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda?
1: Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Valla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
7: Oi, lunch ke karkana veldama?
4: Sorry, ee roju grocery day. First, veggies konali. Tarvata mee inti vaipu velli pooja samanlu konali. Then I have to get some fresh meat. I think veggies teeskunna chote snacks teeskunta. Malli spices ki vere grocery store vellali.
6: Nu groceries kondaniki inni places ki veltunnava? Silly woman. Ippudu neeku anni reasonable prices lo India Cash and Carry lo dorukutayi kada. Farm fresh veggies to fresh halal meats. Spices to snacks. Everything under one roof.
1: Stop wasting time, money and gas at multiple stores. India Cash and Carry. Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
7: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
4: Sure. How many people are we expecting?
7: 5K anukuntunna. But koncham mood baagunte inka ekko avachu.
4: Idi office party ya leka jatra?
7: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full-blown kitchen on wheels for on-site and industrial catering. So, ye tension padakunda, just trust Swadeshi.
5: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం.
10: రేడియో సురభి,
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తాం.
8: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
9: Radio Surabhi.
10: Radio Surabhi.
11: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
7: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda?
1: Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Valla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
7: Oi, lunch ke karkana veldama?
4: Sorry, ee roju grocery day. First, veggies konali. Tarvata mee inti vaipu velli pooja samanlu konali. Then I have to get some fresh meat. I think veggies teeskunna chote snacks teeskunta. Malli spices ki vere ఇదే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
6: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్, ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
1: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులివార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
13: రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే?
15: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
13: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
15: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
13: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
16: గుడ్ మార్నింగ్ డాలస్, మీరు వింటున్నారు రేడియో సురభి. మండే వచ్చేసింది, అల్లంతో ఫైట్ అయిపోయిందా లేక కాఫీతో ఫ్రెండ్షిప్ ఆల్రెడీ స్టార్ట్ అయిందా? ఏదో మీరు ఆఫీస్ మీటింగ్స్, డైలీ చోర్స్ కి రెడీ అవుతున్నారా? ఏదైనా అండి పర్లేదు, ఎందుకంటే ఈ మండే మీకోసం కొంచెం మూడ్ ని కూల్ చేయడానికి, మండే బ్లూస్ ని పోగొట్టడానికి నేను వచ్చేసాను. నెక్స్ట్ 3 అవర్స్ వర్క్ ప్రెషర్ గురించి కాదు, డెడ్ లైన్స్ గురించి కాదు, మీ మూడ్ గురించి. మన థీమ్ మండే రీసెట్. స్లో మెలడీస్ తో స్టార్ట్ చేద్దాం, స్టెప్ బై స్టెప్ మన ఎనర్జీని పెంచుకుంటూ పోదాం. మండే బ్లూస్ నుంచి మండే బీట్స్ కి బ్యూటిఫుల్ గా జర్నీ చేద్దాం. సో వెరెవర్ యు ఆర్, థ్యాంక్స్ ఫర్ చూసింగ్ రేడియో సురభి. వాల్యూమ్ కొంచెం పెంచేయండి, స్మైల్ కొంచెం పెద్దగా ఇవ్వండి, బికాస్ యువర్ మండే రీసెట్ స్టార్ట్స్ రైట్ నౌ.

0: ఓకే సంచారమే అయిపోయింది, కానీ మన మండే రీసెట్ జర్నీ మాత్రం ఇప్పుడే కంటిన్యూ అవుతుంది. హోప్ ఆ పాట మీ మండే మార్నింగ్ ని ఒక రిఫ్రెష్ ఫీల్ లో, సారీ బ్రేక్ వచ్చింది, హోప్ ఆ పాట మీ మార్నింగ్ కి ఒక ఫ్రెష్ ఫీల్ ఇచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో బ్యూటిఫుల్ మెలోడీ మీకోసం.
1: Best moment in my life.

0: Hi.
1: Hey, hi.
0: చూసా చూసాతో మీ మూడ్ కొంచెం బ్రైట్ అయ్యింది అనుకుంటున్నా. నా మూడ్ అయితే సూపర్ గా ఉంది ఈరోజు. స్లో సాంగ్స్ వింటూ అసలు చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే, మండే బ్లూస్ ని స్లోగా పక్కన పెట్టేద్దాం. లెట్స్ కీప్ ద గుడ్ వైబ్స్ గోయింగ్. హియర్స్ ద నెక్స్ట్ సాంగ్ ఫర్ యూ.

ചുറ്റമലെ ചുട്ടമല്ലേ, వాట్ ఏ వైబ్ కదా. అసలు ఆ సాంగ్ వింటుంటే డాన్స్ మూవ్స్ కూడా, అంటే ఆబ్వియస్లీ మీరు డ్రైవ్ చేస్తుంటే వీడియో చూడలేరు, పాటే వింటున్నారు, కానీ వీడియో చూసి ఉంటే ఆ పాట వింటున్నప్పుడు మనకి ఆ డాన్స్ మూవ్స్ గుర్తొస్తూ ఉంటాయి. లైక్ స్లోగా బీట్ కి తగ్గట్టు స్లో మూవ్స్ కదా, మంచి వైబ్ ఉంటది ఆ సాంగ్ కి. ఇదే వైబ్ ని మనం కంటిన్యూ చేద్దాం మన నెక్స్ట్ సాంగ్ కి వెళ్ళిపోదాం. హియర్ యు గో.

మీరు విన్న ఈ పాట RX100 నుంచి. ఆ పేరు వినగానే ఒక ఫేజ్ గుర్తొస్తుంది కదా, ఈ మూవీ యూత్ లో ఒక వేవ్ క్రియేట్ చేసింది. సాంగ్స్ అయినా క్యారెక్టర్స్ అయినా అసలు ఒక రా ఎమోషన్, ఒక కల్ట్ ఫాలోయింగ్ క్రియేట్ చేసింది. మరి అలాంటి ఫీల్ గుడ్ మెమరీస్ తో మన మ్యూజికల్ జర్నీని కంటిన్యూ చేద్దాం. ఇంకా మంచి మంచి సాంగ్స్ మీకోసం లైన్అప్ చేసి ఉన్నాను. మనం 1 మినిట్ అవే ఫ్రమ్ అ బ్రేక్, సో ఒక సాంగ్ ఇంకొక సాంగ్ ప్లే చేద్దామనే ఉంది, కానీ ఆ సాంగ్ కొంచెం కట్ అయిపోతుందేమో. ఏం చేయాలి, పర్లేదు, సాంగ్ ప్లే చేసేస్తున్నా మీకోసం. అండ్ యూ విల్ బి గోయింగ్ ఇన్ టు అ బ్రేక్ ఆఫ్టర్ దిస్.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
5: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
0: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Valla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
6: Oi, lunch ke kadkana veldama?
7: Sorry, ee roju grocery day. First, veggies konali. Tarvata mee inti vaipu velli pooja samanlu konali. Then I have to get some fresh meat. I think veggies teeskunna chote snacks teeskunta. Malli spices ki vere grocery store vellali.
8: Nu groceries kondaniki inni places ki veltunnava? Silly woman. Ippudu neeku anni reasonable prices lo India Cash and Carry lo dorukutayi kada. From fresh veggies to fresh halal meat. Spices to snacks. Everything under one roof.
0: Stop wasting time, money and gas at multiple stores. India Cash and Carry. Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
9: Sure. How many people are we expecting?
0: 5K anukuntunna. But koncham mood baagunte inka ekku avachu.
9: Idi office party ya leka jatra?
0: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full-blown kitchen on wheels for on-site and industrial catering. So, ye tension padakunda, just trust Swadeshi.
10: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి, KDXX 107.9 FM HD3, Louisville, Texas, అమెరికాలో తెలుగు నేస్తం.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
11: వెల్కమ్ బ్యాక్. మండే అంటే మనలో చాలా మందికి వీకెండ్ మూడ్ నుంచి బయటకు రావడానికి కొంచెం టైం పడుతుంది. ఇట్ ఇస్ పర్ఫెక్ట్లీ ఓకే అండి. అందుకే మన థీమ్ మండే రీసెట్. ఒకరోజుని మనం ఎలా స్టార్ట్ చేస్తే ఆ రోజంతా అలాగే కంటిన్యూ అవుతుందని ఏదో నా నమ్మకం. మీరు అలా నమ్ముతున్నారని నేను అనుకుంటున్నాను. అందుకనే మంచి మంచి స్లో మెలోడీస్తో స్టార్ట్ చేసి కొంచెం కొంచెంగా ఫాస్ట్ పిచ్లోకి వెళ్దాం. ఓకే, స్టే విత్ మీ. మీ మండే రీసెట్ జర్నీలో మీకోసం ఇంతకు ముందు వేశాను కదా తెలుసా తెలుసా పాట, అది కట్ అయిపోయింది. కొంచెమే ప్లే చే బ్రేక్ వల్ల కొంచెమే ప్లే చేయగలిగాము. సో అది మళ్ళీ మీకోసం ప్లే చేస్తున్నాను, వినేసి ఎంజాయ్ చేయండి. హియర్ యు గో.

0: టీవీలో మురారి సినిమాలో పెళ్లి పాటు చూసాను. అది చూస్తున్నాను చెప్పు, నేను మన పెళ్లి గురించి ఆలోచిస్తాను. మెండ్ వచ్చిందన్నావా?
1: నేను ఆల్రెడీ మనసులో మీతో పెళ్లి అయినట్టు ఫీల్ అవుతున్నానని అర్థం.
0: అలాగే
1: సర్లేదా కూతురు పెళ్లి.

మీరు విన్న ఈ పాట కోట్ సినిమా నుంచి. సినిమా అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఈ సాంగ్ లో ఒక ఫ్రెష్ ఫీలింగ్, యూనో, పీస్ఫుల్ గా అనిపిస్తుంది. ఈ సాంగ్ లో ఉన్న సింప్లిసిటీ, ఎమోషన్స్ అండ్ బ్యూటిఫుల్ ఫీల్ మనసుకు ఒక కామ్ ఫీలింగ్ ఇస్తాయి కదా. అలాంటి ఫీల్ గుడ్ మ్యూజిక్ తో మన మండే రీసెట్ ని కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ సాంగ్ కూడా ఇలాంటిదే. కీప్ లిసనింగ్ టు రేడియో సిరబి. ఎంజాయ్ దిస్ సాంగ్.

క్రేజీ ఫీలింగ్. ఇది ఒక మంచి హిట్, రామ్ పోతినేని అండ్ కీర్తి సురేష్ కి కదా. ఆలోచిస్తే అసలు ఈ మధ్య రామ్ కి ఒక రిలీజ్ కూడా లేదు. లెట్స్ హోప్ హీ గెట్స్ అ రిలీజ్ సూన్ అండ్ ఎంటర్టైన్స్ అస్ లైక్ హీ డిడ్ ఇన్ నేను శైలజ మూవీ కదా. అంత మంచి పెద్ద హిట్ అతనికి రావాలని మన అందరూ ఈ మండే రోజు ఒక విష్ చేద్దాం కదా. ఓకే, ఈ సాంగ్ ఎంత క్రేజీగా ఉన్నా మనం అందరం స్లోగా విని ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ సాంగ్ ఐఎమ్ లైనింగ్ అప్ ఫర్ యూ ఇస్ ఆల్సో సిమిలర్.

నీకలు నీలి సముద్రం, వాట్ అ వైబ్. కొన్ని సాంగ్స్ కి ఒక స్పెషల్ మ్యాజిక్ ఉంటుంది. ఫస్ట్ బీట్ నుంచి మన మూడ్ నవి చేంజెస్ వస్తాయి. ఈ సాంగ్ కి అలాంటి మూడ్ బస్టర్ కదా. ఒక బ్యూటిఫుల్ మెలడీ, ఒక సోల్ఫుల్ ఫీల్ ఇస్తుంది ఈ సాంగ్ అయితే. మూవీ కూడా అంటే కొంచెం వైలెన్స్ అనిపించింది నాకు, బట్ పర్లేదు, యునో సాంగ్స్ కవర్ చేసాయేమో. అగైన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ మై ఒపీనియన్. మండే మార్నింగ్ లో కొంచెం ఎనర్జీ, కొంచెం స్మెల్ కావాలంటే మ్యూజిక్ కన్నా బెటర్ మెడిసిన్ ఉంటుందండి, అంతే కదా. అలాంటి మంచి మంచి పాటలన్నీ మీకోసం తెచ్చేసాను. లెట్స్ హియర్ దిస్ నెక్స్ట్ సాంగ్.

మీరు వింటున్నారు రేడియో సిరబి. మ్యూజిక్ తో మీ మండేని కొంచెం బ్రైటర్, కొంచెం బెటర్ చేయడానికి నేను వచ్చేసాను నా స్లో బట్ మండే బీట్స్ తో. ఈ నెక్స్ట్ సాంగ్ మనం కంప్లీట్ అయ్యేసరికి బ్రేక్ లోకి వెళ్ళిపోతాం, బట్ డోంట్ గో ఎనీవేర్, లిసన్ టు ద సాంగ్, స్టే ట్యూన్డ్ విత్ us. We will be right back after the break. Again, break immediate ka kadandi, ee paata tarvata break ostadi. So, paatini enjoy cheyandi, break ni kuda enjoy cheyandi.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
3: ఐ హావ్.
2: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
4: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
6: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ది రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
0: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
7: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
8: వెల్కమ్ బ్యాక్. ఆ చిన్న బ్రేక్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను, కొంచెం రిఫ్రెష్ కూడా అయ్యారనుకుంటున్నాను. నేనైతే బ్రేక్ లో ఇంకా ఎంత మంచి సాంగ్స్ ప్లే చేయాలి, మీ మూడ్ ని మండే బ్లూస్ నుంచి మండే సూపర్ మండేగా చేయడం కోసం ఎలా అని ఆలోచించి మంచి మంచి సాంగ్స్ అయితే లైనప్ చేసేసానండి. మన మండే రీసెట్ జర్నీ ఆల్రెడీ ఒక బ్యూటిఫుల్ స్టార్ట్ తీసుకుంది. మంచి మెలోడీస్ మీ మూడ్ ని కొంచెం లైటర్, కొంచెం బ్రైటర్ చేశాయనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ మ్యూజిక్ తో కంటిన్యూ అయిపోదాం. బికాస్ మీకు ఆల్రెడీ తెలుసు, మండే అంటే జస్ట్ వర్క్, మీటింగ్స్, రెస్పాన్సిబిలిటీస్ మాత్రమే కాదు, మధ్యలో కొన్ని హ్యాపీ మూమెంట్స్, కొన్ని స్మైల్స్, కొన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా ఉండాలి కదా, అంతే కదా. సో రిలాక్స్ అవ్వండి, వాల్యూమ్ కొంచెం పెంచేయండి. మన మండే బ్యూస్ ని పక్కన పెట్టి మండే బీట్స్ ని కంటిన్యూ చేద్దాం. హియర్ యు గో, ద నెక్స్ట్ సాంగ్ ఇస్ హియర్.

మీరు విన్న ఈ సాంగ్ చలో మూవీ నుంచండి. ఈ మూవీ ఎన్ని సార్లు చూసినా బోరే కొట్టదు. కామెడీని యునో కొంచెం వైలెన్స్ అనడం కంటే అంటే డ్రామా అనొచ్చు, కామెడీని డ్రామాని అలాగే లవ్ థీమ్ని భలేగా యునో మిక్స్ చేసి ఆ స్టోరీలో ఏదైతే ఉందో చాలా బాగా తీసారండి. లైక్ మనం ఓకే డ్రామా ఎక్కువైపోతుంది బోర్ కొడుతుంది అనేలోపు ఒక కామెడీ వస్తుంది. యునో ఐ థింక్ ఐ డెఫినెట్లీ షుడ్ మెన్షన్ ఈ మూవీలో నాగశౌర్యతో పాటు వాళ్ళ ఫ్రెండ్ గా సత్య చేశారు. ఇట్ ఈస్ లైక్ అమేజింగ్, అసలు ఆ మూవీ అయితే నవ్వుతూనే ఉంటారు. సో మీరు గనక ఈ మూవీ చూడకపోయి ఉంటే వెళ్ళి చూడండి, తప్పకుండా చూడండి. నా వైపు నుంచి నేనైతే తప్పకుండా రికమెండ్ చేస్తాను. యూనో ఇట్స్ అ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మూవీ. అంటే మీ మండే మూడ్ ని తప్పకుండా మారుస్తుందండి. ఈవినింగ్ గనక మీరు వర్క్ నుంచి వచ్చాక కొంచెం టైం ఉంటే ఈ మూవీని సర్చ్ చేసి అట్లీస్ట్ కామెడీ సీన్స్ అయినా చూడండి. అయితే ఈ చలో మూవీ నుంచి మనం సాంగ్ వినేసాం కదా, నెక్స్ట్ సాంగ్ ఇస్ రంగస్థలం నుంచి. ఈ పాట విని ఎంజాయ్ చేయండి.

0: ఎంత చక్కగా ఉన్నదో కదా ఈ పాటతో పాటు. ఏమంటారు, పిక్చరైజేషన్ ఆబ్వియస్లీ, అంటే మనం ఇప్పుడు వింటున్నామండి, మీరందరూ మీ పనులు చేసుకుంటూ ఉంటారు, డ్రైవ్ చేస్తూ ఉంటారు, మేబీ వర్క్ కూడా చేసుకుంటూ ఉంటారు, ఈ సాంగ్ ని వీడియో చూసుండకపోవచ్చు ఇప్పుడు, బట్ ఇంతకుముందు చూసే ఉంటారు కదా, అందుకనే ఆ పిక్చరైజేషన్ ని గుర్తు చేస్తున్నా. ఆబ్వియస్లీ మన మైండ్ కి ఒక సాంగ్ వింటుంటే దాంతో పాటు ఉన్న ఎమోషన్స్ గాని, దాంతో పాటు మనం ఆ వీడియోని గాని, లైక్ యునో ఇట్ ప్లేస్ ఇట్ బ్యాక్ ఫర్ అస్ కదా. ప్రస్తుతం చూడకపోయినా అది మనకి గుర్తొస్తుంది. సో కొన్ని సాంగ్స్ ఇంతకు ముందు కూడా చెప్పాను, కొన్ని సాంగ్స్ కోర్ట్లో సాంగ్ విన్నాము, అలాగే క్రేజీ ఫీలింగ్ ఆ సాంగ్ విన్నాము. ఈ సాంగ్స్ అన్ని వింటుంటే వాటితో పాటు ఉన్న పిక్చరైజేషన్, ఆ మూడ్ అన్ని అలా మనకి గుర్తొచ్చేస్తాయి కదా. అది అలా గుర్తొచ్చినప్పుడు మనం ఒక డిఫరెంట్ ఏమంటారు ఆ వరల్డ్ లోకి వెళ్ళిపోతాం, ట్రాన్స్ఫార్మ్ అయిపోతాం. అదేనండి మ్యూజిక్ కి ఉన్న ఏమంటారు స్ట్రాంగ్ క్వాలిటీ, రైట్? మనం ఒక పాట వింటుంటే ఆ పాటకు సంబంధించి మనకి తెలిసిన జ్ఞాపకాలు గాని, ఆ పాటకు సంబంధించి మనకి గుర్తున్న సినారియోస్ కానీ, అవన్నీ కూడా మళ్ళీ మనకి వస్తాయి, గుర్తొస్తాయి. అండ్ మనం దాంతోపాటు ఆ మూడ్ లోకి వెళ్ళిపోతాం. ఆబ్వియస్లీ కొన్ని కొన్ని బ్యాడ్ మూడ్స్ కూడా గుర్తొస్తాయి అనుకుంటా, బట్ ఈ రోజు మండే అండి, మర్చిపోకండి, మనం బ్యాడ్ మూడ్ ని పక్కన పెట్టేద్దాం. అసలు మంచిగా మంచి పాటలు వింటూ మన మండే బ్లూస్ ని వదిలేసి మండే బీచ్ లోకి, మంచి మూడ్ లోకి వెళ్ళిపోవాలి. ఓకే, అదే మన థీమ్, గుర్తుపెట్టుకోండి, మర్చిపోకూడదు. అసలు నేను మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను మీ మండే బ్లూస్ ని పోగొట్టడానికి. సో మన కోసం, మన అందరి మీ అందరి కోసం ఈ సాంగ్ నెక్స్ట్ కమింగ్ ఫ్రమ్ ఇదే మూవీ, మాటే వినదు. అరే మూవీ ఇప్పటి వరకు గుర్తుంది, టాక్సీ వాలా. ఆబ్వియస్లీ అలా ఎలా మర్చిపోతామండి. విజయ్ దేవరకొండకి మంచి హిట్ ఇది. సో లిసన్ టు దిస్ సాంగ్.
1: నేను డబ్బుల గురించి రాలేదండి, నా జాకెట్ గురించి వచ్చా. అది 1000 రూపాయలు పెట్టి
0: వచ్చా అన్నారు.

విజయ్ దేవరకొండ. యాక్చువల్లీ అతని నెక్స్ట్ మూవీ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు. సాంగ్స్ అయితే ఒకటి రెండు సాంగ్స్ రిలీజ్ చేశారు, సాంగ్స్ ఆల్రెడీ కొంచెం హిట్ అయ్యే. మూవీ వచ్చి రణ బలియా రణ బాలియా, ఎనీవే రణ బలి అనుకుందామండి, ఏముంది, ఏదైనా ఒకటే, రణ బలి రణ బాలి అన్ని ఒకటే. మూవీ వచ్చాక అందరం సాంగ్స్ నే కాదు మూవీని కూడా ఎంజాయ్ చేస్తామని ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా చాలా ఏమంటారు ప్రోమోస్ అయితే బాగా వస్తున్నాయి. అగైన్ మొన్ననే ఒక న్యూస్ వచ్చింది, ఈ రణబలి మూవీ ఇంకా కొంచెం డిలే అయ్యేటట్టు ఉంది అని. దాట్ మీన్స్ ఏమంటారు విజయ్ ఫ్యాన్స్ అందరికి ఇంకొంచెం లాంగర్ వెయిటింగ్, రైట్? విజయ్ కాదండి, విజయ్ రష్మిక ఇద్దరికి ఇప్పుడు కలిసి ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా కొంచెం లాంగర్ వెయిట్ అంటిల్ దిస్ మూవీ కమ్స్. అయితే ఆ వెయిట్ లో పాపం వాళ్ళు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా, మనమైతే ఆలోచించక్కర్లేదండి, నెక్స్ట్ సాంగ్ వేసేద్దాం. All you Vijay fans, don't worry, మీ కోసం ఇంకొక సాంగ్ అయితే నేను లైన్అప్ చేస్తాను, బట్ నాట్ రైట్ అవే, ఎందుకంటే ఇప్పుడే కదా విన్నాం. ఈ నెక్స్ట్ సాంగ్ ఇస్ ఫ్రమ్ దసరా మూవీ చమ్కీల అంగలేసి. లెట్స్ హియర్ ఇట్.

ఓకే, మండే మార్నింగ్ లో కొన్ని నిమిషాలు మన కోసం, మన మూడ్ కోసం స్పెండ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక మంచి పాట వినడం, ఒక స్మైల్ ఇవ్వడం, కొంచెం రిలాక్స్ అవ్వడం, ఇవన్నీ మన డేని చాలా బెటర్ గా మార్చేస్తాయి. ట్రస్ట్ మీ, రియలీ ఇట్ వర్క్స్. A smile goes a long way. మీరు ఆఫీస్ లో ఉన్నారనుకోండి, మీ కొలీగ్ ని చూసి ఒక స్మైల్ ఇవ్వండి. ఏం పర్లేదు, వాళ్ళు వీకెండ్ ఏం చేశారో కొంచెం అడగండి. వర్క్ ఎప్పుడూ ఉంటదండి, ఒక 1-2 మినిట్స్ తీసుకొని సోషలైజ్ చేయడంలో తప్పులేదు. సో మూవ్ ఫ్రమ్ యువర్ సీట్, టాక్ టు యువర్ నైబర్స్ ఆర్ టాక్ టు యువర్ కలీగ్స్. మీరు ఇంట్లో ఉన్నట్టయితే టాక్ టు యువర్ నైబర్స్ మీకు వర్తిస్తుందండి. ఇప్పుడైతే ఈ మధ్య అసలు అందరూ పక్కనే ఉన్నా, యూనో పక్కింట్లోనే ఉన్నా కాల్సే, బయటకు వచ్చి మాట్లాడుకోవడం ఇది తగ్గించేశారు కదా. ఇది వరకు అంటే మరీ పాత కాలంలో ఏం కాదండి, మొన్న మొన్నటి వరకు ఈ సోషల్ మీడియా, ఈ వాట్సాప్, ఇవన్నీ టూ మచ్ గా మనం డిపెండెన్సీ పెరగక ముందైతే ఎవరు వెళ్తున్నావు వాళ్ళని ఆపి మాట్లాడేవాళ్ళు. అరే ఏం చేస్తున్నావు, ఈ రోజు ఏం చేస్తావు, నిన్న ఏం చేస్తావు, ఏదో ఒకటి ఎలా అడిగేవారు. మన మమ్మీలు అయితే ఇంటికి మధ్య ఉండే గోడ దగ్గరికి వెళ్ళి రోజు క్యాచప్ చేస్తారు. అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ అయినా అలా నడిచేది. ఆ రోజులని మళ్ళీ తిరిగి వస్తే బాగుండు అనిపిస్తుంది కదా. వస్తాయి, ఏం పర్వాలేదు, అవి రాకపోయినా మనమే వాటిని తిరిగి తీసుకురావచ్చు కదా. సో నేను చెప్పేది ఏంటంటే, ఫైండ్ సంబడీ టు టాక్ ఫర్ ఎ లిటిల్, అది కూడా మంచి మూడ్ ఎన్హాన్సర్ అండి. అండ్ వాళ్ళతో మాట్లాడినప్పుడు మా రేడియో సురభి గురించి చెప్పండి. ఎలాగా రేడియో సురభిలో సాంగ్స్ ప్లే చేస్తారు, యూ కెన్ టాక్ అబౌట్ ఎనీథింగ్ ఆన్ రేడియో సురభి. మంచి మంచి షోస్, మర్చిపోకండి డ్రైవ్ టైమ్ షోస్ రైట్. అండ్ ఇవన్నీ కాదండి, ఇంకా చాలా చాలా ఉన్నాయి, చాలా కబుర్లు ఉన్నాయి, మీతో తప్పకుండా షేర్ చేస్తాను. ఈ నెక్స్ట్ సాంగ్ ప్లే చేసే ముందు లెట్ మీ రిమైండ్ యూ, నౌ వీ విల్ ప్రాబబ్లీ గోయింగ్ టు అ బ్రేక్. బ్రేక్ కి 1 మినిట్ 30 సెకండ్స్ ఏ ఉందండి. సో ఈ పాట ప్లే చేసేస్తాను, ఒకవేళ పాట కట్ అయిపోయి బ్రేక్ లోకి వెళ్ళిపోతే డోంట్ వరీ, మళ్ళీ ప్లే చేస్తాను ఇదే సాంగ్ ని మీకోసం. సో ఎంజాయ్ దిస్ సాంగ్.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
4: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
3: ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
3: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
6: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
7: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ తాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
6: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
0: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
8: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani pandiche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech INC. Pallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Pallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
9: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలి.
8: చందు, మరి వండనా?
9: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
8: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
9: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
10: వెల్కమ్ బ్యాక్. నేను ప్రామిస్ చేసినట్టు ఇంతకు ముందు మనం సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సాంగ్ వింటున్నాము, అది బ్రేక్ వల్ల కట్ అయిపోయింది. సో ప్రామిస్ ఇస్ అ ప్రామిస్. సో మళ్ళీ మీకోసం అదే సాంగ్ ని ఫస్ట్ నుంచి ప్లే చేస్తున్నాను. హోప్ యు ఆల్ ఎంజాయ్ ఇట్.

తెలియకుండానే మన షో స్టార్ట్ చేసి ఆల్రెడీ 1.5 అవర్ అయిపోయిందండి. టైం ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది కదా. మంచి మ్యూజిక్, మంచి కంపెనీ ఉంటే అవర్స్ కూడా మినిట్స్ లాగా అయిపోతాయి. మన మండే రీసెర్చ్ జర్నీలో ఇప్పటి వరకు బ్యూటిఫుల్ మెమరీస్ కూడా ఫీల్ గుడ్ సాంగ్స్ తో మన మూడ్ ని రిఫ్రెష్ చేసుకున్నాం. కానీ ఒక చిన్న కంప్లైంట్ ఉంది. అసలు పవర్ స్టార్ సాంగ్ లేకుండా 1 అవర్ 30 మినిట్స్ ఎలాగైపోయాయి. నోనో, ఇలా అయితే కుదరదు. ఎందుకంటే పవర్ స్టార్ సాంగ్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయి కదా. మనం నెక్స్ట్ సాంగ్ ఇస్ ఫర్ ఆల్ ద పీకే ఫ్యాన్స్, మీ అందరి కోసం నా ఫేవరెట్, మీ ఫేవరెట్ కూడా అనుకుంటున్నాను. This song is dedicated to all you Pawan Kalyan fans. Again, naaku nachina ee song from Jalsa movie, Meekosam.

సాంగ్స్ వింటూ మూడ్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. కానీ కొంతమంది అనుకోవచ్చు సాంగ్స్ వినడానికి టైం ఎక్కడ ఉంది, టైం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి. అసలు మన డైలీ లైఫ్లో మ్యూజిక్ని ఒక పార్ట్ చేసుకుంటే చాలు. ఆఫీస్ వర్క్ చేస్తున్నప్పుడు, ఈమెయిల్ చెక్ చేస్తున్నప్పుడు, ఇంట్లో డైలీ చోర్స్తో బిజీగా ఉన్నారనుకోండి, మల్టీ టాస్క్, యునో మల్టీ టాస్క్ ఒక స్పెషాలిటీ కదండి. అందరూ ఈ రోజుల్లో ఈజీగా మల్టీ టాస్క్ చేసేస్తుంటారు. ఒక పని ఇక్కడ చేస్తూ, ఒక చేత్తో ఒక పని ఇటు చేస్తూ, ఇంకో చేత్తో వేరే పని కూడా ఈజీగా చేసేయచ్చు. చెప్పడం ఈజీగా అంటారు కానీ చేయడం కష్టం అంటారా? ట్రై చేద్దామండి. వర్క్ కూడా కొంచెం ఈజీగా, కొంచెం ప్లెజెంట్ గా అనిపిస్తుంది నా మ్యూజిక్ వింటే. ఎందుకంటే ఒక మంచి పాట స్ట్రెస్ ని తగ్గిస్తుంది, కాన్సన్ట్రేట్ ని పెంచేస్తుంది, దేని ఇంకా కొంచెం బెటర్ గా మార్చేస్తుంది. సో వర్క్ కంటిన్యూ చేయండి, రెస్పాన్సిబిలిటీస్ ని హ్యాండిల్ చేయండి, కానీ మా మ్యూజిక్ వింటూనే ఉండండి. మీరు వింటున్నారు రేడియో సురభి.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటేనే ఒక స్టైల్, అసలు పేర్లోనే ఉంది స్టైల్. ఎనర్జీకి పర్ఫెక్ట్ కాంబినేషన్. స్క్రీన్ మీద ఏ అల్లు అర్జున్ కనిపిస్తే చాలు, అసలు ఫ్యాన్స్ ఒక మూడ్ లోకి వెళ్ళిపోతారు. అదొక స్పెషల్ వైబ్ అనొచ్చు. పుష్ప ఒక లెవెల్ అయితే అలవైకుంఠపురం ఇంకొక ఏమంటారు, ఇంకొక ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు, రైట్? ఆబ్వియస్లీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో అల్లు అర్జున్ మూవీ అంటే ఆ ఎంటర్టైన్మెంటే వేరు. ఐ థింక్ ఐ కెన్ సే దాట్ ఈస్ 100% ఎంటర్టైన్మెంట్. త్రివిక్రమ్ డైలాగ్స్ ఏవైతే గానీ, అల్లు అర్జున్ డాన్స్ లేనైతే గానీ, అసలు స్టోరీ గానీ కామెడీ గానీ అన్ని కుదిరిపోతాయి. అసలు నేను కూడా ఆ కాంబినేషన్ లో ఇంకొక మూవీ వస్తే బాగుందని వెయిట్ చేస్తున్నా అండి. మనం ఇంకా వెయిట్ చేయాలేమో, చూద్దాం. ఇంకా సినిమాలు వస్తూనే ఉంటాయి, ఇంకా మనం వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. సో డోంట్ వరీ, ఈ సినిమా తొందరలోనే రావాలని మనందరూ కోరుకుందాం. ఎవరి సినిమా? అదేనండి, ఇప్పుడే చెప్పాను కదా, అల్లు అర్జున్ అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో.

0: ఈ నెక్స్ట్ సాంగ్ తో మన ఎనర్జీ లెవెల్స్ ని పీక్ తీసుకెళ్లి ఆ తర్వాత ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ లోకి వెళ్ళినా కూడా ఈ వైబ్ ని ఇలాగే కంటిన్యూ చేయాలండి. మళ్ళీ వెంటనే కలుస్తాము రేడియో సిరవిలో. ఐ విల్ బి వెయిటింగ్ హియర్ ఫర్ యూ. కీప్ లిసనింగ్.
1: ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఎవరుందా? అబ్బా కడుపు నిండిపోయి మంగారు. ఎవరి నుంచి మాట్లాడదాం? అడిగిడొద్దు బా, మనం వచ్చాడే.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayurvedamlo food enta mukhyamo, surroundings kuda ante important. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Villas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Mee weekday tiffins nunchi, Sunday family feast daka. Sri Krishna Villas gives you a space where conversations flow, hearts relax, and every bite feels like home. Sri Krishna Villas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Isthi namma vayanam, putzukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: Welcome back from the short break. అరే పన్నెండు అయిపోయిందండి, ఇట్స్ ఆల్రెడీ 12 o'clock. లంచ్ టైం, బ్రేక్ టైం. మీరు లంచ్ చేస్తున్నా లేదా లంచ్ ని ప్రిపేర్ చేస్తున్నా వింటూనే ఉండండి మా రేడియో సురభి. ఈ నెక్స్ట్ అవర్, ఇంకా మనకి 1 hour ఉందండి. ఈ నెక్స్ట్ అవర్ ఫుల్ గా యూటిలైజ్ చేసుకుందాం, ఫుల్ బీట్ సాంగ్స్ ని విందాం. ఓకే, గెట్ రెడీ ఫర్ దిస్ నెక్స్ట్ సాంగ్.

తేజ సజ్జ గురించి చెప్పుకోవాలంటే, చిన్న పిల్లాడిగా సినిమా జర్నీ స్టార్ట్ చేసి ఇప్పుడు హీరోగా తన ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్న ఆర్టిస్ట్. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో మెమరబుల్ రోల్స్ చేశారండి. అఫ్ కోర్స్ మనం మర్చిపోలేం ఇంద్రాలో ఆ డైలాగ్, రైట్? సేమ్ చిరంజీవి గారు లాగా, చిన్నప్పుడు చిరంజీవి గారు లాగా వస్తారు. అసలు ఇంద్రా మూవీ అంటే ఆ డైలాగ్ ఎవరు మర్చిపోరు. నేనున్నా నాయనమ్మ అంటాడు. అసలు అగైన్ ఈ అబ్బాయిని ఇప్పుడు కూడా చూసినా నాకైతే ఆ డైలాగే గుర్తొస్తుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ఆడియన్స్ ని మంచిగా ఇంప్రెస్ చేస్తున్నారు. సినిమాల్ని చూస్తూ పెరిగిన ఒక చిన్న అబ్బాయి ఇప్పుడు సినిమాల్లో తన మార్క్ ని క్రియేట్ చేయడం నిజంగా ఇంట్రెస్టింగ్ కదా. సో ఇలాగే మనం ఇంకా మంచి మంచి సాంగ్స్ వేసుకుంటూ మంచి మంచి మెమరీస్ ని గుర్తు చేసుకుంటూ కంటిన్యూ చేసేద్దాం. ఈ నెక్స్ట్ సాంగ్ గోదావరి గట్టు పైన ఫ్రమ్, మీకు ఆల్రెడీ తెలుసు కానీ నేను మళ్ళీ చెప్పేస్తున్నా, సంక్రాంతికి వస్తున్నాం.

అనిల్ రావిపూడి సినిమా అంటేనే కామెడీ, ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుల్ ఆన్ ఫన్ కి గ్యారంటీ కదా. కానీ ఆయన మూవీస్ లో సాంగ్స్ కూడా ఒక స్పెషల్ ఫ్లేవర్ తో ఉంటాయండి. లిరిక్స్ లో హ్యూమర్ ఉంటాయి, సిచ్యువేషన్ కి తగ్గట్టుగా కొరియోగ్రఫీ ఉంటుంది, అన్ని కలిసి ఆడియన్స్ కి ఒక స్మైల్ తీసుకొస్తాయి. సినిమా మొత్తం నవ్వించడం ఒక ఆట అయితే, సాంగ్స్ మధ్యలో కూడా ఆ ఫన్ ని కంటిన్యూ చేయడం, అది అనిల్ రావిపూడి స్టైల్ అనే చెప్పాలి. రీసెంట్ గా వచ్చిన శంకర్ వరప్రసాద్ లో కూడా అసలు ఆ సాంగ్స్ వింటుంటే మధ్యలో లిరిక్స్ అది అంటే పాట నవ్వు వస్తుంది పాట వింటేనే, రైట్? అగైన్ దానికోసం మనం ఈ పాట తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఫర్ నౌ దిస్ సాంగ్ ఫర్ యూ, లిసన్ అండ్ ఎంజాయ్.

అయ్యో సారీ అండి, చిన్న మిక్సప్ అయింది. మణిశంకర్ వరప్రసాద్ సాంగ్ అని చెప్పి అమరన్ సాంగ్ ప్లే చేస్తాను. ఆనెస్ట్ మిస్టేక్, సారీ సారీ. కానీ మ్యూజిక్ జర్నీలో ఇలాంటి స్మాల్ సర్ప్రైజెస్ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు ఆ మిస్ చేసిన సాంగ్ ని మేకప్ చేద్దాం మీకోసం. ఈ మణిశంకర్ వరప్రసాద్ నుంచి మిసాలు పిల్లా.

0: చెప్పాను కదా అనిల్ రావిపూడి గారి మూవీ అంటేనే ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్. సాంగ్స్, డైలాగ్స్, డాన్స్ మూవ్స్ అన్ని కూడా కొంచెం ఫన్ ఎలిమెంట్ ఉంటాయి. అందుకనే ఆ మూవీ థియేటర్ లో చూస్తే ఫుల్ 100% ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. మరి అలాంటి ఫన్ వైబ్స్ తో మన మ్యూజిక్ జర్నీని కంటిన్యూ చేసేద్దాం. అయ్యో మర్చిపోయాను, ఫన్ వైబ్ అంటే ఇప్పుడు మిసల పిల్ల సాంగ్ లోని 2 లైన్స్ వస్తాయి. ఎదురింటి వెంకట్రావు, ఆ లైన్ నేను ఎప్పుడు విన్నా ఇట్ పుట్స్ అ స్మైల్ ఆన్ మై ఫేస్. యునో, ఒక ఏమంటారు, స్ట్రెస్ రిలీవర్ లాగా. ప్రతి ప్రతి లైన్ సాంగ్ లో చాలా అంటే కొంచెం కామెడీ టచ్ అయితే ఉంటాయి. ఓకే, కంటిన్యూయింగ్ దాట్ కామెడీ. కామెడీ అంటే మనకి ఇంకెవరు గుర్తొస్తారు? ఆబ్వియస్లీ రవితేజ. అండ్ ఎనర్జీతో కూడిన కామెడీ ఉంటుంది. సో అలాంటి ఒక సాంగ్ మీకోసం నెక్స్ట్ రెడీగా ఉంది. వినేసి వచ్చేయండి.
1: Put your shoes on. Raise the volume. Let's dance on some mass stuff. Hey, aa gaajwaaga conductor song vesukondra.

మీరు విన్న ఈ సాంగ్ పల్సర్ బైక్ ఈజ్ ఫ్రమ్ ధమాకా మూవీ. ఇందులో మూవీ ఒక ధమాకాయే అండి, అసలు నవ్వుతూనే ఉంటాం. కొంచెం కొంచెం మధ్యలో వాయిలెన్స్ ఉంటుంది అనుకోండి, బట్ అది అవాయిడ్ చేయలేమేమో కమర్షియల్ మూవీస్ కి. సో శ్రీ ఇలా గానీ రవితేజ గారు కానీ ఇంకా తనికెళ్ళ వెరడి గారు ఉంటారు, లైక్ ఇట్స్ ఇట్స్ సో మచ్ ఫన్ ఆ మూవీ చూస్తుంటే. ఆబ్వియస్లీ మూవీ అంతా నవ్వుతూ ఉంటారని చెప్పను, కానీ మంచి కామెడీ ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. రవితేజ అసలు సినిమా, రవితేజ సినిమా అంటేనే ఒక ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుల్ ఆన్ మాస్ వైడ్ కదా. ధమాకాలో కూడా ఆ ట్రేడ్ మార్క్ ఎనర్జీ కానీ, కామెడీ కానీ, కామెడీ టైమింగ్ కానీ, డాన్స్ మూవ్స్ కానీ, అన్ని ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. రవితేజ గారు స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఒక డిఫరెంట్ స్పీడ్ ఉంటుంది, లైక్ ఏమంటారు ఆ వైబ్, ఆ స్టైల్, ఆ మాస్ అపీల్, ఇట్స్ ఇట్స్ ఇట్స్ డిఫరెంట్ అండి అంతే. ఓకే, ఇప్పుడు మీకోసం ఈ నెక్స్ట్ సాంగ్, మీకు సాంగ్ ప్లే చేసేస్తాను, తర్వాత దీనికోసం మాట్లాడుకుందాం. ఓకే, హియర్ యు గో.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
3: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
3: Idi office party aa leka jatra?
0: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
4: Hello, dinner plans ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
5: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
6: నేనేం ఉండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
7: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
8: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
7: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
9: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినవా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
9: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
10: ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు. అదే 107.9 FM HD3 లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
11: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు రేడియో సురభి, డాలస్ నంబర్ వన్ తెలుగు రేడియో. ఇంకా మన షోకి లాస్ట్ 30 మినిట్స్ మాత్రమే మిగిలిన్నాయి. టైం ఎంత ఫాస్ట్ గా అయిపోయిందో కదా. అసలు మీతో కలిసి మార్నింగ్ ని బ్యూటిఫుల్ సాంగ్స్, ఫన్ కబుర్లతో స్పెండ్ చేయడం చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. ఇప్పటి వరకు కొన్ని ఎనర్జెటిక్ ట్రాక్స్ తో ఎనర్జీ పెంచుకున్నాం, కొన్ని మెలోడీస్ తో రిలాక్స్ అయ్యాం. మ్యూజిక్ కి ఉన్న మ్యాజిక్కే అదండి, మన మూడ్ ని ఇట్టే మార్చేస్తుంది. మరి మిగిలిన ఈ 30 మినిట్స్ కూడా ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. వర్క్ చేసుకుంటున్న వాళ్ళకి, డ్రైవ్ చేస్తున్న వాళ్ళకి, ఇంట్లో బిజీగా ఉన్న వాళ్ళకి ఈ టైం మీకోసం. నెక్స్ట్ ఎనర్జెటిక్ సాంగ్ మీకోసం రెడీ. మీ రెడీయా?
12: సిన్నబాయ్, ఆ సిండి వాటర్ అందుకో.

ఎనర్జెటిక్ సాంగ్స్ అంటే జస్ట్ రాక్ అండ్ పాప్ బీట్స్ మాత్రమే కాదండి, మన తెలుగు జానపదం సంగీతంలో కూడా ఒక స్పెషల్ ఎనర్జీ, ఒక రా వైబ్ ఉంటుంది. ఆ బీట్స్ లో మన నేల వాసన ఉంటుంది, ఆ రిధమ్ లో ఒక సెలబ్రేషన్ ఫీల్ ఉంటుంది, వినగానే ఆటోమేటిక్ గా స్టెప్ వేయాలనిపిస్తుంది. అలాంటి ఒక ఎనర్జెటిక్ జానపదం వైబ్ మీకోసం కమింగ్ అప్.

మీకు కూడా ఒక స్టెప్ వేయాలనిపించింది కదా, నిజాన్ని చెప్పండి. అదే మన తెలుగు మ్యూజిక్ మ్యాజిక్ అండి. బీట్ వినగానే బాడీ ఆటోమేటిక్ గా రెస్పాండ్ అవుతుంది. ఇంట్లో ఉన్నా సరే, కిచెన్ లో బిజీగా ఉన్నా సరే, బోన్ చేస్తున్నా సరే, ఒక చిన్న స్మైల్ తో, ఒక స్మాల్ మూవ్ తో ఈ ఎనర్జీని ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ నెక్స్ట్ సాంగ్ కూడా అలాంటి వైబ్ ఉన్నదే. హియర్ యు గో. ఇది ఇంకొంచెం బీట్ ఎక్కువ, బట్ ఇట్స్ ఓకే. బీట్ సాంగ్స్ ఏ వింటున్నాం కదా, వినాలి కదా.

ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, మన లైఫ్ లో కొన్ని మూమెంట్స్ ఎందుకు స్పెషల్ గా గుర్తుండిపోతాయి? ఆలోచిస్తే రీజన్ పెద్దదవ్వక్కర్లేదండి. ఒక స్మాల్ మూమెంట్, ఒక సాంగ్, ఒక స్మెల్, ఒక స్మాల్ మెమరీ, ఒక పాట వినగానే అయ్యో ఆ టైం గుర్తుందా అని మనం బ్యాక్కి వెళ్ళిపోతాం కదా, అదే మ్యూజిక్ ఉన్న మ్యాజిక్. అది జస్ట్ ఇయర్స్ కి వినిపించదు, డైరెక్ట్ గా హార్ట్ కి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ బిజీ మండేలో కూడా ఒక స్మాల్ బ్రేక్ లాగా ఈ మ్యూజిక్ మూమెంట్స్ ని ఎంజాయ్ చేద్దాం. ఈ నెక్స్ట్ సాంగ్ ఇంకా ఇంకా ఇంకా డ్యాన్స్ వైబ్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది.

ఓకే, ఇంకా లాస్ట్ 5 మినిట్స్ మాత్రమే ఉందండి మన షో టైం. అలా అలా మన బ్యూటిఫుల్ మ్యూజికల్ జర్నీకి ఇప్పుడు ముగింపు పలికే టైం వచ్చేసింది. ఈ 3 గంటల పాటలు మీ మార్నింగ్ లో ఒక స్మాల్ పాట అవ్వడం, మీతో మంచి సాంగ్స్ కొన్ని కబుర్లు షేర్ చేసుకోవడం చాలా స్పెషల్ గా అనిపించింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మ్యూజిక్ తో మనం మూడ్ ని రిఫ్రెష్ చేసుకున్నాం, కొన్ని మెమరీస్ ని రీవిజిట్ చేసాం, కొన్ని ఎనర్జెటిక్ స్పీచ్స్ తో ఎనర్జీని పెంచుకున్నాం, పంచుకున్నాం. మీరు ఎక్కడ ఉన్నా, ఆఫీస్ లో బిజీగా ఉన్నా, డ్రైవ్ చేస్తున్నా, కీప్ లిస్నింగ్ టు రేడియో సిరబి, యువర్ కంపానియన్ ఇన్ యువర్ వర్క్. ఇలాగే మంచి మ్యూజిక్, మంచి వైబ్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ ఎంజాయింగ్ ద మ్యూజిక్. వింటూనే ఉండండి రేడియో సురభి, డయాలసిస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టూడియో. నెక్స్ట్ సాంగ్ అయిపోగానే మీరు బ్రేక్ లో

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: Istinamma vayanam puchukunti vayanam ee shravana masallo mee radio survey meek andistondi kotta sambaralu maa survey lakshmulu mee intiki raavalanukuntunnaru meeku vayanam ivvadaniki mee vayanam puchukodaniki but with a different twist intinta surabhi mem mee intiki raavalani meer anukunte mee aahvananni tinyurl.com/surabhilakshmi ki pampinchandi or email to admin@radiosurabhi.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్, Irving, Castle Hills, Frisco, Flower Mound, South Lake and many more.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi.
7: Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas, the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM, HD3. Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatan daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Valla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
8: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly news newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
9: హే, నేను ప్రణవి. చిల్లింగ్ టైమ్ వచ్చేసింది. మీరు వింటున్నారు రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్, 107.9 FM HD3. హబ్బబ్బబ్బా, ఏం ఎండలండి బాబు ఇండియాలో. ఏంటి ఏదో అంటున్నారు? సరిగా వినపడ్డంలే. ఓ, అంత విడిగా ఉందని అడుగుతున్నారా? అవునండి, అవును. బయటకెళ్తే సూర్యమమ్మ కోటింగ్, లోపల ఉంటే ఉక్క పోసింగ్, ఏసీ వేస్తే బిల్ తన్నింగ్, వేయకపోతే నీరసం కమింగ్. హౌ? ఆ హౌ అండి, ఒక మనిషి ఇన్ని ఇన్నింగ్స్ ఎలా తట్టుకోగలడు? మీరే చెప్పండి. అందుకే కాసేపు మీతో చిల్లింగ్ చేస్తూ కూలింగ్ అవుదామని వచ్చేసా. ఏంటి ఎలా అంటున్నారా? సరదాకు ఒక పొడుపు ప్రశ్న అడగనా? కాసేపు నవ్వేసుకుందాం. ఆ, అడిగేస్తున్నా, రెడీ. ఒక ఊరిలో, అయ్యయ్యో, అక్కడ ఇక్కడ ఎక్కడికండి, వద్దులే, డైరెక్ట్ గా అమెరికాలోనే పెళ్లి చేసేసుకుందాం. సో అమెరికాలోని ఒక ప్లేస్ లో గ్రాండ్ గా పెళ్లి జరుగుతుంది. ఎవరికి అని అంటారా? ఓ, చెప్పేస్తున్నా, మన డెంగ్యూ తోమకకి, ఏనుగు బావకి. సో క్యూట్ కదా పేరు. సో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. పెళ్లి కూతురు కూడా చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చేస్తుంది. మరి అందరు కూడా పెళ్లి కూతుర్ని చూసేద్దామని చాలా ఈగర్ గా వెయిటింగ్ చేస్తున్నారు, వాళ్ళతో పాటు పెళ్లి కొడుకు కూడా. మరి అంత బాగానే ఉంది. పెళ్లి మండపానికి వచ్చేసరికి పెళ్లి కూతురు, అదే మన డెంగ్యూ దోమక, రాను రానంటూనే అన్న పాట వేసుకుని అసలు ఫంక్షన్ హాల్లోకి కూడా అడుగే పెట్టట్లేదు. ఎందుకంటారు? ఎంత మంది వెనక నుంచి తోసినా అబ్బే నా రూటే సపరేట్ అని అస్సలు పోవడం లేదండి. నాకొద్దు, నాకు ఈ పెళ్ళే వద్దు అని వెనక్కి తిరిగి దౌడో దౌడు. వాయ్ వాయ్, మీలో ఎవరికైనా తెలిస్తే ఈ ఆన్సర్ ని షేర్ విత్ us. తెలుసు కదా, మన రేడియో సిరబీ 107.9 FM HD3 చిల్లింగ్ టైమ్ విత్ ప్రణవ్.

నేను ప్రణవి. చిల్లింగ్ టైం వచ్చేసింది. మీరు వింటున్నారు రేడియో సిరపి, సౌండ్స్ లైక్ హోమ్, 107.9 FM HD3. మరి లాస్ట్ టైం ఒక పొడుపు ప్రశ్న అడిగాను కదా, మరి దానికి ఆన్సర్ ఎంత మందికి తెలిసింది? వెయిట్, లెట్ మీ గెస్. ఓకే, ఒక ఆల్మోస్ట్ అందరు గెస్ చేసినట్లున్నారు కదా. మై సిక్స్త్ సెన్స్ చెప్పేస్తుందండి. ఓకే, దట్స్ ఫైన్. మరి ఆన్సర్ నేను చెప్పేస్తున్నా. యా, దోమక్క ఏనుగుమ్మ పెళ్లిలో దోమక్క మండపంలోకి ఎందుకు పోలేదు అంటే, అంటే ఎందుకంటే మండపంలో ఆల్అౌట్ ఆన్ చేస్తున్నారు. అయ్యయ్యో, మండపంలో ఆల్అౌట్ ఆన్ చేస్తే ఎలా వెళ్తుందండి మా దోమక్క? మీరే ఆలోచించండి, పాపం ఎంత బాధపడింది, ఎంత భయపడిపోయింది ఆల్అౌట్ అలా చూడగాని. అందుకే అక్కడి నుంచి మన దోమక్క జంపో జంపు. ఫనీ కదా. ఓకే, మరి నెక్స్ట్ ఇంకొకటి అడిగేనా? రైట్, చాలా సింపుల్ అండ్ వెరీ కూల్ క్వశ్చన్ అండి. మీలో చాలా మంది టక్ టక్ టక్ అని చెప్పేస్తారు ఆన్సర్ అయితే దీనికి. రెడీ, అడుగుతున్నా. ఏంటంటే ఐస్ వాటర్ టేస్ట్ ఏంటి? మీరు విన్నది కరెక్టేనండి, ఐస్ వాటర్ టేస్ట్ ఏంటి? సింపుల్ యార్. ఇప్పటికే మన వాళ్ళు చాలా మంది ఆన్సర్స్ కోసం గూగుల్ తల్లిని అడిగేస్తున్నారు కదా, నాకు తెలుసులే. బట్ గెస్ చేయండి, నెక్స్ట్ చిల్లింగ్ టైమ్ లో ఆన్సర్ తో వచ్చేస్తుంది. మీ ప్రణవి. అంతవరకు వింటూనే ఉండండి 24/7 మన రేడియో సిరబి 107.9 FM HD3. బాయ్.

హే, నేను ప్రణవి. చిల్లింగ్ టైమ్ వచ్చేసింది. మీరు వింటున్నారు రేడియో సిరపి, సౌండ్స్ లైక్ హోమ్, 107.9 FM HD3. మరి లాస్ట్ అడిగిన క్వశ్చన్ కి సమాధానం ఎంత మంది గెస్ చేశారు? ఏంటి అసలు నా ప్రశ్నే మిస్టేక్ అంటారా? ఐస్ వాటర్ ఏంటి, టేస్ట్ ఏంటి, అసలు వాటర్ కి టేస్ట్ ఉంటుందా అని అంటున్నారా? వినపడిందండి నాకు. అబ్బబ్బా, అంత ఈజీగా చెప్పేస్తే ఇంకది పొడుపు ప్రశ్న ఎందుకు అవుతుంది చెప్పండి? లాజికల్ గా ఆలోచించారంటే ఆన్సర్ దొరికిస్తుంది. సరేలేండి, నేనే చెప్పేస్తా. ఐస్ వాటర్ అంటే మీరు అనుకున్నట్లు ఫ్రిడ్జ్ లో ఉండే ఐస్ వాటర్ అనుకున్నారా? కాదు కాదు, ఐస్ ఐస్ అంటే మన కళ్ళు, మన కళ్ళ నుంచి వచ్చే వాటర్. ఏం టేస్ట్ ఇప్పుడు గెస్ట్ చేశారు కదా? ఎస్, ఉప్పగా ఉంటాయి. సో ఐస్ వాటర్ ఏం టేస్ట్ లో ఉంటాయి? ఉప్పగా ఉంటాయి. సో సింపుల్ కదా. మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నా, రెడీ? పుట్టలో పుడుతుంది, పుడకలా ఉంటుంది, గుడికి వెళ్తుంది, దేవుడికి దండం పెడుతుంది, ఏంటది? కష్టంగా ఉందా? అయితే క్లూ ఇచ్చేస్తాను. ఇది మనం మన ఇంట్లో డైలీ యూజ్ చేసేదేనండి. ఓకేనా? గెస్ చేయండి. నెక్స్ట్ చిల్లింగ్ టైమ్ లో ఆన్సర్ తో వచ్చేస్తుంది. మీ పిల్లనవి అంతవరకు వింటూనే ఉండండి 24/7 మన రేడియో సిరబి 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Public places ante public places for a reason. Pakavala chetla nunchi pullu koyadam, public places lo manam vesina chetta alage vadilesi veldadam, landscaping loki unsolicited ga vellipovadam. These are a big no. Manam koncham jagrataga, most importantly mindful ga undama. Public parks, streets, community playgrounds, schools lanti places ni manam velle mundu ela undo vellipoyetappudu alage unchudam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
2: ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: Manashanti, mental peace. మసాలా దోశ
2: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
4: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
6: హలో అందరికి, వచ్చేసా చిల్లింగ్ టైమ్ విత్ ప్రణవి. మన రేడియో సిరబీ 107.9 FM HD3. మరి లాస్ట్ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ చాలా మంది కనిపెట్టేశారు కదా, నాకు తెలిసిపోయిందిలే. ఒక్కసారి క్వశ్చన్ రిపీట్ చేస్తా. ఏంటంటే, పుట్టలో పుడుతుంది, పుడకలా ఉంటుంది, గుడికి వెళ్తుంది, దేవుడికి దండం పెడుతుంది, ఏంటది అని. క్లూ కూడా ఇచ్చాను మరి, దేవుడికి పూజ గదిలో ఉంటుందని కూడా నేను చెప్పాను కదా. మరి ఆన్సర్ వచ్చేసి అగరబత్తి. కరెక్టే కదా. మంచిగా మీరైతే మీ ఫ్యామిలీ అంతా ఒక దగ్గర గ్యాదర్ అయినప్పుడు కూడా ఇలాంటి పొడుపు కథలు అడగండి, చాలా ఫన్నీగా ఉంటుంది. అండ్ మన నెక్స్ట్ పొడుపు ప్రశ్న అడిగేస్తా. ఎంతింత ఆకు, ఇంపైన ఆకు, రాజులు మెచ్చిన రత్నాల ఆకు, ఏంటది? ప్రశ్న మళ్ళీ రిపీట్ చేస్తున్నా, జాగ్రత్తగా వినండి. ఇంతింత ఆకు, ఇంపైన ఆకు, రాజులు మెచ్చిన రత్నాల ఆకు. ఇది కూడా మన డైలీ యూజ్ చేస్తామండి, చాలా సింపుల్, కనిపెట్టేసేయండి. అలాగే మన రేడియో సిరబీ 107.9 FM HD3 24/7 వింటూనే ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.

వచ్చేసా. లేట్ అయ్యానా? కరెక్ట్ టైంకి వచ్చేసాను. నా ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నారా? థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ క్వశ్చన్ కి అయితే ఆన్సర్ రెడీగా పెట్టుకున్నారనుకుంటాను. అయితే లేట్ ఎందుకండి, చెప్పేస్తా. హాయ్ అందరికీ, నేను చిల్లింగ్ టైమ్ విత్ ప్రణవి, మన రేడియో సురభి 107.9 FM HD3. మరి లాస్ట్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఎంతింత ఆకు ఇంపైన ఆకు, రాజులు మెచ్చిన రత్నాల ఆకు. మరి ఆన్సర్ వచ్చేసి దానికి తమలపాకు. ఏంటండి, గెస్ చేయగలిగారు కదా? ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరూ కూడా గెస్ చేసే ఉంటారు. ఓకే, మరి కంగ్రాట్స్ ఎవరైతే కరెక్ట్ గా గెస్ చేశారో. మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నా, ఇది జాగ్రత్తగా వినండి. అనగనగా ఓ అప్సరస, ఆమె పేరులో మధ్య అక్షరం తీసేస్తే మేక. అప్సరస ఏంటి, మేక ఏంది అంటున్నారా? లాజిక్ గా ఆలోచించండి, ఆన్సర్ దొరుకుద్ది. ప్రశ్న మళ్ళీ రిపీట్ చేస్తా. అనగనగా ఓ అప్సరస, ఆమె పేరులో మధ్య

హలో, ఎక్కడికండి వెళ్ళిపోతున్నారు? నేనే ప్రణవిని. నా పాటకి భయపడ్డారా? మరి ఎంత భయపడొద్దులే, ఏదో అలా సంటి పిల్లలు గబిక్కును పడుకునేలా కాస్త బానే పాడుతుంటాలండి. మరి మన గచ్చరి మళ్లీ చేసుకుందాం, గాని ముందు మన చిల్లింగ్ టైమ్ లోకి వచ్చేద్దాం. ఎస్, మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3, సౌండ్స్ లైక్ హోమ్. నాకైతే సిక్స్త్ సెన్స్ బాగా చెప్పేస్తుంది. నేనడిగిన లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్స్ చాలా మంది గూగుల్ చేశారని. నిజమేనా కాదా? మరి ఆన్సర్ ఏంటో తెలుసా? సరేలేండి, తెలియని వాళ్ళకి చెప్పేస్తా. ప్రశ్న ఏంటంటే, అనగనగా ఓ అప్సరస, ఆమె పేరులో మధ్యక్షరం తీసేస్తే మేక. మరి ఆన్సర్ చెప్పేనా? చెప్పేస్తున్నా. ఓకే, ఆన్సర్ వచ్చి మేనక. గుర్తుపట్టలేదా? ముగ్గురు అప్సరసలు స్వర్గంలో ఉంటారు కదా, రంభా, ఊర్వశి, మేనక. వాళ్ళలో ఒక ఆమె మేనక. సో ఆమెకి మధ్యలో అక్షరం తీసేస్తే మేకే అవుతుంది కదా. కంగ్రాచులేషన్స్ కరెక్ట్ గా గీస్ చేసిన వాళ్ళకి. మరైతే నెక్స్ట్ పొడుపు ప్రశ్న అడగనా? చాలా జాగ్రత్తగా వినండి. ఒక పిల్లకి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందండి. అయితే జాబ్ లోకి వెళ్ళడం మొదటి రోజే డిసైడ్ చేసి వచ్చేసింది.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
3: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
4: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
3: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
5: బోరింగ్ లాంగ్ డ్రైవ్ టైరింగ్ వర్క్ అవర్స్ కి ఒక్కటే సొల్యూషన్, రేడియో సురభి. అమెరికాలో తెలుగు నేస్తం.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: ఎస్ సార్.
6: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
7: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాళీ అండ్ క్యాటరింగ్.
6: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దే ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
8: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
9: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
10: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీ with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
11: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
12: చందు, మరి వండనా?
11: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
12: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
11: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
13: చిచి, నా టైం ఈరోజు లేచినప్పటి నుంచి అస్సలు బాగాలేదు. తిడుతూనే ఉంది మా అమ్మ. ఏంటో ఈ బ్రతుకు అనండి. అందరు నన్ను ఓ హే హలో వచ్చేసా. చెల్లింటి తడవి, మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3, సౌండ్స్ లైక్ హోమ్. ఏంటి మా అమ్మ ఎందుకు తిడుతుంది అని అడుగుతున్నారా? మిమ్మల్ని అడిగాను కదా ఒక క్వశ్చన్, అదే మా అమ్మ సమాధానం చెప్తుందో లేదా అని అడిగే. ఆన్సర్ చెప్పకపోగా నాకే పడ్డాయి అక్షింతలు. ఎందుకంటారా, ఆఫ్టర్ ఆల్ పెళ్లికి కూడా సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, నీ మొహానికి ఎప్పుడు వస్తుంది అని అప్పటి నుంచి మొదలెట్టింది దండకం. అబ్బబ్బా, నిద్ర పోయినా గాని చెవుల్లో మోగుతూనే ఉందండి. సరేనండి, మరి మీకైతే డాక్టర్స్ ఆన్సర్ దొరికేసినట్లేనా? లేదా మరి నన్ను చెప్పమంటారా? ఓకే, మరి సీక్రెట్ గా చెప్పేస్తా, సైలెంట్ గా వినండి. జాబ్ లో జాయిన్ అయిన వెంటనే పెళ్లి వాళ్ళ మేనేజర్ మాస్ పట్టుకో, మాస్ పట్టుకో అని అంటుంటే, పాపం పెళ్లి కదా, తినాలని ఆ మాస్ పట్టుకుని నోటి దాకా తీసుకెళ్లడం, ఆ మేనేజర్ గా లాగి కింద పెట్టడం, నోట్ల దాకా పెట్టుకోవడం, లాగి కింద పెట్టడం.

మీరు వింటున్నారు రేడియో సిలబి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. ఈ పొడుపు ప్రశ్న ఓన్లీ ఇంటెలిజెన్స్ మాత్రమే గెస్ చేస్తారు, అండ్ చాలా ఫాస్ట్ గా కూడా. మరి లేట్ ఏంటి అడిగేసేనా? ఎస్, జాగ్రత్తగా వినండి, బాగా వినండి. ఆల్ఫాబెట్స్ మీకు ఐడియా ఉంది కదా? సో టోటల్ గా ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయి? 26, అందరికీ తెలిసిందే. ఓకే, మరి ఇవన్నీ కలిసి ఒక రన్నింగ్ రేస్ కి వెళ్ళాయి. ఓకేనా, ఇప్పుడు ఈ రన్నింగ్ రేస్ లో పాపం ఏబి ఓడిపోయాయి. మరి టోటల్ ఎన్ని లెటర్స్ గెలిచాయి? అదిగో అదిగో ఆల్ఫాబెట్ కౌంటింగ్ స్టార్ట్ చేసేసారు కదా. ఐ నో, మళ్ళీ రిపీట్ చేస్తున్న క్వశ్చన్, ఈసారి జాగ్రత్తగా వినండి. ఒక రన్నింగ్ రేస్ కి మన ఆల్ఫాబెట్స్ అవన్నీ వెళ్ళాయి, కానీ ఆ రన్నింగ్ రేస్ లో ఏబి ఓడిపోయాయి. కాబట్టి ఈ ఆల్ఫాబెట్స్ లో ఇంకా ఎన్ని మిగులున్నాయి? ఎన్ని ఆల్ఫాబెట్స్ ఈ రేస్ లో విన్ అయ్యాయి?

దయచేసి వినండి. మీరు క్వశ్చన్ అడిగిన శ్రోతలు ప్రస్తుతం ఆన్సర్ వెతికే పనిలో ఫోన్లో గూగుల్లో బిజీగా ఉన్నారు. దయచేసి కాసేపాగి వేరే ప్రశ్న అడగండి లేదా మీరే ఆన్సర్ చెప్పండి. ద పర్సన్ యూ హ్యావ్ ఆస్క్డ్ ద క్వశ్చన్ ఈస్ బిజీ ఆన్ గూగుల్ సెర్చ్. ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ ఆర్ రివీల్ ది ఆన్సర్. టడా, వచ్చేసా. నేను మీ ప్రణవి విత్ చిల్లింగ్ టైమ్. మీరు వింటున్నారు రేడియో సెలవి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ నాకు తెలిసి చాలా మంది రాంగ్ గెస్ చేశారే అనుకుంటున్నా. ఎనీవే, ఆన్సర్ నేనే రివీల్ చేసేస్తా. ఆ క్వశ్చన్ ఏంటి అంటే ఒక్కసారి చూద్దాం. ఒక రన్నింగ్ రేస్ కి మన 26 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా వెళ్లాయి, కానీ ఆ రేస్ లో ఏబి ఓడిపోయాయి. కాబట్టి ఈ రిమైనింగ్ ఆల్ఫాబెట్స్ ఎన్ని మిగిలి విన్ అయ్యాయి అని అడిగాను. ఆన్సర్ చెప్పడానికి నేనైతే రెడీ, వినడానికి మీరు రెడీగా ఉండండి. మరి ఈ రేస్ లో ఏమేమి లెటర్స్ పోయాయని చెప్పాను? ఏబి అంతేనా? ఏ అండ్ బి అంతే కదా? నో నో నో నో నో నో నో, డోంట్ డూ దాట్. నేను చెప్పాను కదా, ఏబి లెటర్ తో పాటు ఓ అండ్ డి లెటర్ కూడా పోయాయి అన్నాను. సో 4 లెటర్స్ పోయాయి. ఇంకా 26 లో 4 పోతే ఎన్ని మిగిలి ఉంటాయి? 22 కదా. సో 22 లెటర్స్ ఈ రేస్ లో విన్ అయ్యాయి. చడా, బాగుందా?

మరైతే నెక్స్ట్ మన చిల్లింగ్ టైమ్ లో మరొక పొడుపు ప్రశ్న కావాలంటే అస్సలు మిస్ అవ్వకండి, వింటూనే ఉండండి 24/7 రేడియో సురభి 107.9 FM HD3. బాయ్.

0: listening to Radio Suripi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
2: Istinamma vayanam puchukunti vayanam ee shravana masallo mee radio survey meek andistundi kotta sambaralu maa survey lakshmulu mee intiki raavalanukuntunnaru meeku vayanam ivvadaniki mee vayanam puchukodaniki but with a different twist intinta survey mee mee intiki raavalani meer anukunte mee aahvananni tinyurl.com/survey lakshmi ki pampinchandi or email to admin@radiosurabhi.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. ఐ యామ్ బ్యాక్ విత్ చిల్లింగ్ టైమ్ లో మంచి పొడుపు ప్రశ్నతో. అడగడానికి నేను రెడీ, వినడానికి మీరు రెడీనా? అయితే లెట్స్ కమ్ ఆన్. ఓకే, ప్రశ్న అడుగుతున్నా, జాగ్రత్తగా వినండి. ప్రణవి వాళ్ళ అమ్మకి 4 కూతుర్లు. ఓకే, సో వాళ్ళ నేమ్స్ వచ్చేసి ఈస్ట్, వెస్ట్, నార్త్. మరి 5 కూతురు పేరేంటి? మీరు చాలా బాగా విన్నారు, నేను చాలా బాగా చెప్పాను. ఏంటి మళ్ళీ అడగనా? ఓకే, మళ్ళీ అడుగుతున్నా, వినండి. ప్రణవి వాళ్ళ అమ్మకి 4 కూతుర్లు. వాళ్ళ నేమ్స్ ఈస్ట్, వెస్ట్, నార్త్. మరి 5 కూతురు పేరేంటి? ఓన్లీ జీనియస్ మాత్రమే ఈ ఆన్సర్ ని గెస్ చేసేస్తారు, లేదంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో

హలో వచ్చేసా చిల్లింగ్ టైమ్ విత్ ప్రణవి. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. సౌండ్స్ లైక్ హోప్. లాస్ట్ అడిగిన పొడుపు కథకి ఎంత మంది ఆన్సర్ గెస్ చేశారు? ముందైతే ప్రశ్న మరొకసారి రిపీట్ చేసేస్తా. ఏంటంటే, ప్రణవి వాళ్ళ అమ్మకి 4 కూతుర్లు. వాళ్ళ నేమ్స్ వచ్చేసి ఈస్ట్, వెస్ట్ అండ్ నార్త్. మరి 5th అమ్మాయి పేరేంటి? మరి దీనికి ఆన్సర్ మీరేమనుకుంటున్నారో నేను చెప్పనా? సౌత్ అనే కదా. ఏ, కంగ్రాచులేషన్స్, యూఆర్ రాంగ్ కదా. మరి ప్రణవి అనుకున్నారా? వావ్, సూపర్, యూఆర్ అబ్సల్యూట్లీ రాంగ్. అరే, సూపర్ గా రాంగ్ గెస్ చేస్తున్నారు ఆన్సర్. నిజమే కదా. మరి ఆన్సర్ నేను చెప్పనా? చెప్పేస్తున్నా. ఇప్పుడు క్వశ్చన్ బాగా ఇంకొకసారి ఆలోచించండి. ప్రణవి వాళ్ళ మదర్ కి 4 డాటర్స్. అయితే అది ప్రణవి ఈస్ట్, వెస్ట్ అండ్ నార్త్ అని క్లియర్ గా చెప్పాను కదా. మరి 4 డాటర్స్ ఉండగా 5th డాటర్ పేరేంది అని చెప్పేసి మీకు డౌట్ రాలేదా? ఎందుకంటే వాళ్ళ మదర్ కి 5 కాదండి, 4 డాటర్స్ అనే కదా నేను అడిగాను. సో రాంగ్ క్వశ్చన్ నేనే అడిగాను. మరి మీలో ఎంతమంది ఇది కనిపెట్టగలిగారు? కనిపెట్టారు కదా, కంగ్రాట్స్, కరెక్ట్ గా కనిపెట్టారు. మీరైతే సూపర్ అండి. అంతే, తెలుగు వల్ల మజాక. మరి మరొక పొడుపు కథ కావాలా? అడిగేనా?

బాబోయ్ హే హలో అందరికి, నవ్వుకుంటూ వచ్చేసా చిల్లింగ్ టైమ్ లోకి. మీ ప్రణవిని రేడియో సులభి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోప్. ఏంటి ఎందుకలా నవ్వుతున్నాను అంటున్నారా? మీకు కూడా చెప్తే మీరు కూడా నవ్వి పెడతానంటారా? సరే అయితే చెప్తా వినండి. మా పక్కింట్లోకి కొత్తగా ఒక ఆంటీ అంకుల్ వచ్చారు. వాళ్ళ ఇంట్లో దాదాపు ఒక 1 వీక్ నుంచి ఎప్పుడు గోల గోల వినిపిస్తూనే ఉంటుంది. ఈ రోజు కూడా అలాగే వినిపిస్తూ ఉంటే మరే నాయన ఏమైందా అని చెప్పి వెళ్లి కట్టన్ చాట్ నుంచి చూశానండి. అంతే, అంకుల్ పాపం తల తిరుగుతుందే, కొంచెం కాఫీ ఇవ్వమని ఎంతసేపు అయింది, ఇవ్వ వెంటనే దొంపదేగా అని అరిచారు. అంతే, దానికి ఆంటీ ఏం చేశారనుకున్నారు? మీరు గెస్ చేయండి. లేదు, అసలు ఎవరు గెస్ట్ చేయలేరు. ఏం జరిగిందో నేను చెప్తా. అంకుల్ అడిగిన మాటకి ఆంటీ ఏం చెప్పిందో తెలుసా? మీ వెనక కాఫీ పెట్టి చాలా సేపు అయింది, తీసుకోరా అని అనింది. దానికి అంకుల్, నా వెనక పెడితే నాకెలా కనిపిస్తుంది, చెప్పి చావాలి కదా. ఆ ఇది మరీ బాగుంది, మీరే కదా నా తల గిరగిరా అని తిరుగుతుంది అన్నారు. మరి మీ తల వెనక వైపు తిరిగినప్పుడు చూసుకుంటారే అనుకున్నా.

0: come and sing.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, చమి కబాబ్, పరాటా కూడా.
6: ఏంది బ్రో, గన్ని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గోటు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
8: Kavintalaki kerintalaki enough address.
1: Radio Surabhi KDXX 107.9 FM HD3 Louisville, Texas, America lo telugunestam.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
9: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
10: Sure. How many people are we expecting?
9: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
10: Idi office party ya leka jatra?
9: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
11: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
12: Yes sir.
11: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ థాలి, ఆప్షన్ సి థాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ థాలి అండ్ క్యాటరింగ్.
12: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, థాలి అండ్ క్యాటరింగ్.
11: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
13: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
9: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
14: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
9: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 979-797-2654 ఆర్ విజిట్ astroramji.com.

వచ్చేసా? మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. మరి ఒక పొడుపు కథ అడగాలని అనిపిస్తోంది. నేనైతే ఈ ప్రశ్న ఇప్పటికీ చాలా మందిని అడిగానండి, ఎవ్వరు కూడా ఆన్సర్ చేయలేకపోయారు. మరి మీలో ఎంత మంది కరెక్ట్ గా ఆన్సర్ గెస్ చేస్తారో చూద్దామా? సరే అయితే అడిగేస్తా రెడీ. ఒక ఫంక్షన్ కి 500 మంది వచ్చారు, బాగా వినండి. కానీ సప్లయర్ దగ్గర మాత్రం 60 కుర్చీలు మాత్రమే ఉన్నాయి. అయినా గాని వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా కుర్చీలో కూర్చున్నారు. ఎలాగా? ప్రశ్నని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక ఫంక్షన్ కి 500 వచ్చారండి, కానీ కుర్చీలు సప్లై చేసే సప్లయర్ దగ్గర 60 కుర్చీలు మాత్రమే ఉన్నాయి. ఎన్ని?

den erkender døde. Der

హాయ్ అందరికి, మీరు వింటున్నారు రేడియో సిరబి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. చిల్లి టైం వచ్చేసింది, ప్రణవి కూడా వచ్చేసింది. మరి లేటేంటి, ప్రణవి వస్తే పొడుపు కథలు కూడా వచ్చినట్లే కదా. అయితే లాస్ట్ నేను అడిగిన పొడుపు కథకి సమాధానం ఎంత మంది గెస్ చేశారు? ఐ థింక్ చాలా మందినే. లేదా మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయమన్నాను కదా, చేశారా? అక్కడ కూడా ఆన్సర్ దొరకలేదా? సరే నేనే చెప్పేస్తా. ఒకసారి ప్రశ్న గుర్తు చేసుకుందామా. ఒక ఫంక్షన్ కి 500 మంది వచ్చారు, కానీ కుర్చీలు సప్లై చేసే అతని దగ్గర మాత్రం 60 కుర్చీలు మాత్రమే ఉన్నాయి. అయినా గాని వచ్చిన వాళ్ళందరికీ ఆయన హ్యాపీగా కుర్చీలను రెడీ చేశారు. ఎలా? ఆన్సర్ చెప్పనా? చెప్పేస్తున్నా. ఒకసారి ప్రశ్న మళ్ళీ బాగా గుర్తు చేసుకోండి. 500 మందికి 60 కుర్చీలు. ఎలా? హే, 60 అంటే 60,000. 60,000 అంటే ఎంత? 500 కదా. అదేనండి, 1,000 అంటే 1,000. 60,000 అంటే అందులో హాఫ్, 500 కదా.

రుచి ఏం రుచి! ఆ పేరు వింటుంటేనే నోట్లో లలాజలం రాలిపోతుంది కదా. ఎస్, నా వరకైతే మాత్రం వంకాయే రాజండి. ఆ వంకాయ, గుత్తి వంకాయ నోట్లో అలా పెట్టి కొరికేస్తే స్వర్గమే కదా. మీలో చాలా మంది వంకాయ ఫేవరెట్స్ ఉన్నారు కదా. నాకైతే ఫుల్ నమ్మకం వంకాయ కూరని ఇష్టపడని వాళ్ళైతే ఎవరూ ఉండరని. ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ అనుకుంటున్నారా? ఈరోజు మా అమ్మ మా ఇంట్లో గుత్తంకాయ కర్రీ చేస్తుంది, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నారు. ఓకే, ఆ టాపిక్ నుంచి బయటకు వచ్చేసి ఇంకా మనం మన టాపిక్ వచ్చేద్దాం. మీరు వింటున్నారు రేడియో సిరపి 107.9 FM HD3, సౌండ్స్ లైక్ హోమ్. నేను ప్రణవి మరొక సూపర్ పొడుపుకత్తో వచ్చేసానండి. అదేంటంటే లేచేయకుండా చెప్పేస్తాం. కొనేటప్పుడేమో నల్లగా ఉంటుంది, వాడేటప్పుడు ఎర్రగా ఉంటుంది, పారేసేటప్పుడు తెల్లగా ఉంటుంది. ఏమిటది?

0: చిల్లింగ్ టైమ్ విత్ ప్రణవి. మీరు వింటున్నారు రేడియో సిరబి 107.9 FM HD3, సౌండ్స్ లైక్ హోమ్. నాతో పాటు మా సిస్టర్ కూడా వచ్చేసింది. సే హాయ్ యుఎస్ లో తెలుగు వాళ్ళు. హాయ్ చెప్పవా? హలో, హాయ్. ఏంటంత స్లోగా చెప్తున్నావు? అమెరికాలో ఉన్నారు, అంత దూరం వినపడాలి కదా.
1: హే, హలో.
0: అయ్యో, చిన్నగా మరి అంతలా నరిచేది. సరే సరేలే, ఏంటి దాని నుంచి తెగ నవ్వేసుకుంటున్నావు ఫోన్ చూసి? ఏముంది అందులో?
1: ఏముందా చెప్పనా?
0: చెప్పు. ముందు నవ్వకుండా చెప్పవే తల్లి.
1: సరే, నీకు ఒక జోక్ చెప్తా, ఎలా ఉందో చెప్పు.
0: జోకా?
1: జోకే కానీ ఒక పొడుపు ప్రశ్న లాగా.
0: ఏంటి నువ్వు నన్ను అడుగుతున్నావా? నేనే వాళ్ళని అడుగుతాను. ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసావా?
1: ఎస్. ఈ ప్రశ్నకి నువ్వే కాదు వాళ్ళు కూడా ఆన్సర్ చేయొచ్చు.
0: అవునా? సరే, ఏంటడుగు.
1: ఒక దారిలో

0: నాలుగు కాక్రోచెస్ ఒక పాట పాడుకుంటూ పోతూ ఉన్నాయి. ఓకేనా? దారిలో అవి పాడుకుంటూ పోతూ వెంటనే చచ్చిపోయాయి. ఎందుకంట?
1: దారిలో నాలుగు కాక్రోచులు పాట పాడుకుంటూ వెళ్లి చచ్చిపోయాయా? ఆ గుంట్ల పడ్డాయా?
0: చీచీ.
1: మరి పాట పాడి చచ్చిపోయాయా?
0: పాట పాడే కానీ ఏంటి, ఎందుకని?
1: ఏమో తెలీదు.
0: చెప్పేనా?
1: చెప్పు.
0: సరే, నాలుగు కాక్రోచులు ఒక పాట వినుకుంటూ పోతూ ఉన్నాయి కదా, దారిలో అవి చచ్చిపోయాను. ఎందుకంటే ఆ పాట హిట్ కాబట్టి.

0: is Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్ యూఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్ స్ట్రీట్స్ అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్ క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్ ఇలాంటివి ఆ కమ్యూనిటీకి తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్
2: ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు మీకు వాయనం ఇవ్వడానికి మీ వాయనం పుచ్చుకోవడానికి బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్ ఇంటింటా సురభి మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

0: వెల్కమ్ టు ద పార్టీ. అదేంది ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది అనుకుంటుంది కదా. ఎస్ చెప్పుకోండి, ఇవాళ మీతో పాటు మీకు డ్రైవ్ టైం ఎవరు చేస్తుండ్రో? నేను హింట్ ఇవ్వాల్సిన అవసరం ఉందా మీకు తెలియదా? ఇవాళ థర్స్డే కాదే, అను ఏం చేస్తుంది అనుకుంటున్నారా? వచ్చేస్తా నేను, నేను వస్తే పార్టీ లేకపోతే ఎట్లా చెప్పండి? అందుకే పెట్టిన పాట. అండ్ టుడే ఐఎమ్ గోయింగ్ టు బి యువర్ పార్ట్నర్ ఫర్ డ్రైవ్ టైమ్. నేనైతే మస్తు ఎక్సైటెడ్ ఉన్నాను, ఎందుకంటే అది మండేనే గానీ థర్స్డేనే గానీ ఎప్పుడన్నా గానీ మన అన్నుతో మనం చేయాల్సింది పార్టీయే కదా. సో లెట్స్ గో. ఇవాళ 4 to 7 మనం మాట్లాడుకుందాము మన వీకెండ్ ముచ్చట్లు, ఏం నడిచింది, ఏం ఏం చేసిండ్రు మీరు. ఐ వాంట్ నో హౌ యువర్ వీకెండ్ వాస్. సో కాల్ మీ 9726361966. మీరేంటున్నారు రేడియో సురభి, డాలస్ లో కాదు అమెరికాలోని నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్. మరి ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. నేను మీకు చెప్తా ఎక్కడెక్కడ ఏమేమి ట్రాఫిక్ అప్డేట్స్ అండ్ వీకెండ్ ముచ్చట్లు ఏమైనా మన డాలస్ లో. దేర్ వాస్ లాట్ ఆఫ్ న్యూస్ గోయింగ్ ఆన్ అండ్ యూ నో అను వచ్చింది అంటే మస్తు ముచ్చట్లు పట్టుకొస్తుంది. సో ఇక లేట్ ఎందుకు, మండే మండే బ్లూస్ లెక్క చేయద్దు, ఇవాళ కొంచెం డిఫరెంట్ చేద్దాం. మనము మన వీకెండ్ ని ఎక్స్టెండ్ చేసుకుంటా వీక్ లోకి పోదాం. సో ఇక దానికి కావాల్సిన పాట ఎత్కేసిన, హియర్ యు గో, మంచి పాటనే చేయండి అండ్ లెట్ అస్ గెట్ దిస్ గోయింగ్.
1: ఎవరి డప్పు కొట్టండి,
0: మీరు మీ మైండ్ లో పెట్టుకోండి డప్పు. ఓకే

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరేంటున్నారు ఇవాళ అనుతోని మీ డ్రైవ్ టైమ్. ఐనో అను నువ్వు ఎప్పుడు ఉండవు కదా అనుకోకండి. ఇవాళ మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. సో ఐ వాంట్ టు సీ ఇవాళ మన క్రౌడ్ మండే రోజు ఎట్లా హ్యాండిల్ చేస్తారు. ఐనో థర్స్డే రోజు అయితే ఆల్మోస్ట్ వీకెండ్ అయిపోతుంది అనుకుంటా కదా, మరి మండే రోజు హౌ డూ యూ ఫీల్? ఎస్పెషలీ ఆ వీకెండ్ అయిపోయింది అమ్మయ్యా నిమ్మలంగా, ఇక సండే వచ్చేసిందంటేనే స్టార్ట్ అవుతుంది కొంచెము. అది మండే రోజు ఇక ఆఫీసులకు పోవాలి, ఇప్పుడు ఇక 4 o'clock కి ర్యాప్ అప్ చేస్తుంటారు. కొంతమంది అర్లీగా కూడా బయలుదేరుతారు, విచ్ ఈస్ గుడ్. సో వాళ్ళకి ఇవాళ ఒక రిఫ్రెషింగ్ చేంజ్, సో దట్ వాళ్ళు మంచిగా జోష్ లో ఇంటికి పోవాలి అన్నందుకు నేను వచ్చేస్తా. మీరింటున్నారు నాతో పాటు ఓన్లీ ఆన్ 107.9 FM HD3. గుర్తు పెట్టుకోండి, రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. మీరు ఇంట్లోకి వెళ్ళి పనిచేసినా కూడా మమ్మల్ని వినండి, అండ్ యూ ఆర్ గోయింగ్ టు లవ్ లిస్నింగ్ టు ఆల్ అవర్ న్యూ ఐడియాస్ అండ్ ఎవ్రీథింగ్ దట్స్ గోయింగ్ ఆన్. అయితే ఇవాళ మనము స్పెసిఫిక్ సెగ్మెంట్ కాదు, కానీ దేర్ ఇస్ అ వెరీ స్పెషల్ పర్సన్ దట్ వీ ఆల్ అట్ రేడియో సురభి రియలీ లైక్. వాళ్ళది బర్త్డే ఇవాళ, బట్ ఇంకా వెళ్ళిపోదాం. ఇవాళ మనకు మస్తు టైం ఉంది, మస్తు ముచ్చట్లున్నాయి. బట్ దానికంటే ముందు మనము ఒక ఫన్ పాటతో కొంచెం సేపు ఇందాము, బికాస్ ఆ జోష్ మూడ్ లకు తీసుకురానికి ట్రై చేస్తున్నారు మనను. ఇప్పుడు స్టార్ట్ కాగానే డ్రైవ్ చేసుకుంటే అబ్బా ఇంటికి పోయి ఛాయ్ తాగితే బాగుండు, ఎవరైనా ఛాయ్ పెడితే అన్న మూడ్ లో ఉంటాం కదా. ఎందుకంటే 3 days మంచిగా ఫ్రైడే నైట్ సాటర్డే సండే ఎంజాయ్ అయ్యి మండే రోజు ఆఫీస్ లకి వెళ్ళి ఎప్పుడు పోవాలి, ఆ డ్రైవ్ అయ్యేటోళ్ళకి కొంచెం ఇట్లా జోష్ తెచ్చిస్తే పోయి వాళ్ళే ఛాయ్ పెడతారేమో కూడా తెలుసు. సో మంచిగా ఒక 2-3 పాటలు వినేసేద్దాం, ఇన్నేసినాక ముచ్చట్లకు పోదాం. ఓకే, లెట్ అస్ లిసన్ టు 1 more ఫన్ సాంగ్. ఇదైతే ఇప్పుడు ఈయన సీఎం అయిపోయిండు, బట్ లాస్ట్ సినిమా వచ్చింది, చూసి తెలియదు.

0: ఈ పాట నాకు ఎందుకో ఒరిజినలే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని పాటలు ఇప్పుడు తమిళ్లో అయినా గానీ ఆ లిరిక్స్ వాళ్ళు ఎట్లా రాస్తారో తెలియదు కానీ ఒకసారి అవి తెలుగులోకి కన్వర్ట్ అయిపోయి వస్తే కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. సో అందుకని మీకోసము అదే పాట పెట్టిన ఫీల్ కాకండి. అండ్ ఇవాళ డ్రైవ్ టైం మీరు వింటున్నారు మీ ఆర్జీ అనుతోని. అండ్ కొంచెం డిఫరెంట్ ఉండాలి కదా అను చేస్తుంది అంటే, అందుకనే మీకు మండే రోజు డల్ గా పెట్టుకోకుండా మంచి ఇట్లా మీ మూడ్ ని ఎలివేట్ చేయడానికి మంచి కొంచెం ఇట్లా అప్ బీట్ పాటలు పెడుతున్నా. అందుకనే మనం ఇట్లాంటి కొత్త కొత్త వెరైటీ ఎక్స్పెరిమెంట్లు చేస్తుండాలి అప్పుడప్పుడు, చేయకపోతే ఎట్లా చెప్పరు. అండ్ ఇవాళ మండే నాకైతే మార్నింగ్ సుక్కలు అనిపిస్తాయి, ఎందుకంటే మన పిల్లలకి మంచి హాలిడేస్, వాళ్ళకి నా సండే తెలియదు నా మండే తెలియదు. సో పొద్దున్నేసి మన మీటింగ్లు అవి ఇవి పెట్టుకొని కూర్చుంటే లిటరల్లీ ఓ బ్రేక్ఫాస్ట్ అయింది అంటే ఇది సండే కాదురా మండే పొండ్రి పోయి కమ్మున మీరు ఏదన్నా పెట్టుకొని రండి అని ఇదే ఈ లొల్లి షురు అవుతుంది పొద్దున్నుంచి మా ఇంట్లో. బట్ ఆ మండే రోజు పొద్దున్నవంగానే మీటింగ్లు ఉంటాయి చూడండి, అంటే నేనైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా, బట్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఆఫీస్ నాకు ఒక్కొక్కసారి అదొక అడ్వాంటేజ్ అనిపిస్తుంది. అన్ని ఇంట్లో పెట్టేసి తాళం వేసి మంచి నిమ్మలంగా పోయి ఆఫీస్ లో కూర్చొని ఏ టెన్షన్ లేకుండా మన ఇంట్లో ఎవ్వరు ముఖాలు చూడకుండా హ్యాపీగా ప్రశాంతంగా చేసుకుని ఓ కాఫీ బ్రేక్ ఓ లంచ్ బ్రేక్ తీసుకొని రావచ్చు. అదే ఇంట్లో కూర్చున్నాం అనుకో, ఎస్పెషల్లీ హాలిడేస్ ఉన్నాయనుకో, లిటరలీ 2 నిమిషాలకు ఒకసారి డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా, డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా అవుతుంది, డిస్టర్బెన్స్ ఆఫ్ డాలస్ అనుకోవచ్చు మనం. ఇక ఇవన్నీ లొల్లిలు అవుతున్నప్పుడు నాకైతే యూ వోంట్ బిలీవ్ రోజుకి 10 సార్లు ఒక డైలాగ్ వస్తుంది. ఏం డైలాగ్ వస్తుందా అని ఆలోచిస్తున్నారా? ఒక డైలాగ్ చెప్తున్నా కదా, లిటరల్లీ ఎవ్రీ 2 మినిట్స్ కి ఇదేం చేస్తున్నావు అదేం చేస్తున్నావు అంటారు కదా. ఆ రోజు వచ్చినప్పుడు మాత్రం ఎందుకు నేను చెప్పడం ఎందుకు చెప్పండి, మీకోసం నేను ఆ పాటని పెట్టేస్తా, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ కొంతమంది రిలేట్ కూడా అవుతారు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇదే కొంచెం లైక్ అంటే డిఫరెంట్ వర్షన్స్ నడుస్తుంటది ఏమనాలి అన్నది. సో అందుకని మీకోసం ఒక పాట పెడతా, ఎంజాయ్ చేశారు.
1: ఇక్కడ నేనే కింగ్, నేను పెట్టిన రూల్స్ ఆ రూల్స్ ఇష్టానికి మారుస్తుంటాను, అది విని గప్చుగా ఫాలో అవ్వాలి. అది వదిలేసి ఏమైనా పిచ్చి పనులు చేయాలని చూసావు, నిన్ను కండ కండాలుగా నరికి విసిరి పారేస్తాను.

0: ಇದ್ದಂತ ಕಾಂಪ್ಲೆಕ್ಸ್ ಅರ್ಥಮಯ ಅಜ್ಜ.
1: అర్థమైన యాక్టింగ్ చేశారు, మళ్ళా 2 నిమిషాలు అయినాక మళ్ళీ అదే లొల్లి ఆకలితుంది. ఏం తినాలి, ఏం చేయాలి, ఏం తినాలి, ఏం చేయాలి, ఇది నాడు సరే ఉంటది. సో నేను యాక్చువల్లీ నాకు ఒక ఐడియా వచ్చింది, అంటే ఆన్ ద గోల్ వస్తుంటాయి కదా అనుకు మైండ్ లో, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వెరైటీ వెరైటీ ఐడియాలు వస్తుంటాయి. సో యాక్చువల్లీ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, చూద్దాం మీకు ఆన్సర్ తెలుసో లేదో. ఇప్పుడు నేను జైలర్ల సినిమాలకు వెళ్ళి పాట పెట్టినా కదా, ఈ మ్యూజిక్ డైరెక్టర్ గురించి కొంచెం సేపు మాట్లాడుకోవచ్చు. యాక్చువల్లీ మీకు ఈ జైలర్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా? చాలా సింపుల్ క్వశ్చన్ అడిగినా పెద్ద చాట్ జీపీటీని అడగాల్సిన అవసరం లేదు. తెలిస్తే కాల్ చేయండి 9726361966. ఎందుకు అడిగినా అన్నది కూడా నేను మీకు చెప్పినాక, ఆన్సర్ చెప్పినాక చెప్తా. బికాజ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ యూనో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇన్ఫర్మేషన్ ఇదే అను ఎక్సైట్మెంట్ ఫ్యాక్టర్. కాబట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చి మీ నాలెడ్జ్ కూడా పెంచడమే. ఏం చెప్పినావు అను, ఏం చెప్పినావు, మీకు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా. సో మండే రోజు కొంచెం బ్రెయిన్ కి పెడదాం, కొంచెం కొంచెమే మెదడుకు మేత అంటారు కదా అట్లా. అండ్ ఇంకోటి ఏంటంటే పెద్ద కష్టమేం కాదు, జైలర్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు తెలిస్తే కాల్ చేయండి 9726361966. ఇంకొక పాట ఏం చూద్దాం, చూసాం ఎవరైనా కాల్ చేసి చెప్తారేమో. డ్రైవ్ చేసేటోళ్ళు ఇనుకుంటా కాల్ చేయకండి, మీరు దాన్ని డ్రైవింగ్ స్ట్రెయిట్ రూట్ చూసుకుంటా మీకు తెలిస్తే కాల్ చేయండి. ఓకే, లెట్స్ లిసన్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ సాంగ్.

0: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరింటున్నారు నాతోని మీ డ్రైవ్ టైమ్. నాతోని నాకు అలవాటు అయిపోయింది తెలుసా. మీరింటున్నారు ధూమన్ వచ్చేసింది బై మిస్టేక్. ఇక అయితుంటే బై మనం అట్లా సడన్ గా ఒక ఇంకొక కోసం మండే చేసినప్పుడు అబ్సెంట్ మైండ్ యూ నో బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్ అట్లా పనిచేస్తుంటది. సో అందుకే కొంచెం పాజ్ తీసుకున్నాం. బట్ ఇవాళ మీరింటున్నారు మీ డ్రైవ్ టైమ్ విత్ మీ ఆర్జేనే. మీ ఆర్జేనే పక్కోల ఆర్జే కాదు, మీ ఆర్జే అనుతోనే. అండ్ ఇంతకుముందు నాకు కాల్ వచ్చి అంటున్నారు అను నువ్వేం చేస్తున్నావు అని. బట్ అరే బై అట్లా సడన్ సర్ప్రైజ్లు ఇచ్చినప్పుడు సంతోషపడాలి. అండ్ యాజ్ యూజువల్ నేను చెప్పిన కదా మీకు, ఇవాళ డ్రైవ్ టైం మీతో మసాజ్ చేసుకుంటా మస్తు చేసుకుంటా అట్లనే స్ట్రైట్ గా డ్రైవ్ చేయండి. ముచ్చట పెట్టుకుంటే ఎటో ఒకరి నేను అను ఉంటా. కాబట్టి 7 o'clock దాకా మస్తు టైం ఉంది మనకి. బట్ ఇప్పుడు రైట్ నౌ వీఆర్ గోయింగ్ ఇన్ టు అ బ్రేక్. బ్రేక్ అయి వచ్చిన తర్వాత నేను ఆన్సర్ చెప్తా. నేను అడిగిన మిమ్మల్ని జైలర్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, నాకు ఆల్రెడీ కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసినాయి. మీకు తెలిస్తే కాల్ చేయండి 972.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
4: వాట్ ఆర్ డేర్, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
1: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
6: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: ఇండియా వెళ్ళాలేమో నేను. ఇప్పుడు ఇండియా ఎందుకురా? మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
1: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
7: Oi, lunch ke kadkana veldama? Sorry, ee roju grocery day. First, veggies konali. Tarvata mee inti vaipu velli pooja samanlu konali. Then I have to get some fresh meat. I think veggies teeskunna chote snacks teeskunta. Malli spices ki vere grocery store vellali.
8: Nu groceries kondaniki inni places ki veltunnava? Silly woman. Ippudu neeku anni reasonable prices lo India Cash and Carry lo dorukutayi kada. Farm fresh veggies to fresh halal meat. Spices to snacks, everything under one roof.
1: Stop wasting time, money and gas at multiple stores. India Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.

వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్, మీరింటున్నారు సురభి డి టూర్. ఇవాళ మీ ఆర్జే అనుతోని నేనుంటా 7 o'clock దాకా. సో మనం ఇవాళ మస్తు టైం ఉంది ముచ్చట పెట్టుకోడానికి. ఐఎమ్ ఎక్సైటెడ్. మీ మండే ఎట్లా నడుస్తుంది? ఆఫీస్ లో అయిపోయినా? డైవ్ బ్యాక్ నడుస్తుందా? లేకపోతే ఇంట్లో ఆఫీస్ ల్యాప్టాప్ మూసేసి కిచెన్ లోకి వచ్చిరా? చాయ్ పెట్టుకుంటున్నా ప్లీజ్, నాకు కూడా పెట్టరా? నాకు కూడా చాయ్ తాగాలనిపిస్తుంది, చాలాసేపు అయింది. కాఫీ పెట్టినా తాగుతా? నాకు అట్లా ఏం లేదు, చాయ్ అన్నా కాఫీ అన్నా రెండు ఓకే. ఎందుకంటే ఆ సాయంత్రం టైంలో ఒక కొంచెం తాగినా కూడా యూనో, ఇట్లా మా భాషలో ఎట్లా అంటారు అంటే రెండు బుక్కలు తాగినా చాలనిపిస్తుంది. అట్లా తాగి కొంచెము ఇక మురుకులు ఉంటే అది వేరే కథ. బట్ ఇక చాయ్ మురుకులు వర్షం టైంలో మంచి అవుతాయి కదా. బట్ చాయ్ ఎండాకాలం 100 degrees ఉన్నా కూడా చాయ్ కప్ ప్లేస్ వయ్యే భయ్, చాయ్ ఉదరిరత. సో లేకపోతే నా లెక్క మీరు యూనో ఎక్కడన్నా చాయ్ తెచ్చుకునే స్టేజ్ లేకపోతే మాత్రం చాయ్ లాంటి మంచిగా అనిపించే ముచ్చట్లు నేను చెప్తా. ఈయనండి చాయ్ తాగినా అనుకోండి, ఇక అంతకంటే నేనేం చేయలేను. మంచి నీళ్ళు చల్ల మంచి నీళ్ళు మంచిగా ఉంటది. ఇప్పుడు నేను మన బ్రేక్ కంటే ముందు క్వశ్చన్ అడిగిన, జైలర్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని. నా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది దాట్ ఈజ్ అనిరుద్ధ్. కానీ అందరికి అనిరుద్ధ్ అని తెలుసు, కానీ ఎంతమందికి అనిరుద్ధ్ యాక్చువల్లీ జైలర్ ఎవరైతే మన రజనీకాంత్ ఉన్నాడో ఆయన చుట్టాలని తెలుసా మీకు? ఎస్, హీఈస్ యాక్చువల్లీ రిలేటెడ్ టు రజనీకాంత్. అందుకే ఆయన రజనీకాంత్ మూవీకి, ఇంతకుముందు శ్రీకాంత్ నాకు ఫోన్ చేసి అంటుండే అందుకే రజనీకాంత్ మూవీకి అంత మంచి మంచి పాటలకి మ్యూజిక్ ఇస్తాడు కదా అంటే, అరే అట్లా కాదు భయ్, మంచి మంచి మ్యూజిక్ మస్తు ఇస్తాడు. అండ్ ఈజ్ కమింగ్. నాకు యాక్చువల్లీ అనిరుద్ధ్ కాన్సర్ట్ మిస్ అయిపోయింది లాస్ట్ టైం, ఈసారి అయినా అవుతున్నా లేదో తెలియదు, బట్ ఐ హోప్ సో. ఐ హర్డ్ హిస్ కాన్సర్ట్స్ ఆర్ రియల్లీ అమేజింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన చుట్టాలని చెప్పినా కానీ ఎట్లనో చెప్పలేదు కదా. ఇప్పుడు మన చాలా మంది ఏమన్నారు, ధనుష్ కి చుట్టాలు అవుతారన్నారు. కాదు కాదు, ధనుష్ చుట్టాలు కాదు, హీఈస్ యాక్చువల్లీ నెఫ్యూ ఆఫ్ రజనీకాంత్ గారి వైఫ్. ఎవరైతే మన లత ఉందో ఆమె మా చుట్టాలు ఎక్కడ ఎత్తున్నాయి, రజనీకాంత్ ఇది రజనీకాంత్. సో రజనీకాంత్ వైఫ్ లతా రజనీకాంత్ వాళ్ళ నెఫ్యూ ఆయన. నో వండర్ అంత జీన్స్ అంత మంచిగా. బట్ హీ వాజ్ సచ్ ఏ లైక్ ఎ యంగ్ ప్రాడీ అనమాట. హీ లెర్న్ పియానో అట్ ఎ వెరీ యంగ్ ఏజ్. హీస్ అ క్లాసికల్ పియానో, కర్ణాటిక్ మ్యూజిక్ ట్రైన్డ్. అందుకనే ఆ మ్యూజిక్ అంతా లైక్ చాలా వర్సటైల్ ఉంటుంది. అండ్ ఈస్ వెరీ యంగ్ గై ఆల్సో. సో బట్ నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా, డూ యూ నో వాట్ ఈస్ హిస్ ఫస్ట్ డెబ్యూ తెలుగు మూవీ? ఇప్పుడు తమిళ్ మూవీలోకి వెళ్ళి రీమేక్ అయ్యి మస్తు సినిమాలు హిట్ అయినాయి అనిరుద్ధ్వి. బట్ అనిరుద్ధ్ ఫస్ట్ కంపోజ్ చేసిన తెలుగు సినిమా మీకు తెలుసా? తెలుసా? కాల్ చేయండి 9726361966. అంత లోపలి కొత్త పాట వచ్చింది, అదేదో ఇనీష్ వచ్చేసారు, తర్వాత చెప్తే పాటను మీకు తెలుసా నాకు చెప్పారు.

0: வாங்க.
1: வெல்கம் பேக் லிஸ்னர்ஸ், மீரின்றனரோ டி டூர் டிரைவ் டைம் வித் மீ ஆர்ஜே அனுதோனிவாலா. నేని వాలుంటా మీకోసం, మీకు మీ డ్రైవ్ టైమ్ లో ట్రాఫిక్ అప్డేట్స్ కూడా చెప్తా జస్ట్ ఇన్ జస్ట్ ఎ మినిట్. బట్ బిఫోర్ ఐ గెట్ ఇన్ టు దాట్, మీరు ఇంతకు ముందు ఇన్న పాట దాట్ వాస్ ఫ్రమ్ ఎ న్యూ మూవీ. ఆ పాట మీరు ఇప్పటిదాకా చూసినో లేదో తెలియదు, లేకపోతే ఫస్ట్ టైం వింటున్నారు. బట్ ఇది శ్రీనివాస మంగాపురం అన్న కొత్త మూవీలోంచి మీకు పాట వినిపించిన మంగా మంగారావి అని. ఇది ఎందుకు కొంచెం ఎక్స్ట్రా హైప్ అయింది ఎందుకు అంటే, ఈ మూవీలో హీరో హీరోయిన్ ఇద్దరిది డెబ్యూ నడుస్తుంది. హీరో ఎవరు అంటే జయకృష్ణ ఘట్టమనేని. ఘట్టమనేని అనగానే మీకు అందరికి తెలిసిపోయి ఉంటది కదా, మహేష్ బాబు చుట్టాల. ఎస్, ఈయన మహేష్ బాబు వాళ్ళు అన్నున్నాడు కదా, రమేష్ బాబు చనిపోయింది చూడండి. రమేష్ బాబు మనకు కాల్ వస్తుంది, లెట్స్ టేక్ ద కాల్ ఆన్ ఎయిర్ అండ్ టాక్ టు హిమ్ ఫర్ ఎ సెకండ్. ఒక్క నిమిషం. హలో, రేడియో సురభికి కాల్ చేసిండ్రు, ఎవరు మాట్లాడుతున్నారు? కట్ అయిపోయింది, మళ్ళీ కాల్ చేయండి. సో నేనేం చెప్తుండే, ఎస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద హీరో అండ్ హీరోయిన్. ఆ ఇప్పుడు వచ్చే సినిమా, ఇది సినిమా ఇస్ రిలీజింగ్ ఆన్ ద 30th, ఈ వీకెండ్ వస్తుంది. సో మీరు పోయి చూడాలనుకుంటే, కొత్త సినిమా న్యూ యాక్టర్స్ చూడాలనుకుంటే, దిస్ ఈస్ శ్రీనివాస మంగాపురం. జయకృష్ణ ఘట్టమనేని ఈజ్ నెఫ్యూ ఆఫ్ మన మహేష్ బాబు, రమేష్ బాబు వాళ్ళ అన్న కొడుకు అనమాట. అండ్ హీరోయిన్ వచ్చేసి మీరు చూసి ఉంటారు మస్తు సినిమాలు, రవీనా టండన్ వాళ్ళ డాటర్ రాషా తడాని. ఆయన షీ మ్యారీడ్ అనిల్ తడాని, సో డాటర్ రవీనా టండన్ వాళ్ళ కూతురు రాషా తడాని. ఆమెది డెబ్యూ మూవీ ఇది. సో హీరో హీరోయిన్ ఇద్దరు కొత్తలు కాబట్టి కొంచెం క్రేజ్ ఉంటది కదా, అంటే యాక్టింగ్ చేస్తున్నారా లేకపోతే హైప్, యూనో. ఇక కొంతమంది అంటారు ఎయిట్ నెపోటిజం, ఇక దాట్ ఇస్ అ డిఫరెంట్ టాపిక్. బట్ కంటెంట్ ఉండి మంచి యూనో క్యాలిబర్ యాక్టింగ్ స్కిల్స్ ఉంటే కొత్తోళ్ళు అయినా కూడా మన వాళ్ళు మస్తు సినిమాలు ఎంకరేజ్ చేస్తాం కదా. సో లెట్ అస్ సీ, గుడ్ లక్ టు బోత్ ఆఫ్ దెమ్. ఐ హోప్ దే డూ గ్రేట్ యాక్టింగ్. అండ్ డైరెక్టర్ ఎవరో తెలుసా, మన ఆర్డీఎక్స్ RX100 మంగళవారం ఆ సినిమాలు చేసిన చూడు అజయ్ భూపతి, ఆయన డైరెక్టర్ అనమాట. సో వీఆర్ విషింగ్ దెమ్ సక్సెస్. అండ్ దాట్ వాజ్ అ సాంగ్ ఫ్రమ్ దెమ్. అండ్ ఇప్పుడు ఒక రెగ్యులర్ సాంగ్ తెలిపోదాం. నేను ఈ పాట ఇప్పుడు ఏదో మిస్ అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది, సో అందుకని నేను ఇది ఒక్క పాట ఇచ్చినాక మీకు అప్డేట్.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరు వింటున్నారు డ్రైవ్ టైమ్ డీ టూర్. నేను ఇవాళ మీ ఆర్జే అను మీకు అందిస్తున్నాను ఇవాళ సెగ్మెంట్. బా, ఇంత సిన్సియర్ గా చెప్పినలే, కానీ తప్పదు కదా, ఎందుకంటే మనము ప్రాపర్ గా అప్డేట్ ఇవ్వాలి ఇవ్వాలన్నమాట. ఇప్పుడు నేను మీకు కొంచెం ట్రాఫిక్ అప్డేట్ చెప్తా. ఈ I-30 ఈస్ట్ ఈజ్ ఆల్సో లిటిల్ బిట్ కంజెస్టెడ్, కానీ నాకు ప్రస్తుతానికి వేర్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మీకు I-35 ఈస్ట్ సౌత్ ఏదైతే ఇండస్ట్రియల్ బులవర్డ్ సైడ్ ఉందో, దాట్ లుక్స్ లైక్ రియలీ కంజెస్టెడ్. దేర్ ఈస్ ప్రాబబ్లీ లాట్ ఆఫ్ కంజెషన్ గోయింగ్ ఆన్. టెక్సస్ 356 కామన్ వెల్త్ డ్రైవ్ మీద కూడా ఎక్స్ట్రీమ్లీ స్లో వెహికల్స్ వెళ్తున్నాయి. సో మీరు అటు సైడ్ ర్యాంప్ ఏమైనా తీసుకుంటే మాత్రం వాచ్ ఫర్ యువర్ traffic that is slowed down extremely slow. Same thing is going on with your eastbound 30 east lo kuda traffic full undi. So I think most of the people who are literally getting out akkada inga nen accidents aithe naaku ippude em anpiledu ikkada, but I'm still refreshing. So meeru keep listening to our segment because I will bring you live traffic updates also. సో ట్రాఫిక్ అప్డేట్స్ చెప్పుకుంటా మధ్యలో అన్ను ముచ్చట పెట్టకపోతే ఎట్లా. నేను ఇంతకుముందు మిమ్మల్ని క్వశ్చన్ అడిగినా, నా క్వశ్చన్కే కరెక్ట్ ఆన్సర్ రాలేదు, బట్ ఇట్స్ ఓకే. మీరు మండే రోజు ఎందుకు కష్టపెట్టడం అని చెప్పి నేను కూడా ఎక్కువ ఒక పెద్ద పెద్ద క్వశ్చన్ ఏం అడుగుతలేను. మీ వీఆర్ టాకింగ్ అబౌట్ అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఐడియా ఎందుకు వచ్చింది అన్న క్వశ్చన్ అడగాలి అంటే, కిరవాణి వచ్చింది కదా మొన్న సాటర్డే రోజు, సో దాని గురించి మాట్లాడదాం అనుకునే లోపలనే ఇట్లా రివర్స్ వెళ్తున్నా. అండ్ దెన్ ఐ థాట్ ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడాలంటే పాట వేసినాం కదా, పాట మ్యూజిక్ డైరెక్టర్ అడుగుదామని అట్లా డీటూర్ నేను కూడా తీసుకుని అనిరుద్ దగ్గరకు వచ్చి ఆగిన ప్రస్తుతానికి. అండ్ అనిరుద్ ఫస్ట్ తెలుగు మూవీ ఏదైతే చేసిండో, ఏదైతే కరెక్ట్ ఆన్సర్ రాలేదని చూడండి, దాట్ ఈస్ చెప్తారా ఎవరన్నా చెప్పట్లేరు ఎందుకు తెలుసా, మీరు ఎవరు కరెక్ట్ గా గెస్ చేయలేదు. అంటే కొంతమంది చెప్పిండ్రు, బట్ దాట్ ఈస్ నాట్ హిస్ ఫస్ట్ మూవీ. ఓకే, బట్ హిస్ ఫస్ట్ మూవీ ఈస్ దేవరా. మన జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఉంది కదా, అది హిస్ ఫస్ట్ తెలుగు డెబ్యూ. సో ఇక దీన్ని ఇంప్రాంప్టు మనము మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ ట్రివియా చేసుకుందాం. ఇవాళ మస్తు క్వశ్చన్లు ఉన్నాయి, కానీ చెప్పినా కదా ఎక్కువ ఆలోచించేది చాట్ జీపీటీని అడిగి పెద్ద పెద్ద అయితే హెల్ప్ తీసుకునే క్వశ్చన్లు అడుగా, చిన్న చిన్న క్వశ్చన్లు అడుగుతా. అండ్ ఆ క్వశ్చన్ అంటే గుర్తొచ్చింది, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ మనము మెలడీ బ్రహ్మ అని ఎవరిని అంటాం తెలుసా, హూ which composer is nicknamed Melody Brahma? Tell us a call jayani 972-636-1966. Anto lopala ee party ne cheyandi, meeku meere share patardham ayipoyindile. And share lekkane drive cheyandi, gaani shikar ku vathunnattu drive cheyakandi, manchi drive chesi intiki pondri. This is your fun song for the evening.

वेलकम बैक लिसनर्स, मीर इंटरनरो ड्राइव टाइम डी टूर विथ मी आरजे अनुतोनी वाला एंड नाकु कॉल వచ్చినప్పుడు యాక్చువల్లీ జ్ఞానోదయం కూడా అయింది. థ్యాంక్ యూ చక్రవర్తి గారు. బా అంటే ఫుల్ పేరు అట్లా ఫుల్ పేరు పిలుస్తుంది, మంచి అనిపిస్తుంది. బట్ ఆయన కరెక్ట్ చెప్పిండు. అండ్ ఈ తప్పు చెప్పినప్పుడు మనం ఎప్పుడన్నా కూడా మంచి చెప్తాము. అరే వి నో, నేనేమైనా రాసిన వికీపీడియా, నేను చదివిన. సో అదే చెప్తున్నా, యాక్చువల్లీ దట్ ఈస్ ట్రూ. నేను అనిరుద్ధి ఫస్ట్ పాట ఏది అని అడిగిన కదా, అది దేవరా ఇస్ నాట్ హిస్ ఫస్ట్. 2018 లో హీ యాక్చువల్లీ గేవ్ మ్యూజిక్ ఫర్ అజ్ఞాతవాసి. త్రివిక్రమ్ మూవీ ఉంది కదా మన పవన్ కళ్యాణ్ సినిమా, నేనే మర్చిపోయినా. అనకండ్రి, ఇగో నేను చిరు ఫ్యాన్ అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, బట్ అనిరుద్ధ్ ఫ్యాన్ ఇప్పుడిప్పుడే ఆయన. సో బట్ అజ్ఞాతవాసి వాజ్ ఈజ్ హిస్ ఫస్ట్ మూవీ ఫర్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ తెలుగు. సో కరెక్టెడ్, ఐ స్టాండ్ కరెక్టెడ్ నౌ దట్ ఐ నో ది ఫ్యాక్ట్. బా ఎంత ఎంత హంబుల్ గా చెప్పాను కదా నేను, అట్లా అప్పుడప్పుడు ఉండాలి హంబుల్ గా మీరు కూడా. అయితే సాంగ్ రిక్వెస్ట్ ప్రకారం ఈ సినిమాలోంచి ఒక పాట ఇస్తున్నా. దాన్ని కరెక్ట్ చేయడమే కాకుండా ఆ పాటనే ఏమని చెప్పిండ్రు, అంటే ఆ సినిమా లేదన్న పాట. ఇక పుంటు మీద కారం కలిసి ఇట్లా అంటూ ఇట్లా సంతనే ఉంటే ఇట్లా ఏం చేయాలి చెప్పారు. నేర్చుకున్నా భయ నేర్చుకున్నా. ఎనీవే ఈ పాట ఇనేసేయండి. ఈ పాట ఇన్నాక బ్రేక్ లో పోతున్నాం మనం. బ్రేక్ అయిపోయినాక వీ విల్ టాక్ అబౌట్ the happenings, what happened on the weekend, because it was a very lively weekend in Dallas la mastu jerigina Saturday roju Sunday roju. So manam jerigina muchattu kuda pettukundam, atlane ippudu em aitundi annadi, what to look forward for week, pillalaku em unnai, because holidays aipostunayi, inga rendu varalaithe aipothayi. But andakante mundu oka manchi paata from Ajnatavasi, music director is mana Anirudh. Thank you. This is on request. So ee paata inesheyandi. Nenu naaku answer vachesindi, but I'm still waiting evaranna call chesara ani. Nenu mimmalni question em adigina ante, mana music directors lo Melody Brahma ani evarni antaru నీకు తెలిసే కాల్ చేయండి 972-636-1966. ఇవాళ డ్రైవ్ టైం డిటూర్ లో నేను మీ ఆర్జియాను మీకు కరెక్ట్ ఆన్సర్ ఈ పాట అయినాక బ్రేక్ అయినాక చెప్తా. ఎంజాయ్ ద సాంగ్, ఐ విల్ బి రైట్ బ్యాక్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: ఇస్తిలమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
2: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోస.
1: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
3: అన్ని పెట్టుకున్నానా? ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్.
5: అమ్మా, సాటర్డే మూవీ?
1: మన బడి క్లాస్. ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
5: ఉప్పు కప్పు రంబు.
1: తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోని 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ manabadi.silicon.andhra.org. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేక్అప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్.

వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్, మీరింటున్నారు ఇవాళ సురభి డిటూర్ విత్ మీ ఆర్జే అనుతోని. నేను ఇవాళ మండి మీకోసం లైవ్ అప్డేట్స్ తీసుకొచ్చేసిన. ఫస్ట్ ట్రాఫిక్ అప్డేట్స్ వెళ్ళిపోదాం, తర్వాత మనం మ్యూజిక్ లోకి వెళ్ళిపోదాం. దేర్ ఈస్ అన్ యాక్సిడెంట్ యాక్చువల్లీ ఆన్ ద రైట్ లేన్ బ్లాక్డ్ ఇన్ రిచర్డ్సన్, 75 నార్త్ బౌండ్ అట్ అరపో అండ్ కాలిన్స్ బులవర్డ్ అండ్ అరపహౌ రోడ్. సో ఈ ఇంటర్సెక్షన్ లో దేర్ ఈస్ అన్ యాక్సిడెంట్, సో దేర్ స్టాప్డ్ ట్రాఫిక్ బ్యాక్ టు 635 ఎల్బీజే ఫ్రీవే. సో ఆ రోడ్ మీద వెళ్తున్న వాళ్ళు ఎస్పెషల్లీ ఆన్ ద 75 నార్త్ బౌండ్ బీ కేర్ఫుల్, బికాస్ దేర్ ఈస్ అన్ యాక్సిడెంట్ అండ్ ద రైట్ లేన్ ఈస్ కంప్లీట్లీ బ్లాక్డ్, ట్రాఫిక్ ఈస్ స్టాప్డ్. అండ్ దెన్ దేర్ ఈస్ ఆల్సో ఒక యాక్సిడెంట్ ఉండే క్లియర్ అయింది అడిసన్ లో ఆన్ డాలస్ నార్త్ టోల్వే సౌత్ బౌండ్ అట్ వెస్ట్ గ్రోవ్ డ్రైవ్. సో వాచ్ ఫార్ ద ట్రాఫిక్ దట్ ఈస్ క్లియరింగ్ అప్. And there is another accident. Right lane is blocked in Dallas on loop 12 southbound approaching Keeneland Parkway. Stop and go traffic nadustundi all the way back to 30. So, koncham careful. I know Monday roju people are in a rush to come back from work. But just keep your eyes on the road. Traffic unna degara koncham slow down. Because again, you know, you want to make it home safe, that is a priority. So koncham frustrated ga kanri, frustrated aithe just ma music ni tune cheskonri, manchi manchi paatlu inkunte mellaga pothe oyindru gaani nimmalanga onri intiki, adi mana key. We need to make sure we are home safe and sound. ఇక బ్యాక్ కి వచ్చేస్తే మళ్ళా ట్రాఫిక్ అప్డేట్ నుంచి మళ్ళీ జరిసేపాయనకి ఇస్తా ట్రాఫిక్ అప్డేట్. ఇంకెక్కడైనా ఏమైనా బ్లాకేజ్ గానీ లేకపోతే సంథింగ్ టు లుక్ ఫార్వర్డ్ అంటే నేను జరిసేపట్లో మళ్ళీ చెప్తా. బట్ కీప్ లిసనింగ్, యూఆర్ లిసనింగ్ టు 107.9 ఎఫ్ఎం హెచ్డి 3 రేడియో సురభి డిటూర్. ఇవాళ నేను మీ ఆర్జీ అనౌన్ చేస్తున్నా. బాగుందా చేంజ్ కి మంచి ఉంటే ఎప్పని మరి ఫోన్ చేసి 9726361966. నాకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. బ్రేక్ కంటే ముందు నేను ఏం అడిగినా మ్యూజిక్ డైరెక్టర్ గురించి కొంచెమే మాట్లాడుకుంటున్నాము, బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ సమ్ ఫన్ ట్రివియా. సో అట్లా అడిగినా నేను మీకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, మెలడీ బ్రహ్మ ఎవరు అంటారు అని అడిగినా, అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ మణి శర్మ. ఎస్, మణి శర్మ గారిని అన్నాము మెలడీ బ్రహ్మ అని పిలుచుకుంటాం అనమాట. అండ్ కరెక్ట్ ఆన్సర్ చెప్పినందుకు థ్యాంక్ యూ మాతి, యు ఆర్ ఆల్సో కరెక్ట్. అండ్ చక్రవర్తి, యూ ఆర్ ద వన్ హు గివ్ ది ఆన్సర్ ఆల్సో, సో గుడ్ జాబ్. అండ్ ఇప్పుడు ఒక మంచి పాట ఇనేసి వద్దాం. పాట ఇనేసి వచ్చిన తర్వాత దెన్ వీ విల్ గో ఇన్ టు లిటిల్ బిట్ మోర్ డీటెయిల్డ్ మ్యూజిక్ కంపోజర్ లెజెండ్స్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఇవాళ మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇంకా వీఆర్ గెటింగ్ ఇన్ టు స్టార్టెడ్ అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈస్ మనం మీరు అందరూ పోయినో లేదో నాకు తెలియదు, బట్ వీ హ్యాడ్ గ్రేట్ కిరవాణి షో. సో అవి మీరు పోయి వస్తే మాత్రం ముచ్చట చెప్దాం అనుకుంటే కాల్ చేయండి 9726361966. ఈ ఒక పాట ఇనేసి వచ్చిన తర్వాత నేను చెప్తా హౌ వాజ్ ద వీకెండ్. లెట్స్ గో.

0: అర్ధరాత్రి అమ్మాయితో అబ్బాయి కలి కాలం.
1: పోయే కాలం
0: మరే
1: ఇంకా నయం, దూరంగా ఉన్నారు కాబట్టి సరిపోయింది. ముట్టుకుంటే
0: ప్రపంచం ఆగిపోదు.
2: ఆగవయ్యా, ముట్టుకున్నాను. మీ ప్రపంచం ఏమైనా ఆగిపోయిందా?
1: అక్కడ అడగండి
2: రామ్ గారు. రామ్ గారు, మీ ప్రపంచం ఆగిపోయిందా? లేదంట, మీరు వెళ్ళొచ్చు.
0: ఆగిపోలేదంట.
2: పదంగి రామ్ గారు.

వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. మీరింటున్నారు డ్రైవ్ టైమ్ డీ టూర్. నేను ఇవాళ మీ ఆర్జే అను మీకు అందిస్తున్న 5 to 5 నుంచి స్టార్ట్ చేసినాము మనం ఒక చిన్న సెగ్మెంట్ విచ్ ఈజ్ మోర్ ఆన్ ద మ్యూజిక్ డైరెక్టర్స్. కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కి వెళ్ళకంటే ముందు టుడే ఈజ్ అ స్పెషల్ డే అని ఇంతకు ముందు చెప్పిన కదా నేను మీకు. అది ఎందుకు స్పెషల్ అంటే ఇవాళ somebody we really very closely follow and mana studio kuda chinru and you know her concert was very beautiful. Ivala we are celebrating her birthday. Any guesses? Guess gotina ever gurinchi maatladutunanu. Come on, aame anjipinanka oka part isam mari part indiga part esina ante iga asal question e ledu cheppesana an aalochistunanu. బట్ లెట్ అస్ సీ. ఇవాళ మీకు తెలుసా వన్ ఆఫ్ ది మోస్ట్ స్వీట్ వాయిసెస్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ టుడే ఇస్ అ బర్త్డే. తెలిస్తే నాకు కాల్ చేయండి 9726361966 బికాస్ ఐ రియలీ థింక్ వీ డెఫినెట్లీ నీడ్ టు డూ అ సెగ్మెంట్ ఫర్ హర్ అండ్ అ సెగ్మెంట్ లో నేను ఒక 1 hour చేసినా కూడా ఐ కాంట్ ఈవెన్ గెట్ ద టాప్ 10 songs of hours. You know, any great songs unnai thani. If you know who I'm talking about, call me 9726361966. Oka manchi song inesh vachin tarvata chepta. Nenu tana song inka play cheyaledu, but this is also a good song. Naaki cinema mast ishtam. Ee song inesh vachin tarvata chepta. Ivala evar birthday celebrate chestunnam ani. Okay,

ఏం పాట కదా నిజంగా. ఐ థింక్ ఐ మిస్ దట్ ప్రభాస్. యూనో మిర్చి సినిమాలా చేసిన ప్రభాస్ ని మళ్ళీ ఎప్పుడు చూస్తామో నాకైతే తెలియదు. నాకు అట్లా చూడాలనిపిస్తే ఏం చేస్తా, మళ్ళీ అదే మళ్ళీ అదే సినిమా చూస్తా, మళ్ళీ మిర్చి సినిమా చూస్తా. ఆ పాట వచ్చినప్పుడు అయితే నేను అనుకున్నా బా ఇట్లా డ్రెస్అప్ అయ్యి ఇంత నీట్ గా యూనో ఒక ఇప్పుడు అందరూ తయారవుతారు షర్ట్ అండ్ ట్రౌజర్స్ వేస్తారు, కానీ ఆ కాంబినేషన్స్ గానీ లేకపోతే ఆ స్లీక్ బాడీ స్టైల్ గానీ అట్లనే మంచిగా గర్ల్ ఫ్రెండ్ కి గానీ పెళ్ళాం కానీ ఎవరికైనా మంచిగా నేను కూడా అనుకుంటుండే అబ్బా పెళ్ళైన కనుక కానీ లేకపోతే మంచి నాకు ఇట్లా నెయిల్ పాలిష్ పెట్టే మోడర్ రావాలి, మంచి కూసబెట్టుకొని దాని నెయిల్ పాలిష్ పెట్టు కదా కాళ్ళకి నెయిల్ పాలిష్ పెట్టుకొచ్చినా కూడా నువ్వు ఏం కలర్ పెట్టుకున్నా అనేటోళ్ళు కూడా లేరు. ఏం చేస్తాం చెప్పండి, అట్లాంటిది రావాలనిపిస్తే అడుగు అట్లా పోయాక ఆ పాట ఈనన్న రావాలి లేకపోతే సూషి రావాలి, దిల్ ఖుష్ అయిపోతుంది. మీరు వింటున్నారు ఇవాళ డి టూర్ విత్ మీ ఆర్జే అనుతోని. కంప్లైంట్ చేస్తలేను బట్ ప్రభాస్ ఇంత హై ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తే ఎట్లా బై. సో బట్ ఎస్ మరి అందరు ఒప్పుకుంటారు కదా, ఐ వీ వాంట్ సీ దట్ వింటేజ్ ప్రభాస్ అని. ఆయన పెళ్లి చేసుకుని అట్లా చేసుకుంటే కూడా బాగుంటుండే. బట్ లెట్స్ హోప్ హీ ఆల్సో గెట్ మ్యారీడ్ సూన్. బట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ అందులోకెళ్ళిన మీ పాట ఇదేదో బాగుంది మరి అని, వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఎవర్. డిఎస్పీ కొన్ని పాటలు అయితే మస్తు ఇస్తాడు బై, ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అని చెప్పొచ్చు. అయితే ఇంత ఈ పాట పెట్టకంటే ముందు నేను మిమ్మల్ని అడిగిన హూ ఈస్ ద ఫీమేల్ ఆర్టిస్ట్ దట్ వీఆర్ సెలబ్రేటింగ్ బర్త్డే టుడే అని ఒక చిన్న క్లూ ఇస్తా, లెట్ మీ సీ ఇఫ్ యూ క్యాన్ గెస్.

0: చాలా ప్లే చేసిన కాల్స్ కూడా వస్తున్నాయి. లెట్ మీ టేక్ ద కాల్. హాయ్ అండి, మీరు ఆన్లైన్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హాయ్ అండి, నా పేరు విజయ్.
0: హాయ్ విజయ్. హలో, కెన్ యూ హియర్ మీ? యా విజయ్, చెప్పండి.
1: ఇవాళ చిత్ర గారి బర్త్డే.
0: ఎస్ కరెక్ట్ చెప్పండి. నేను పాట ప్లే చేసినాక తెలిసిందా మీకు, లేకపోతే మీకు ముందే తెలుసా?
1: లేదు, ముందే తెలిసింది.
0: మరి నేను పాట ప్లే చేసి నాకు ఎందుకు వెయిట్ చేశారు, ముందే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా నాకు. సారీ సారీ. వెల్, యు ఆర్ రైట్, ఇవాళ వీఆర్ సెలబ్రేటింగ్. మీకు ఏమైనా ఫేవరెట్ సాంగ్ ఉందా ఆఫ్ చిత్ర గారు?
1: యాక్చువల్ గా నేను చిత్ర గారితో ఒక సాంగ్ పాడిపించానండి.
0: ఓ వా, అయితే మీరు పాడాలి, మేము వింటాము. చెప్పండి చెప్పండి, మీరు పాడాలైతే ఇప్పుడు ఆన్ ఇయర్
1: యూట్యూబ్ లో కళలో నా నాయకుడు అని. మీరు
0: కళలోన నాయకుడు? ఓకే అండి, నేను ఐ విల్ ప్లే.
1: ఇక్కడ ఇరవింగ్ నుంచి.
0: యా చెప్పండి చెప్పండి.
1: వివేక్.
0: హలో,
1: నా పేరు విజయ్.
0: ఓకే, యా చెప్పండి. వివేక్ ఉన్నారా మీతో పాటు?
1: వివేక్ వచ్చి లిరిసిస్ట్.
0: ఓకే,
1: లేరు నాతో పాటు కార్ లో లేరు కానీ అతను కూడా ఇక్కడే డల్లాస్ నుంచి.
0: ఓ వెరీ నైస్. మరి మీరు మా కోసం ఒక లైన్ పాడతారా?
1: నా వాయిస్ అంత బాగుండదు, అందులో ఇది ఫీమేల్ సాంగ్.
0: అయ్యో పర్లేదు, నా వాయిస్ బాగుంది అనుకున్నారా? నేను మాట్లాడుతున్నాను. యూ హావ్ టు, యూ ట్రై చేయండి, ట్రై చేయండి. ఒక లైన్ మా కోసం అండి. చిత్ర చిత్ర గారికి డెడికేషన్
1: ఎక్కువ వస్తుంది కానీ పట్టి.
0: ఓకే,
1: చిత్ర గారికి వినిపించకండి, నేను ఎందుకు పాడండి?
0: లేదు లేదు, షీ విల్ షీ ఎంకరేజెస్ ఆల్ టాలెంట్ కదా. బట్ ఐ విల్ ఫైండ్, ఐ విల్ డెఫినెట్లీ ఫైండ్ అండ్ ప్లే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ యూఆర్ రైట్, టుడే ఈజ్ చిత్రాస్ బర్త్డే. థ్యాంక్ యూ. సో ఆన్ ఎయిర్ తీసుకున్నాం కాబట్టి మీకు అందరికి చెప్పేసిన దట్ టుడే ఈజ్ చిత్ర, కేఎస్ చిత్ర గారి బర్త్డే. అండ్ లైక్ ఐ సెడ్, షీ వాజ్ హియర్ ఇన్ అవర్ స్టూడియో అండ్ వీ లవ్డ్ హ్యావింగ్ లిసనింగ్ టు అవర్ అండి. షీఈ్ వన్ ఆఫ్ దోస్ సింగర్స్ దట్ యూ కెన్ లిసన్ టు దోస్ సాంగ్స్ అండ్ ఒక మెలడీ లోకంలోకి వెళ్ళిపోవచ్చు మనం, యూనో. లెట్ మీ ప్లే దిస్ సాంగ్. ఏదైతే స్టార్ట్ చేసినో ఆ సాంగ్ ప్లే చేసిన తర్వాత ఏ లిటిల్ బిట్ మోర్ ట్రివియా అబౌట్ చిత్ర. ఓ, ప్లే చేయకంటే ముందు కేఎస్ చిత్ర, కేఎస్ చిత్ర అంటాం కదా, మీకు కేఎస్ అంటే ఏందో తెలుసా? తెలిస్తే కాల్ చేయండి 9726361966. అంత లోపల ఈ సాంగ్ ఇనిషియేట్.

0: అసలు ఏమన్నా వాయిస్ చిత్ర గారిది. దాట్ వాజ్ కేఎస్ చిత్ర సింగింగ్ ఫర్ ఆస్. ఇది యాక్చువల్లీ ఎందుకు ప్లే చేసామంటే టుడే ఈజ్ హర్ బర్త్డే, సో వీఆర్ సెలబ్రేటింగ్ చిత్ర గారి బర్త్డే టుడే. షీ వాజ్ బోర్న్ ఆన్ 27th July 1963. షీ ఈజ్ 63 years old టుడే. తనని పేరు నేను కేఎస్ చిత్ర అంటే మనం కేఎస్ చిత్ర అని కూడా అన్నాము, చిత్ర చిత్ర అనే మనకు తెలుసు కాబట్టి. బట్ ఐమ్ యాక్చువల్లీ ఫుల్ నేమ్ ఈజ్ కేఎస్ చిత్ర కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర. ఐ నో ఇట్స్ ఎ బిగ్ నేమ్, బట్ తన బర్త్డే అండ్ మనకు చిత్ర తెలియని వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరు. మన మనము ఇప్పుడు ఎస్పీబీ గారిది చేసినాము, మనము జానకి గారి గురించి మాట్లాడినాము కదా, అట్లా చిత్ర గారు ఇస్ లైక్ అప్ దేర్. That has been one of the sweetest voices for us to ever cherish. And my only wish is again, mana next generation ullu kuda ee paatalu inale, they have to remember these. And intakante ekko talent raavale, but we want this treasure also to be, you know, continued for generations. And I think she is one of them. I mean, inka play chestunna kabatti I'm sure there's going to be great music coming. And she actually was born, you know, ama mottam oka music family lo she was born into. You know, her father was a school teacher. She was born in Trivandrum, ippudu Thiruvananthapuram antam kada, Kerala la. Her father was a school teacher who was a music teacher also. And then Dantartha Vala mom is also a music teacher. Vala Akka also was a former singer. And she comes from a family. Brother was a musician. So, andike family la everybody anta sound skill sets unnappudu, inga, you know, apple doesn't fall from the tree antam kada, atla. She also beautifully started singing. And I'm a first actually playback singing Malayalam la introduce aina kuda. Telugu cinema ki okka sari ame వచ్చిన తర్వాత ఎస్పెషలీ ఇళయరాజా మూవీస్ అప్పుడు అప్పుడంటే ముందు తమిళ నుంచి డబ్బై వస్తుండే, బట్ దెన్ వెన్ షీ యునో మనకి చక్రవర్తి గారు కానీ లేకపోతే యునో వన్స్ షీ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు ద తెలుగు మూవీస్ మన తెలుగు ఆడియన్స్ కి షీ హెస్ బికమ్ లైక్ నోన్ వాయిస్. మన చిత్రనే కదా అనుకుంటా. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈజ్ షీ సాంగ్ ఇన్ సో మెనీ లాంగ్వేజెస్, లైక్ లాట్ ఆఫ్ లాంగ్వేజెస్. సో ఇవాళ మనం కొంచెం సేపు ఐ మీన్ హక్ తో బంతాయి భాయ్, సో వీ విల్ టాక్ అబౌట్ హర్, విల్ డూ అ సెగ్మెంట్ అండ్ మీన్ వైల్ విల్ డూ సమ్ ట్రివియా అబౌట్ హర్. బట్ ఆల్ దిస్ విల్ హ్యాపెన్ రైట్ ఆఫ్టర్ అ షార్ట్ కమర్షియల్ బ్రేక్. డోంట్ గో అవే.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
3: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
4: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
3: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
5: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
6: ఇంకా వెయిట్ చేస్తామంటే
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

వెల్కమ్ బ్యాక్ ఎవ్రీబడి. మీరేంటున్నారు సురభి డీటూర్. ఇవాళ డీటూర్ చేస్తుంది మీ ఆర్జీ అను. నేను ఇవాళ మీకు అప్డేట్ ఇనికి వచ్చేసిన అబౌట్ ట్రాఫిక్. కొంచెం కేర్ఫుల్ ఉండండి, హూ ఎవర్ ఈస్ ఆన్ ఎర్వింగ్ ఆన్ లూప్ 12 దేర్ ఈస్ అన్ యాక్సిడెంట్. 2 లెఫ్ట్ లైన్స్ బ్లాక్ అయి ఉన్నాయి. సో ఎస్పెషలీ ఆన్ ద లూప్ 12 సౌత్ బౌండ్ అప్రోచింగ్ ట్రినిటీ రివర్. సో ట్రాఫిక్ ఇస్ స్టాప్డ్ బ్యాక్ టు 123. సో కొంచెం కేర్ఫుల్ దోస్ హూ ఆర్ అరౌండ్ ద ఎర్వింగ్ ఏరియా. అండ్ ఆల్సో దేర్ ఈస్ అన్ accident at the right lane blocked ekkadante mana Dallas loop 12 southbound degara which is approaching your Keeneland Parkway. So koncham choosy traffic this side. There are 2 accidents, so be careful when you are on your way going down southbound from Irving and Grand Prairie. Okay, that was a quick update. And I-30 low there towards the Dallas-Fort Worth ramp on I-30 is backed out. There is heavy congestion going on Main Street. So just watch for the stopped vehicles or, you know, the traffic, you will be delayed. Oh, wow. Yes, so Monday traffic ankunta, Monday blues anandi. People are in a little rush trying to go home quickly, but make sure you reach home safely. That is important. Manam ivala maatladukuntunnamu mana favorite Chitra gari birthday celebrations gurinchi. Today happens to be her birthday. Ippude tune in aitunnallaki, today is Chitra's birthday. So we are celebrating with Chitra garu and I have a call request. So Vijay gari intaku mundu vala actually ikkadiki Chitra garu vachinappudu they actually had wrote a song. Vivek garu was a lyricist it seems. So he has written a song and they have produced and she sang the song. So ee request song ni kalalo na nayakudu. I am playing this. Listen and enjoy.

Wow, what a beautiful song. Thank you so much, Vijay Garu, for asking me to play that song. As in, first time in Nagani, but music is beautiful and I'm a voice. Because solo song, abati proper ga, clean ga, muttam song, amma meedane focus tho ninna, bah. I loved it. And ippude naato paatu, first time in Nolaki, this song is Kalalo Na Nayakudu. చిత్రగారు పాడినరు, ఇది వివేక్ రావుల గారు రాసిండ్రు. అండ్ మనకి ఇంతకు ముందు కాల్ వచ్చింది కదా, సో విజయ్ గారు వాళ్ళు దే యాక్చువల్లీ యూనో దే ఆర్ హియర్, సో వెన్ షీ కేమ్ దిస్ సాంగ్ దట్ దే రోడ్ షీ సాంగ్ ఇట్ అండ్ ఇట్స్ బ్యూటిఫుల్. మీకు కావాలంటే వెళ్ళి యూట్యూబ్ లో వినండి. ఇట్ ఈస్ కాల్డ్ కలలో నా నాయకుడు. I loved it. Thank you so much. Sometimes, you know, when you don't listen to a song and suddenly manam ok sari inte, bah, ee paata malli enal anipisadu kada. That is how I felt listening to this song. Beautiful lyrics and very deep meaning also. So, ippude tune in aitunnallaki andarki welcome. We are doing our detour today special. But ivalla koncham twist endante meeru anu ton chestunnaru ivalla, and me RJ Anu is here. So, ivalla mana masti will still continue. We will do that also. Maybe in the last hour lo mana doom dhamaka iskunam jesepu. But part of the detour. So, I will bring you live updates. Indaku munde manamu ekkada congestion nadustundi annadu maatladam. But drive chestunnallandarki just డ్రైవ్ సేఫ్. మంచిగా కొంచెం ముంగట ట్రాఫిక్ కదులుతలేదంటే ఇట్లా చిట్చిట అనుకోకండి, కూర్చొని మంచిగా పాటలేదండి, మంచి సాంగ్ ప్లే చేస్తా. అండ్ మెల్లగా నిమ్మలంగా ఇంటికి పోండి, చాయ్ టైంకి పోతే చాయ్ టైంకి పోండి, లేదు చాలా డిలే అయిపోయి భోజనం టైంకి పోతే మంచిగా డిన్నర్ చేసి హ్యాపీగా అనుకోండి. ఎందుకంటే వీక్ ఈస్ జస్ట్ గెటింగ్ స్టార్టెడ్. మండే రోజు ఫీలింగ్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి, అదో మిక్స్డ్ ఫీలింగ్ అనిపిస్తుంది, అబ్బా ఒక డే ఫైనల్లీ అయిపోయింది అనిపిస్తుంది, మళ్ళీ అట్లా అనిపిస్తుంది ఇంకా 4 రోజులు ఉన్నాయా అని. 4 రోజులు చేసిన వాళ్ళకి అది డిఫరెంట్ స్టోరీ. బట్ నాకు అందరికంటే ఎక్కువ సండే నైట్ బికమ్స్ మోర్ ఫ్రస్ట్రేటింగ్ దాన్ మండే, అంటే నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే సండే నైట్ యాంటిసిపేషన్ ఆఫ్ మండే వస్తుంది అంటేనే ఏదో తెలియని అబ్బా అనిపిస్తుంది. సో ఇంకా మాట్లాడుకుందాం ముచ్చట్లు, బట్ లెట్స్ గో లిసన్ టు అ బ్యూటిఫుల్ సాంగ్. యాక్చువల్లీ నేను ఒక సాంగ్ ని చిన్న బిట్ ప్లే చేస్తా, లెట్ మీ సీ ఇఫ్ యూ కెన్ గెస్ దిస్ సాంగ్. ఇది కూడా లైక్ వి ఆర్ డూయింగ్ ఎ లిటిల్ చిత్ర గారి ట్రిబ్యూట్ కదా, బట్ చాలా సింపుల్ ఇస్తున్నా, పెద్ద కాంప్లికేటెడ్ ఇస్తలే. తెలిస్తే కాల్ చేయండి 9726361966. లెట్ మీ ప్లే దిస్ లిటిల్ బిట్. నేను అసలు మొత్తం ఇచ్చేసిన సాంగ్ ఇది. ఏ మూవీలోది తెలిస్తే కాల్ చేయండి 9726361966. అందులోపల ఇంకొక మంచి బ్యూటిఫుల్ సాంగ్ ఇది సార్.

Welcome back, listeners. Meer into Naru, Surabhi Detour, Drive Time Detour. La, ivala nen mi toni RJ Anu chestunnam variety variety muchatlu and manam ivala celebrate chestunnamu mana Chitramma gari birthday celebrations. I know meri pretty union aitunna vallaki ee paata ava vaadle kada anukunnachu meer anukunnadi correct e kani music like oka soft song in pizzamo annattu Sadhana Sargam gar vaadina ee paata and Rehman one of the hit songs kabatti koncham slow tune untadu kada ani play chesina because manam trivia ఆడుతున్నాము. I was asking you ఈ పాట ఏ మూవీలోది అని. కొంచెం ఎక్కువ ప్లే చేస్తా, ఒక్కసారి మళ్ళీ వినేసేయండి, తెలిస్తే కాల్ చేయండి 9726361966. ఇంకొకసారి క్లూ వినేసేయండి.

0: ఇంత పాట ప్లే చేస్తే ఈజీగా తెలిసిపోతుంది. కొంచెం కొంచెం కొంచెం కాదు, చాలా ఓల్డ్ పాట ఇది, బట్ వన్ ఆఫ్ దోస్ క్లాసిక్ మూవీస్ ఈ మూవీ. అసలు ఈ మూవీ తెలంగాణ అంటూ ఉండరు బికాస్ ఆఫ్ ద సాంగ్స్ కానీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. మూవీ పేరు అడుగుతున్నాను, సో మీకు తెలిస్తే కాల్ చేయండి 9726361966. ఒక మంచి సాంగ్ ప్లే చేస్తా ఫర్ చిత్ర గారి సాంగ్. అండ్ ఇది యాక్చువల్లీ తెలుగు సాంగ్ కాదు, కానీ నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. అండ్ ఈ సాంగ్ ఎందుకు ప్లే చేస్తున్నా అంటే, నేను చెప్పాను కదా ఇప్పుడు చిత్రమ్మ హిందీలో కూడా కొన్ని పాటలు పాడింది, బట్ తమిళ్, మలయాళం, ఎవ్రీథింగ్ షీ హస్ బీన్ లైక్ ఎస్టాబ్లిష్డ్ సింగర్ ఇన్ తెలుగు అండ్ ఆల్. బట్ ఈ పాట పాడిన తర్వాత షీ ఈస్ బికమ్ లైక్ ఫేస్ ఆఫ్ ఆల్ ఇండియా, నాట్ జస్ట్ నార్త్ గానీ సౌత్ గానీ, ఆల్ ఓవర్. అంటే ఒక ఆల్బమ్ సాంగ్ పాడిన తర్వాత ఆ వాయిస్ ఎవరిది, వి వాంట్ టు నో. అంటే ఈవెన్ దో ఇట్ ఈస్ ఇన్ హిందీ, లిసన్ టు ద సాంగ్, బ్యూటిఫుల్ మెలడీ అనిపిస్తుంది నాకు, వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. సో ఐ హోప్ యూ లైక్ ఇట్. దిస్ సాంగ్ ఇస్ కాల్డ్ పియా బసంతి, అండ్ చిత్ర గారు అండ్ ఉస్తాద్ సుల్తాన్ ఖాన్ గారు పాడిన పాట. అండ్ it is a beautiful song. Any music lovers will definitely would love to listen to this song, so I hope you will enjoy this. This is an album song, so there we go.
1: Where are you going? Hey dad, can you tell me something? Where are you going? Are you even listening to me?
2: क्या करिए छोटी, चाय गिरा दी.
3: क्या हुआ?
2: देखिए ना बाबू, देखिए ना सारी चाय गिरा दी मेरे ऊपर.
3: भाई गाड़ी ठीक हुई क्या?

సో అదనమాట మీరు పియా బసంతి రే, ఐఎమ్ నాట్ ఎ సింగర్ బట్ ఆమె ఆ టూ వర్డ్స్ పియా బసంతి రే ఎంత బ్యూటిఫుల్ గా వాడుతుందంటే, ఐ వాజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దిస్ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి. అండ్ ఎప్పుడైనా ఇట్లా వినాలి అనిపిస్తే మాత్రం దిస్ ఇస్ అ సాంగ్ దట్ ఐ ఎంజాయ్. ఇట్స్ వన్ ఆఫ్ దోస్ బ్యూటిఫుల్ సాంగ్స్ టు వాచ్ ఆల్సో. మీరు ఎప్పుడన్నా ఇఫ్ యూ వాంట్ టు లిసన్ గో టైప్ పియా బసంతి అండ్ చిత్ర, దిస్ సాంగ్ విల్ పాప్అప్. బ్యూటిఫుల్ సాంగ్, ఐ నో ఇట్స్ హిందీ సాంగ్ బట్ కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మ్యూజిక్ హ్యాస్ నో బౌండరీస్ రైట్. సో కొన్ని డిఫరెంట్ సాంగ్స్ ఒక్కొక్కసారి మెలోడీ అయితే ఎస్పెషలీ టచ్స్ యువర్ హార్ట్. కమింగ్ బ్యాక్ టు ట్రివియా, ఎస్ నా కరెక్ట్ ఆన్సర్లు వచ్చేసినాయి. మల్టిపుల్ పీపుల్ హావ్ కాల్డ్ అండ్ గేవ్ మీ ద రైట్ ఆన్సర్ అండ్ యు ఆర్ రైట్. యాక్చువల్లీ దిస్ సాంగ్ ఈజ్ ఫ్రమ్ సీతారామయ్య గారి మనోరాల్. ఈ మూవీ వచ్చినప్పుడు అయితే నేను చిన్న ఉండే, కానీ నేను ఏడ్చినా నవ్వినా అర్థం కాలేదు, మళ్ళీ చూసినా బట్ నాకు ఎందుకు అందరు ఏడుస్తున్నారు అని అర్థం కాలేదు. బట్ తర్వాత అర్థమైంది దట్ అసలు మూవీ ఎస్పెషలీ మీనా అండ్ ఏఎన్ఆర్ ఇద్దరిది కెమిస్ట్రీ, ఫైండింగ్ ద ట్రూత్, చూడనులు అంటూ ఉంటే మాత్రం మళ్ళా పోయి చూడండి, ఐ మీన్ చూడండి పోతే చూడండి. బట్ సీతారామయ్య గారి మనోరాలు ఈజ్ వన్ ఆఫ్ దోస్ బ్యూటిఫుల్ మూవీస్ దట్ వాజ్ మేడ్ అండ్ ఐ థింక్ ఇట్స్ అ ట్రెండ్ సెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ టైంలో ఇట్లాంటి మూవీస్ రాకపోతుండే అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ సో కొంచెం రిలేటబుల్, నాట్ లైక్ ద ట్రాజెడీ పార్ట్ ఆఫ్ ఇట్ బట్ వాళ్ళిద్దరు గ్రాండ్ పేరెంట్స్, ఈమె గ్రాండ్ పేరెంట్స్ అమెరికా నుంచి కొడుకు వస్తాడు అని వెయిట్ చేసుకుంటా, ఎస్పెషలీ యూనో శ్రీమంతం చేసుకుని ఉంటది, వస్తున్నాడు వస్తున్నాడు అని చెప్పి ఒక హోప్ బిల్డ్ చేపించి, బట్ దెన్ రాకపోతే ఏమైతే నేను చేసుకుంటాలే అనుకోని ఫైనల్లీ చేసి, బట్ యాక్చువల్లీ దేర్ ఇస్ అ బిగ్ ట్రాజెడీ కదా. అన్ని ఎంత బ్యూటిఫుల్ గా తీసిండ్రు సినిమా. ఐఎమ్ లైక్ యునో ఎటర్నల్ ఫ్యాన్ ఆఫ్ ద వే మీనా హ్యాండిల్డ్ దిస్ మూవీ అండ్ ఎస్పెషలీ అక్కినేని నాగేశ్వరరావు గారు అయితే బా అంటే గ్రేట్ యాక్టర్ గానీ ఇందులో మీనా తో పాటు చిన్న చిన్న పిల్లోడ్లాగా కూడా కోపము అలగడము మస్తు అనిపించింది. సో యు ఆర్ రైట్ యాక్చువల్లీ దాట్స్ ఎవ్రీబడి గెస్డ్ ఇట్ రైట్. అండ్ దెన్ నాకు సర్ప్రైజింగ్ ఏమనిపించింది అంటే కార్తికేయ హీఈస్ 11 ఇయర్స్ ఓల్డ్ అండ్ హీ గెస్డ్ ఇట్ రైట్ అండ్ యాక్చువల్లీ సా ద మూవీ అంట. అండ్ టుడే ఈస్ హిస్ బర్త్డే, సో హీ ఈస్ విషింగ్ కార్తికేయ వెరీ హ్యాపీ బర్త్డే. ఐ హోప్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే ఫర్ ద you know and a great year ahead. Have fun. And anybody else who's celebrating also a very happy birthday today and you know hope you get what you wish for. So ee paata play cheyakante mundu next song de oka chinna trivia play chestha. Ee song nen question ippude adga proper ga inandi inna tarvata question adugutha maa cinema peru adga nenu okay adaithe cheptuna but okkari initiate

ಅಂತಲೇನು. ಈ ಪಾಠ ಇನಂಗನೆ ಮಿಕು ಈ ಮೂವಿನೋ ಹೀರೋ ಎವರು ಎವರು ಗುರುತು ಸರ್ ಮಿಕು ಈ ಪಾಠ ಇನಂಗನೆ ವಿಚ್ ಹೀರೋ ಈಸ್ ಆಕ್ಚುಲಿ ಇನ್ ದ ಸಾಂಗ್ అట్లా అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్ గా పోయి చూడకండి. ఐ నో యూ విల్ బట్ తెలిస్తే కాల్ చేయండి 9726361966. తెలియకపోయినా కాల్ చేయండి, నేను చెప్తా. జస్ట్ నాతో ముచ్చట పెట్టాలనిపిస్తే కూడా కాల్ చేయండి. మీరు వింటున్నారు ఇవాళ డ్రైవ్ టైమ్ ది టూర్ విత్ మీ ఆర్జే అనుతో ఇవాళ ఫర్ ఎ చేంజ్. సో ఐ హోప్ యూఆర్ ఎంజాయింగ్ యువర్ డ్రైవ్ టైమ్ అండ్ కీప్ లిస్నింగ్. నేను ఈ సాంగ్ మళ్ళీ ఒక్కసారి ప్లే చేస్తా. నేను అడిగిన క్వశ్చన్, ఈ సాంగ్ లో హీరో ఎవరు? పాటినంగానే మీకు హీరో గుర్తొచ్చారు, హీరోతోనే స్టార్ట్ అయింది. ఎవరు హీరో తెలిస్తే కాల్ చేయండి. అంత లోపల వెళ్ళి మన సీతారామయ్య గారి మనవరాల సాంగ్ ఫుల్ గా ఇనేసి వచ్చేద్దాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: రేడియో సురభి సివిక్ సిగ్నల్ ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్ కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్ యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
3: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Isthinamma vayanam, putzukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరింటున్నారు సురభి డి టూర్. ఇవాళ నేను మీ ఆర్జే అను చేస్తున్న సురభి డి టూర్. సో వెల్కమ్ బ్యాక్ అండ్ ఎవ్రీబడీ హూ ఇస్ హోపింగ్ యు ఆర్ హ్యావింగ్ ఎ గ్రేట్ మండే ఈవినింగ్. డ్రైవ్ చేసే వాళ్ళందరూ కేర్ఫుల్ గా డ్రైవ్ చేయండి. ఐ విల్ గివ్ యూ అప్డేట్స్ ఇన్ జస్ట్ ఎ మినిట్. అండ్ మనం బ్రేక్ వెళ్ళకంటే ముందు జస్ట్ స్టార్ట్ చేసాం సాంగ్. అండ్ అగైన్ ట్రివియా ఆడుతున్నాము. సో ఒక్కసారి మళ్ళీ బిట్ ప్లే చేస్తా. ప్లే చేసిన తర్వాత విల్ గో బ్యాక్ టు ద సాంగ్. నేను అడిగిన క్వశ్చన్ ఈ పాట విని మీకు ఈ పాటలో హీరో తెలిస్తే నాకు కాల్ చేయండి 9726361966.

అది పాట కానీ క్వశ్చన్ ఇంకా పాట ఫుల్ ప్లే చేయలేదు. సో ఈ మూవీలో ఆయన చిత్ర పాట పాడింది కదా, సో నేను క్వశ్చన్ అట్లా అడతాను కూడా కాదు, మళ్ళీ అంత ఈజీగా అయ్యా నేను, అయిపోయింది ఇంకా ఈజీ ఈజీ టైం అయిపోయింది. కొంచెం కాంప్లికేటెడ్ పాటల హీరో ఎవరు తెలిస్తే కాల్ చేయండి 9726361966. అంత లోపల వెళ్ళి మన బ్యూటిఫుల్ సీతారామయ్య గారు మనమరుసాల సాంగ్ ప్రాపర్ గా ఫుల్ గా ఇనేషన్ అండి సార్.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరింటున్నారు డ్రైవ్ టైమ్ డీ టూర్. ఇవాళ నేను అను మీతో ముచ్చట పెడుతున్నా, అండ్ నేను అడిగిన క్వశ్చన్ కి నాకు ఆన్సర్ వచ్చేసింది. బట్ ఏం క్వశ్చన్ అడిగినా అన్న దానికి మీకు ఒక్కసారి ప్లే చేస్తా, తర్వాత ఆన్సర్ చెప్తా. ద క్వశ్చన్ వాజ్,

మూవీలా మీరు ఇట్లా చూడంగానే పాట చూడంగానే మీకు హీరో ఎవరు గుర్తొస్తారు అన్న, అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేక నా కాల్ చేసిన వాళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ చెప్పిండ్రు. సో అందుకే అడుగుతున్నాను అనమాట వాళ్ళు మీరు హీరో ఫ్యానా లేకపోతే పాట ఫ్యానా అని. అండ్ ద ఆన్సర్ ఈస్ ప్రభు. ఇప్పుడు మనకి ఇప్పుడు చూసిన వాళ్ళందరికీ ప్రభు అంటే యూనో లైక్ ద నైస్ చబి క్యూట్ అట్లా అనిపిస్తాయి కదా, బట్ ఈ మూవీలో యాక్చువల్లీ ఆయన వన్ ఆఫ్ ద హీరోస్ అండ్ కార్తిక్ కూడా ఉన్నాడు. అండ్ బట్ ఈ సాంగ్ పిక్చరైజేషన్ ఈజ్ ఆన్ ప్రభు అండ్ అమల. బ్యూటిఫుల్ సాంగ్ కదా చిత్ర గారిది. బట్ అందుకే ట్విస్ట్ లా అడిగిన మీకు ఈ పాటల హీరో ఎవరు అని. బట్ థ్యాంక్ యూ శ్వేత, యు ఆర్ రైట్. రాజ్ మీరు కూడా కరెక్ట్ చెప్పినారు. ఎవ్రీబడి హ్యాస్ యూనో సెడ్ ద రైట్ ఆన్సర్. సో మీకోసం ఈ పాట ప్లే చేస్తా. ఈ పాట ప్లే చేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అడిగిస్తాం. ఎంజాయ్ ద సాంగ్.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరేంటున్నారు? ఇవాళ సుర్బి డి టూర్ నేను చేస్తున్నా మీ ఆర్జే అను ఇవాళ సెగ్మెంట్. అండ్ ఇవాళ మనము మ్యూజిక్ మనం అను చేస్తుంది, ఇంత సాఫ్ట్ సాంగ్స్ ఎందుకు వస్తున్నాయి అని ఆలోచిస్తున్నారు ఇప్పుడే ట్యూరింగ్ మనం ఎందుకు చేసామంటే, వీ వేర్ డూయింగ్ అ ట్రిబ్యూట్ టు చిత్ర గారు బికాస్ టుడే హ్యాపెన్స్ టు బి హర్ బర్త్డే. ఆమె ఇవాళ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుంది, సో వాట్ అ బెటర్ వే టు సే హ్యాపీ బర్త్డే దెన్ ప్లే సమ్ ఆఫ్ హర్ బ్యూటిఫుల్ సాంగ్స్. అట్లా కొంచెం అను అను కూడా ఇష్టమే, నాకు కూడా ఇష్టమే, కానీ అను ట్రేడ్ మార్క్ ధూమ్ ధామ్ లేదు అని వస్తే వస్తే ఎడిపోతుంది చెప్పు. నేను నా పాటలు స్టైల్లా ఎగ్రూడు పాటలు పెట్టకపోతే నాకు కూడా నిమ్మలం అనిపించదు. సో దానికి కూడా వచ్చేద్దాము, బట్ వచ్చేసే ముందు వీ విల్ గివ్ యూ అ లిటిల్ బిట్ మోర్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్. మొన్న మీరు అందరూ పోయిన అనుకుంటున్నా, దేర్ వాజ్ దిస్ నైస్ కిరవాణి గారి షో కదా, సో ఐ హోప్ యూ ఆల్ ఎంజాయిడ్ ద షో. మస్తు పాటలు ఫుల్, అసలు డాలస్పురం కోసం ఒక ఫుల్ సాంగ్ రాసిండంట. సో ఆ పాట మీకు ఎట్లా నచ్చింది, మీకు మంచిగా అనిపిస్తే కాల్ చేసి నాకు చెప్పండి, మంచిగా అనిపించకపోయినా చెప్పండి. 9726361966 ఇస్ ద నంబర్ టు కాల్ అండ్ టెల్ మీ హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ యునో లిజనింగ్ టు ద మాస్ట్రో లైవ్. ఎందుకంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా కి బాహుబలి సినిమా చూసినప్పుడు బా ఈ పాట లైవ్ లో అంటే ఎట్లుంటది అని, ఎస్పెషల్లీ ఆ బీజిఎం మ్యూజిక్ వస్తున్నప్పుడు. ఇట ఐ థింక్ దిస్ వాజ్ వన్ ఆఫ్ దోస్ కాన్సర్ట్స్ వేర్ యూ గాట్ టు ఎక్స్పీరియన్స్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఎవ్రీథింగ్. క్లాస్ పాటలు, ఓల్డ్ సాంగ్స్, ఎస్పెషల్లీ జాము రాత్రి ఆ పాట వినకపోతే ఏదో మిస్ అయిపోయినట్టు ఉంటాం కదా. ఇప్పుడు నేను కూడా ప్లే చేయాలనిపిస్తుంది నాకు పాట, చేస్తా ఇంకా మస్ట్ టైం ఉంది. అండ్ అది అయిపోయినాక ఇంకా మళ్ళా మనం జోష్ పాటలకి, ఎస్పెషలీ మనదొక ఫుల్ హిప్ పాటలు కూడా వెళ్ళిపోతాయి. సో ఐ థింక్ హీ కేటర్డ్ ఫర్ ఆల్ ది ఆడియన్సెస్, క్లాస్ ఆడియన్స్, మాస్ ఆడియన్స్, డాలస్ ఆడియన్స్ ఎస్పెషలీ. సో బ్యూటిఫుల్ కాన్సర్ట్. Hopefully we'll have more concerts like that again soon. But then again Dallas la manaki every weekend edo okadu jarugutane untadi, so em takko gaadu manaki. We are always welcoming the talent back here. We enjoy listening to live music and now weekend aithe mast unde endukante nenu cheppina kada full enjoy chestha weekend anta. I was not at home as mainly tirutane unna, ooru tirutane antundi mamma, nenu ooru tirutane unna. And Saturday aithe nenu actually met సుమా, సుభా కనకాల కూడా వచ్చింది కదా, వాళ్ళు సుమా గారు కేమ్ ఫర్ కిరవాణి షో అండ్ షీ డిడ్ అ పాప్ అప్ ఇన్ ద మార్నింగ్, సో ఐ వాస్ దేర్. నేను గంట సేపు స్పెండ్ చేసిన సుమాతో నాకు మస్తు అనిపించింది. ఒకటేంటంటే షీ సో డౌన్ టు అర్త్, యూనో ఇప్పుడు నేను ఐ హావ్ సీన్ సమ్ ఆఫ్ దీస్ రియల్లీ యూనో స్టార్స్ గానీ ఎవరన్నా కూడా చిన్న స్టార్స్ గానీ యాంకర్ గానీ ఎస్పెషలీ ఒక పెద్ద సెట్టింగ్ లోకి వచ్చేస్తే అరే మస్త్ హవా కాతే భయ్ బావు కాతే అట్లా లేకుండే షీ వాజ్ సో డౌన్, అందరినీ పలకరించుకుంటా అట్ ద సేమ్ టైం నాకు మంచిగా అనిపించింది. ఇద్దరు ముగ్గురు ఆంటీలు అయితే మీద పడిపోయి ముద్దులు పెట్టేస్తున్నారు అయ్యో పాపం అనిపించింది, కానీ ఇక ప్రేమని తట్టుకుంది అలవాటైపోయింది. బట్ డాలస్ ప్రేమ కూడా ఇంత ఘాటుగా ఉంటుంది నాకు అప్పుడే తెలిసింది. అంటే ఇక చాలా మంది పేరెంట్స్ వస్తారు కదా, అండ్ ఎస్పెషల్లీ ఇక మనకి మా ఆడలకి ఏంది చీరలు ఉన్నాయి సొమ్ములు ఉన్నాయి అంటే చూడడానికి మస్తు మంది వచ్చేస్తారు కాబట్టి మస్తు ఎంజాయ్ చేసినారు. అండ్ దెన్ ఆమె మీద పాపం పడిపోయి హగ్గులు చేసుకుంది, ఆమె చాలా ఓపికగా కూర్చుంది, నాతో కూడా మంచి మాట్లాడి నాకు కూడా హగ్ ఇచ్చింది, నాకు కూడా మంచి అనిపించింది, థ్యాంక్ యూ అని కూడా చెప్పింది. సో ఐ లవ్డ్ ఇట్, ఇట్ వాజ్ నైస్ మీటింగ్ యూ అండ్ ఐ లవ్ యూ సుమా, వి ఆల్ లవ్ ఫర్ యూ టు కమ్ బ్యాక్. టికెట్ కొనిస్తే వస్తాను చెప్పింది నాకు, సో మీరు మనమందరం కలిసి కొనిద్దాం నెక్స్ట్ టైం టికెట్. బట్ ఇట్ వాజ్ సో మచ్ ఫన్ మీటింగ్ హర్. అండ్ ఇక నిన్న నేను చెప్పిన కదా సండే ఈవినింగ్ సార్ మై ఆ ముచ్చిన తర్వాత చెప్తా, బట్ లెట్ అస్ హియర్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ కమ్ బ్యాక్. నేను పెట్టాల్సిన పాట

వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్, మీరింటున్నారు సురభి ది టోర్. నేను మీ ఆర్జే అనూని వాళ్ళ మీకోసం తీసుకొచ్చిన ఒక ఫన్ సెగ్మెంట్. ఐ హోప్ యూఆర్ హ్యావింగ్ ఫన్ అండ్ ఆల్సో ఎంజాయింగ్ యువర్ మండే ఈవినింగ్. మండే ఈవినింగ్ డజన్ హ్యావ్ టు బి బోరింగ్, ఎస్పెషల్లీ నా లాంటి మంచి కంపానియన్ ఉంటే. మీ డ్రైవింగ్ మస్త్ ఈజీ అయిపోతుందిలే, ఇంత లాంగ్ డ్రైవ్ కూడా ఈజీ అయిపోతుంది. మంచి మ్యూజిక్ ఉండాలి, నా లెక్క మంచిగా ముచ్చట పెట్టాలి. మా అమ్మ అంటుండే ఉప్పర్ మీటింగ్ పెట్టింది చాలంటుండే, ఉప్పర్ మీటింగ్ పెడతలేదు, మంచి ముచ్చట్లు పెడుతున్నా ఇవాళ. అండ్ మన ఇక నాలా ఉన్న అను బయటకు వచ్చేస్తుంది. సో ఐఎమ్ లైక్ ఇక సాఫ్ట్ సాంగ్స్ మస్తు తిన్నాం కదా, ఇక మన మన మన సాంగ్లలోకి పోదాం. ఎందుకంటే అను అను వచ్చి అను పాటలు పెట్టకపోతే ఎట్లా కదా. ఈ మధ్య నేను ఒక పాట ఫుల్ అసలు ఫుల్ ఎంజాయ్ చేసినప్పుడు నేనే రిలీజ్ చేసుకున్నా, మస్తు ఉండే అసలు. ఈ పాట ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో కూడా నడుస్తుంది. సో ఈ పాట పెడతా, బట్ ఈ పాట పెట్టకంటే ముందు జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ ఫ్యూ ఇన్ఫర్మేషనల్ న్యూస్ వాట్ is going on. ఈ మధ్యలో లైక్ లిటరలీ ఒకటి నాకు వన్ థింగ్ దట్ ఐ హ్యావ్ టు టెల్ ఎవ్రీబడి ఈస్ బీ వెరీ కేర్ఫుల్ ఆఫ్ ద హీట్ వేవ్. ఇప్పుడు కూడా దట్ ఈస్ ఆల్సో రైట్ నౌ గోయింగ్ ఆన్ ఇన్ న్యూస్ ఈస్ దట్ దేర్ ఈస్ అ వెరీ హీట్ వేవ్ స్టిల్ హ్యాపెనింగ్. సో బయటకు పోతుంటే కంపల్సరీ సన్ స్క్రీన్ పెట్టుకుని వెళ్ళండి. దిస్ మేజర్ హీట్ వేవ్ ఇస్ ఎఫెక్టింగ్ లాట్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ యూఎస్, ఎస్పెషల్లీ మన నార్త్ టెక్సస్ లా. యునో హీట్ ఇండెక్స్ వాల్యూస్ ఆర్ అబౌవ్ 105 డిగ్రీస్ ఫారెన్హైట్. సో అందుకని అవసరం ఉంటే లైక్ యూనో పిల్లల్ని బయట తిప్పాలి. నేను ఐ రికమెండ్ అవుట్ సైడ్ టైమ్ ఆల్వేస్ ఫర్ ఆల్ ఏజ్ కిడ్స్, చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా. బట్ షార్ట్ షార్ట్ డ్యూరేషన్ లా తీసుకుపోండి, బికాస్ బయట టైం అవుట్ సైడ్ టైమ్ ఫర్ కిడ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బట్ మరీ 110 ఉన్నప్పుడు జర కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. బట్ మేక్ ష్యూర్ యూ టేక్ లాట్ ఆఫ్ హైడ్రేషన్ బ్రేక్స్, వాట్ ఆఫ్ వాటర్ తాగండి, సన్ స్క్రీన్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెట్టుకొని పోండి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకంటే ముందు. సో దాట్ ఇట్ హెల్ప్స్. 2-2 గంటలకి 3-3 గంటలకి అయిపోయినా కూడా మళ్ళీ పెట్టుకోరు, ఏం కాదు. సీరియస్ లో పోయి కొనుక్కొని మంచిగా పెట్టుకోండి, సన్ ట్యాన్ గారు. అండ్ మంచిగా కొంచెం నీట్ గా మంచిగా నిగలాడతారు, ఉంటారు. మన స్కూల్ కూడా స్టార్ట్ అవుతున్నాయి, పిల్లలు కూడా యూనో దే ఆర్ ఎక్సైటెడ్ టు గో బ్యాక్. యూ డోంట్ వాంట్ దెమ్ టు బీ లైక్ ఎగ్జాస్టెడ్ కదా. సో అదొకటి చూసుకోండి మెయిన్. అండ్ స్పోర్ట్స్, ఇక మనం స్పోర్ట్స్ మాట్లాడకపోతే ఎట్లా, బట్ వద్దాం. బట్ ఈ పాట ఇనుకుంటాం మన అను సెగ్మెంట్కి వెళ్ళిపోదాం లాస్ట్ హాఫ్ అవర్, అండ్ ధమకలు చేసుకుందాము ఫుల్. సో లెట్ స్టార్ట్ విత్ ఫుల్ ఫన్ సాంగ్ విత్ దిస్ ఇస్ అ న్యూ సాంగ్. అండ్ అగైన్ శేఖర్ వైరస్ గారు, దట్ ఆయన మా మనిషి అసలు ఏమైనా స్టెప్పులు కొరియోగ్రాఫ్ చేశాడా. నేను రీల్ చేసుకుందామని పోయినప్పుడు అయితే మస్తు కష్టపడుతున్నాయి, ఎందుకంటే ఒక్క 10 సెకండ్ సాంగ్ లో 10 స్టెప్పులు పెడుతున్నాడు ఆయన, 20 స్టెప్పులు కాకపోతే. సో బట్ దిస్ ఇస్ అ ఫన్ సాంగ్. Go listen to this song and have fun.

0: Howard Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళు మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
6: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
5: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
7: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
8: Oi, lunch ke kar kana veldama?
9: Sorry, ee roju grocery day. First, veggies konali. Tarvata mee inti vaipu velli pooja samanlu konali. Then I have to get some fresh meat. I think veggies teeskunna chote snacks teeskunta. Malli spices ki vere grocery store vellali.
10: Nu groceries kondaniki inni places ki veltunnava? Silly woman. Ippudu neeku anni reasonable prices lo India Cash and Carry lo dorukutayi kada. Farm fresh veggies to fresh halal meat, spices to snacks, everything under one roof.
11: Stop wasting time, money and gas at multiple stores. India Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
12: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality pro. Neeku marinta cheru kaabotham. Keep listening, we next on Radio Surabhi.
13: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
14: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
15: ఇప్పటిదాకా నువ్వు చేసినావు ఆఫర్ లెటర్లు
14: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరింటున్నారు సురభి డిటూర్. నేను ఇవాళ మీకోసం తీసుకొచ్చేసిన స్పెషల్ సెగ్మెంట్, నేను అంటే మీ ఆర్జే అనుని ఇవాళ మండే సెగ్మెంట్ ఏం చేస్తున్నా అండ్ మనము మస్త్ మాట్లాడుకుంటున్నాము, చాలా ముచ్చట్లు పెట్టుకున్నాం ఇవాళ. అండ్ మనం లాస్ట్ హాఫ్ అవర్ సెగ్మెంట్ కు వచ్చేసినాము. అరే 2 గంటే సరిపోదు అనుకున్నా, బై 3 గంటే కూడా కష్టమైపోతుంది ముచ్చట పెట్టడానికి. బట్ ఐ లవ్ ఇట్, మనం ఎస్పెషల్లీ ఫోన్ లో మాట్లాడుతుంటే అసలు టైం తెలియదు. అండ్ ఇట్ వాస్ బ్యూటిఫుల్ అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్. అండ్ ఇప్పుడు మీరు ఇప్పుడే ట్యూరిన్ అవుతున్న వాళ్ళకి ఇవాళ డీటూర్ అను చేస్తుంది, కాబట్టి అను స్పెషల్ లాస్ట్ సెగ్మెంట్ లో ఉండాల్సిందే కదా. అందుకని మనం మన లోకల్ మన డూమ్ డ్యాన్స్ స్టెప్ లో పాటలు పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పాటికి అందరూ ఆల్మోస్ట్ ఇళ్లకి స్టార్ట్ అయిపోయి వచ్చేస్తున్నారు అనుకుంటున్నా. సో ఐ హోప్ యూ హ్యాడ్ ఎ గ్రేట్ మండే. ఐ నో మండే కష్టం, ఎస్పెషలీ సండే వీకెండ్ అయిపోయిన తర్వాత పొద్దున లేచి ఆఫీస్ లో పోవాలి, ఆఫీస్ కంప్లీట్ చేయాలి. రిమోట్ చేసేట కూడా అదొక వేరే లొల్లి ఉంటది, ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఇంట్లున్నారు కదా. సో అది నడుస్తూనే ఉంటది. ఇంకొక 2 వారాలు ఓపిక పట్టండి, పిల్లలు స్కూల్ పోగానే నిమ్మలంగా మండే అయిపోతుంది. నేను కూడా ఉన్నా ఆ బకెట్లనే. బట్ జోక్స్ అసైడ్, డ్రైవింగ్ చేసే వాళ్ళకి బీ వెరీ సేఫ్. హోప్ యు ఆర్ నాట్ స్టక్ ఇన్ ఎనీ ఆఫ్ ద ట్రాఫిక్ బౌన్స్ వేర్ ఐ టోల్డ్ యూ యాక్సిడెంట్స్ ఆర్ క్లియరింగ్ అప్ స్టిల్. సో కొంచెము ఇర్వింగ్ నుంచి సౌత్ బౌండ్ వెళ్ళేటోళ్ళు అండ్ గ్రాండ్ ప్రేరీ వెళ్ళేటోళ్ళు కొంచెం బీ మైండ్ఫుల్. అండ్ ది అదర్ పీపుల్ యాజ్ యూజువల్ చెప్తా కొంచెము కేర్ఫుల్ గా నడిపించండి. మనం చక్కగా నడిపించినా ఎదురుంగకెళ్ళి ఓడి ఎప్పుడు వస్తాడో గుద్దుతాడో తెలియదు. సో ఎస్పెషల్లీ లెఫ్ట్ టర్న్ తీసుకునే వాళ్ళు మాత్రం బ్లింక్ ఉన్నప్పుడు జరసేపు పోతే పోయింది, పక్కన పోయినాకనే ఓన్రి, ఆగమాగం టర్న్ కొట్టకండి, నిమ్మలంగా ఓన్రి. సో దాట్ యూనో మళ్ళీ నెక్స్ట్ వీక్ నాది కూడా వినాలి, మళ్ళీ షోలు వస్తాయి కదా. సో టేక్ యూర్ టైమ్, డ్రైవ్ సేఫ్ అండ్ డ్రైవ్ మైండ్ఫుల్, అది చాలా ఇంపార్టెంట్. ఇక మనము మన సెగ్మెంట్ లా యూజువలీ వి అన్ను టాక్స్ అబౌట్ హర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ కదా. సో ఏం జరిగినాయి అన్నీ మాట్లాడేసుకున్నాం ఆల్రెడీ, ఏం జరుగుతున్నాయి అన్న దాని గురించి. ఇక నేను చెప్పాలంటే మాత్రం ఇండియాలోనైతే ఇప్పుడు చాలా ప్రొటెస్ట్ నడుస్తున్నాయి. మీరు అందరూ అప్ టు డేట్ ఉన్నారో లేదో తెలియదు కానీ, బట్ ఎస్పెషలీ నీట్ ఎగ్జామ్ ఏదైతే పేపర్ లీక్ అయిందో, పబ్లిక్ హెస్ గాన్ వెరీ అప్సెట్ అండ్ రీజనబుల్లీ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇంత కష్టపడి స్టూడెంట్స్ చదువుకున్నప్పుడు వాళ్ళకి ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయితే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు. సో ఈ చాలా ప్రొటెస్ట్ నడిచినాయి, దానికి ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేసిండు. సో దట్స్ అ గుడ్ థింగ్, అట్లీస్ట్ సంబడి టుక్ ఓనర్షిప్ ఆఫ్ ఇట్. బట్ ఇది ఇక్కడ ఆగొద్దు, దానికి డిఫరెంట్ మెజర్స్ చెయ్యాలి. ఇట్స్ అ వెరీ లోడెడ్ టాపిక్. ఈ టాపిక్ మనం స్పెసిఫిక్ గా ఒక రోజు సీరియస్ గా మాట్లాడుకుందాము. బట్ ఓవరాల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా చెప్తున్నా నేను. సో దాట్ ఈస్ వన్ థింగ్ దట్ యూ హ్యావ్ టు బి మైండ్ఫుల్. యుఎస్ లా బీ వెరీ మైండ్ఫుల్ ఆఫ్ ద హీట్ వేవ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ ఇక స్పోర్ట్స్ లోకి వచ్చేసరా, నేను కొత్త న్యూస్ విన్నా విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. మీరు ఎంతమంది విన్నారో తెలియదు కానీ, హ్యావ్ యూ హర్డ్ అబౌట్ ద ఎల్ఏ ఒలింపిక్స్ 2028? అందులో బిగ్ హైలైట్స్ ఏంటి తెలుసా, ఒలింపిక్స్ గేమ్స్ లో ఎల్ఏలో కాలిఫోర్నియాలో 2028 జరుగుతుంది. అందరూ దేశీ లవర్స్ చెప్తున్నా క్రికెట్ ఈజ్ బ్యాక్ ఇన్ ఒలింపిక్స్. ఇన్నరా ఈ న్యూస్? ఈయనకపోతే నేనే చెప్తున్నా ఈ విషయం. అండ్ నిజంగా చెప్తున్నా, నేను చేసిన న్యూస్ ఇది. క్రికెట్ విల్ రిటర్న్ టు ఒలింపిక్స్ ఆఫ్టర్ 128 ఇయర్స్. లాస్ట్ ఇయర్ ఎప్పుడో 1900 ఆడినంట. ఇది T20 ఫార్మాట్ లో ఆడుతున్నాము. సో మనోళ్ళకైతే దిస్ విల్ బీ ఎ వాక్ ఇన్ ద పార్క్. మనోళ్ళకి గోల్డ్ మెడల్ వస్తుంది అని నేను చాలా ఓపికగా ఇంట్రెస్టింగ్ గా ఇంకో 2 ఇయర్స్ వెయిట్ చేస్తా. సో దాట్ ఈజ్ సంథింగ్ దట్ వీ షుడ్. ఇంకొంచెం సేపు మాట్లాడతా, బట్ ఒక మంచి పాట ఏం చేస్తాం. ఈ పాట కూడా నేను ఇంతకు ముందు బాసింగ బలాలు వింటున్నట్టు, ఈ పాట కూడా ఈ మధ్య బాగా హిట్ అయింది. సో లిజన్ టు దిస్ సాంగ్.

సార్ ఏమన్న పాటనా ఇది? ఈ మధ్య మస్తు హిట్ అయింది అసలు. ఇప్పుడే డ్యూటీ అయితే వాళ్ళకి అందరికి వెల్కమ్. మీరింటున్నారు సురభి డి టూర్. ఇవాళ నేను ఆర్జే అనుని మీతో ఉంటున్నా ఫ్రమ్ 4 to 7. అమ్మా 7 అయిపోవచ్చింది, బట్ టైమ్ డజంట్ స్టాప్ ఫర్ ఎనీబడీ. నా తర్వాత మీకు మంచి షో చేయడానికి వచ్చేస్తుంది సుష్మా, సో డోంట్ వరీ, మీకు యూ విల్ బీ ఇన్ గుడ్ హ్యాండ్స్. బట్ నాది ఇంకా కొంచెం సేపు ఉంది కాబట్టి మనం ఇంకా కొన్ని ముచ్చట్లు పెట్టుకోవచ్చు. అండ్ నా ఇంతకు ముందు ఇన్నిటుంటే యూ వుడ్ హ్యావ్ ఒక షాక్ కి గురైనా, ఎందుకంటే నేను కూడా అట్లనే ఒక సెకండ్ ఇనంగానే వాట్ అనుకున్నా. బట్ నేను ఇన్నది కరెక్టే. ఎల్ఏ లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ 2028 కి బిగ్ హైలైట్ ఈజ్ క్రికెట్ ఈజ్ బ్యాక్. మనకి క్రికెట్ ఉంటుంది అండ్ T20 ఫార్మాట్ లా బోత్ మెన్ అండ్ ఉమెన్ క్రికెట్ టీమ్స్ విల్ బి ప్లేయింగ్ దేర్. 6 టీమ్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి ఇన్ మెన్స్ అండ్ ఉమెన్స్ కాంపిటీషన్. సో ఇండియా వస్తుంది ఫైనలీ. ఇండియా ఆపోజిట్ ఎవరు ఆడుతుంది అన్నది క్వశ్చన్. ఐ హోప్ దాట్ వీ విల్ గెట్ ద గోల్డ్ మెడల్ ఇన్ ఒలింపిక్స్ ఫైనలీ ఆఫ్టర్ సచ్ ఎ లాంగ్ లాంగ్ లాంగ్ లాంగ్ లాంగ్ వెయిట్. క్రికెట్ వెన్యూ వచ్చేసి మన కాలిఫోర్నియాలా. T20 ఫార్మాట్ కొత్త స్పోర్ట్స్ చాలా యాడ్ చేసిండ్రు. ఒకటి క్రికెట్, ఒకటి ఫ్లాగ్ ఫుట్బాల్. ఫుట్బాల్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఒక NFL స్టైల్ ఉంటుంది, ఒకటి ఫ్లాగ్ ఫుట్బాల్ ఉంటుంది. అండ్ ఇట్స్ లెస్ రిస్కీ అనమాట, దెబ్బలు తక్కువ తాగుతాయి. లైక్ క్రాస్, స్క్వాష్, బేస్బాల్, సాఫ్ట్ బాల్ రిటర్న్స్. సో ఒక 5-6 గేమ్స్ కొత్త వెరైటీ యాడ్ చేసిన ఒలింపిక్స్ కి. సో హాలీవుడ్ లో స్టార్స్ ఏ కాదు, ఈసారి మన ఎల్లేలా మనోళ్ళు కూడా గోల్డ్ మెడల్ ఇస్తారు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ బై. నేను ఇక 2026 ఫీఫాకి ఎంత ఎక్సైటెడ్ అయినో, ఇప్పుడు 2028 కి కూడా అంతే ఎక్సైట్ అవుతున్నా. ఇక మంచి మంచి మంచి ఇట్లాంటి రీజన్స్ ఇస్తే ఇంకొక 2 ఇయర్స్ జల్ది అయిపోతుంది అనిపిస్తుంది. మనకి కూడా గోల్డ్ మెడల్ రావాలి నెక్స్ట్ ఇయర్ ఫీఫా వరకు. ఇండియన్ టీమ్ క్వాలిఫై కావాలి. ఎన్నో కోరికలు ఉన్నాయి, బట్ ఇక ఆ కోరికలు వచ్చేదాకా ఒక మంచి పాట వినుకుంటా అప్పటిదాకా కొంచెం రిలాక్స్ అయిదాం. డ్రైవింగ్ చేసే వాళ్ళందరూ ఐఎమ్ హోప్ యు ఆర్ రీచింగ్ హోమ్ సేఫ్లీ. ఇఫ్ నాట్ టేక్ యూర్ టైమ్ అండ్ డ్రైవ్ మైండ్ఫుల్. ఇగో ఈ పాట వినేసి దీని తర్వాత లెట్ అస్ టాక్ ఎ లిటిల్ బిట్ మోర్. Okay, let's go.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరు వింటున్నారు డ్రైవ్ టైమ్ డీ టూర్ విత్ ఇవాళ మీ ఆంటీ అనుతోని. ఫర్ ఎ చేంజ్ ఐ హోప్ యు ఆర్ హ్యావింగ్ ఎ గ్రేట్ టైమ్ లిస్నింగ్. ఆకైతే మస్తు మజా వస్తుంది, ఎందుకంటే మనం మన ఫన్ సాంగ్స్ లకి వెళ్ళిపోయినాం కదా. సో మెలడీ ఈజ్ దేర్ ద క్వీన్ ఎవ్రీథింగ్ ఐ గెట్ ఇట్, బట్ అనుకి ఆ జోష్ రావాలంటే ఇట్లాంటి పాటలు ఇంటినే ఒక మంచి ఎంజాయ్ తోని ఒక మండే మార్నింగ్ ని క్లోజ్ చేసినట్టు స్టార్ట్ చేసినట్టు మండే ఈవినింగ్ ని క్లోజ్ చేసిన అనిపిస్తుంది. అండ్ వై నాట్, మన మండే ఈజ్ అ లిటిల్ బిట్ హెవియర్, లాంగ్ ఒక 5-day వీక్ కి స్టార్టింగ్ బికమ్స్ ఎ లిటిల్ బిట్ హార్డర్. ఇట్లాంటి పాటలు వినుకుంటా కొంచెం జస్ట్ ఊపిరా ఊపుకుపోయినా జస్ట్ ఒక మైండ్ లా బ్రెయిన్ లోపల ఊపుకుంటే కూడా ఒక మంచి రిలాక్సేషన్ వస్తుంది అనిపిస్తుంది. ఎస్పెషల్లీ పాటల మంచి ఫన్ ఒక అప్బీట్ ఉంటే వై నాట్, రైట్? సో దాట్స్ వై దాట్ సాంగ్స్ ఆర్ కమింగ్ అప్. ఇంకొక 2-3 సాంగ్స్ ప్లే చేసే టైం ఉంది మనకి, అండ్ దెన్ వీ విల్ హ్యావ్ టు సైన్ ఆఫ్, ఎందుకంటే మన కోసం వచ్చేసిండ్రు నెక్స్ట్. వాంట్ సే హై, హలో, గెస్ గుడ్ ఎవరున్నారు మీ నెక్స్ట్ సెగ్మెంట్ కరి? నేను ఇప్పుడే చెప్పా, I hope if you know, you know. But lekapothe next part ainanka cheptha. So listen to this fun song and then immediately I will tell you who is with me here. Maybe we'll just do a quick hello and tarvata hand over chesestha. Meeru, you are in good hands, she'll take good care of you guys. So listen to this fun song, dan tarvata nen wrap up chesta. But ee paata kuda mass anipisthadi, ee pilla nijanga ettunu kada, nenu Nagadurga will go places. Expressions super, dance super, like one of my favorites on all folk songs, and this was one of her cute numbers. I hope you know which song, but if you don't know, you listen to this one. ఒక్క నిమిషం వస్తుంది.

0: అది అట్లా ఉండాలి పాట, ఆ పాట అట్లా ఇంటేనే అట్లా జోష్ వస్తుంది కదా. దాట్ వాజ్ దారిన పోతుండు. కానీ ఇది ఈ లోకల్ సాంగ్ విన్నా కూడా ఒక మంచి వైబ్ ఉంటుంది. సో అందుకని మీకు కూడా మండే మంచిగా ఒక హైలా ఎండ్ చేద్దాం అన్నట్టు ఆ పాటలు తీసుకొచ్చిన. అండ్ ఇంకొక సాంగ్ ఉంది, బట్ ఆ సాంగ్ ప్లే చేయకంటే ముందు ఐ హావ్ టు ర్యాప్ ఇట్ అప్, ఎందుకంటే నాతో పాటు సుష్మా వచ్చేసింది. సుష్మా, యు వాంట్ టు సే సంథింగ్? యు వాంట్ టు లుక్ ఫార్వర్డ్ ఫర్ యువర్ నెక్స్ట్ షో?
1: సస్పెన్స్ పెడదాము.
0: ఓ అయితే అను వెళ్ళిపోతుంది కదా, మీరు కూడా వెళ్ళిపోకండి. కంటిన్యూ ఫ్రమ్ 7 to 9, షీ విల్ గివ్ యూ థాట్ ప్రొవోకింగ్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్. అను అను లొల్లి లొల్లి చేసిపోతే మంచిగా కామ్ గా రిలాక్స్డ్ గా గుడ్ నైట్ చెప్పిస్తుంది. ఐఎమ్ వెరీ ష్యూర్ ఆఫ్ దాట్. ఇక నేను ర్యాప్అప్ చేయడానికి వచ్చేసిన కానీ, బట్ నేను ఒకటి మాట్లాడడం అనుకుని మర్చిపోయినా, సో వెరీ క్విక్లీ చెప్తా. మీరు ఎవరైనా చూడకపోతే మాత్రం గో అండ్ వాచ్ ఒడిస్సీ మూవీ. నువ్వు చూసావా సుష్మా?
1: టికెట్స్ ఆర్ ఫుల్లీ బుక్డ్.
0: నో, టికెట్స్ దొరకకపోయినా ట్రై చేయి, ఎందుకంటే ఇప్పుడు ఈ సెకండ్ వీక్ లో పోయింది కాబట్టి కొంచెం ఇది.

ఇప్పుడు రెగ్యులర్ వి అయితే యూ కెన్ డూ లైక్ వెరీ లాంగ్ షార్ట్స్ అవంతా. ఇది ఐమాక్స్ స్పెసిఫిక్ గా క్రియేట్ చేయాలి అంటే నోలన్ యాక్చువల్ ఒక బిల్డ్ చేసిండు. సో ఇంటిమేట్ డైలాగ్స్ కూడా ప్రాపర్ గా ఇన్పియనికి ఒక టెక్నాలజీని ఒక వేరే లెవెల్ లో వాడుకున్నాడు ఆయన. అండ్ 2 hours 52 minutes 172 minutes ఈ మూవీ లెంత్. ఇంకొక 8 minutes అయితే అసలు ఐమాక్స్ తీయలేదు అనమాట. ఐమాక్స్ లిమిటేషన్ అది. సో ఆ లిమిట్ లో కొంత క్లోజ్ తీసుకుపోయి హీ మేడ్ ద మూవీ. అండ్ దట్ ఈస్ ద గుడ్ పార్ట్ అబౌట్ ఇట్ ఈస్ ఏంటంటే ఐమాక్స్ చూడాలి అని అనుకుంటారు కొంతమంది క్రిస్టోఫర్ నోలన్ మూవీస్ ఎస్పెషలీ బ్యాట్మెన్ సిరీస్ కానీ ఏదైనా. బట్ ఈ మూవీ ఎంత హిస్టరీ ఉంది అంటే తెలియని వాళ్ళు కూడా కొంచెం వాట్ ఈస్ ద వార్ అబౌట్, ట్రాయ్ వార్ ఎందుకు, జస్ట్ అట్లా చిన్న బేసిక్స్ తెలుసుకొని పోతే బోర్ కొట్టదు ఒకటి. అండ్ గ్రాఫిక్స్ తీయడం కూడా రియల్ పీపుల్ ని పెట్టిండు ఇన్స్టెడ్ ఆఫ్ డిజిటల్ పీపుల్ ని పెట్టి వార్ నడిపించకుండా. థౌజండ్స్ ఆఫ్ ఎక్స్ట్రాస్ అండ్ రియల్ బోట్స్ ఎక్కడైతే వేవ్స్ వస్తాయో అప్పుడే షూటింగ్ చేసిండు. సో ద రియల్ ఎఫెక్ట్ కోసం ఫేక్ ఎఫెక్ట్ పెట్టలే చాలా మటుకు. అండ్ ఇంకొకటి పెద్ద ట్రోజన్ హార్స్ ని బిల్డ్ చేసిండ్రు. ఒక వుడ్ హార్స్ బిల్డ్ చేస్తారు, దాని లోపల ఈ సోల్జర్స్ ని స్నీకింగ్ చేస్తారు అనమాట యుద్ధం గెలవనికి. సో ద ఆపోజిట్ టీమ్ వాళ్ళు అనుకుంటారు, ఆపోజిట్ కంట్రీ వాళ్ళు అనుకుంటారు, అరే గుర్రం ని ప్రెజెంట్ చేస్తారు కదా అని చెప్పి రాణిస్తారు లోపలికి. కానీ ఆ గుర్రం లోపల సైనికులు ఉంటారు. సో ఇట్స్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఎస్పెషల్లీ ఇఫ్ యూ రీడ్ ద గ్రీక్ మెథాలజీ కానీ లేకపోయినా తెలియకపోయినా కూడా పోయి ఫుల్ ఎంజాయ్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ క్యాన్ లిసనర్స్ గో వాచ్ ఇట్ ఆన్ ఐమాక్స్. ఐమాక్స్ కాకపోతే ఎక్స్జీ, ఎక్స్బీ కాకపోతే ఏదో స్టాండర్డ్ ఫార్మాట్ లో చూడండి. కానీ చూడండి భయ్, ఇట్లాంటి సినిమాలు మళ్ళా రావు. సో అది ఇంట్లో వస్తుంది, నేను సిరీస్ లో చూస్తా లేకపోతే ఓటీటీలో చూస్తా అంటే యూ విల్ మిస్ అవుట్ ఆన్ ద టెక్నికాలిటీ పార్ట్. బాహుబలి ఎట్లా చూస్తారో అట్లా దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ మూవీస్ యూ వుడ్ ఎంజాయ్. సో గో వాచ్ ఇట్. నేను బాయ్ బాయ్ చెప్పే టైం అయిపోయింది, బట్ నేను వెరీ సింపుల్ లాజిక్ చెప్తా, అదే సేమ్ లాజిక్ చెప్తా, దట్ వచ్చేటప్పుడు ఏం తీసుకోపోలే, పోయేటప్పుడు ఏం తీసుకోపోరు. సో అనవసరంగా లేని టెన్షన్ లో బ్రెయిన్ లో పెట్టుకోకండి. మండే ఇవాళనే మంచిగా స్టార్ట్ అయింది. సో హ్యావ్ అ గ్రేట్ వీక్ అహెడ్. ఫుల్ వీక్ మంచిగా రిలాక్స్ గా చేసుకోండి. వీకెండ్ వస్తుంది, అయిపో వీకెండ్ అయిపోయింది, ఇంకా 4 రోజులు కష్టపడాలని ఆలోచించకండి. యు ఆర్ గోన్ హ్యావ్ ఎ గ్రేట్ వీక్ యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ స్ట్రెస్ యువర్ సెల్ఫ్ అవుట్. కీప్ ఇట్ ఈజీ, వర్క్అవుట్, ఈట్ క్లీన్, మంచిగా రిలాక్స్ కానీ, కొంచెం ఈవినింగ్ టైం విత్ ఫ్యామిలీ స్పెండ్ చేయండి, కిడ్స్ ని బయట తీసుకుపోండి. ఈవెన్ ఇఫ్ యూఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్ ఇన్ ద బ్యాక్ యార్డ్, దట్స్ గుడ్ అవుట్ సైడ్ టైమ్ ఫర్ దెమ్. మేక్ షూర్ ఆఫ్ ద సన్ హీట్ వేవ్ ఒకటి. డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్ అండ్ లివ్ యువర్ ఈచ్ మూమెంట్. దాట్ ఈస్ వాట్ ఐ టెల్ యూ. ఆన్ దాట్ నోట్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. మళ్ళీ వస్తా టెన్షన్ అడగండి, థర్స్డే కూడా ఉన్నా నేను, థర్స్డే కూడా వస్తా. బట్ అంటిల్ దెన్ దిస్ ఈస్ యువర్ అనూర్ సేయింగ్ బై బై ఫర్ డీ టూ టుడే అండ్ గుడ్ వీక్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiki పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

మన సురభి క్లాక్ లో 7 hours 3 minutes అయితే అయిపోయింది. సురభి డీటూర్ అయిపోయి నాన్ స్టాప్ ఫన్ లోకి వచ్చేసాము. అండ్ మండే నాన్ స్టాప్ ఫన్ అంటే వచ్చేసేది సుష్మా 7 to 9 PM. ఈ రోజు మనం ఫుల్ గా ఎంటర్టైన్ అయిపోదాము. మరి ఎంటర్టైన్ అయిపోవాలంటే గేమ్ ఉండాలి, అలాగే మన టాపిక్ కూడా ఉండాలి, మంచి మంచి సాంగ్స్ కూడా ఉండాలి. కాబట్టి అన్ని రెడీ చేసుకుని వచ్చేసాను. ఎన్ని రెడీ చేసుకున్నా, ఏం చేసుకున్నా ఏం ప్రయోజనం? మండే వచ్చేసింది అంటారా? ఎస్, మండే అనేది మన లైఫ్ సైకిల్ లో నాకు తెలిసి ఇది మోస్ట్ హార్డెస్ట్ డే అని చెప్పాలి. ఎందుకంటే సండే సాటర్డే చిల్లైన తర్వాత మండే వస్తుంది. మండే వస్తే అది రెగ్యులర్ డే కంటే కూడా నెక్స్ట్ 5 days వర్క్ చేయాలి, నెక్స్ట్ 4 days వర్క్ చేయాలన్న బాధ ఎక్కువైపోయి ఉంటుంది అనమాట. బట్ అలాంటి బాధ నుంచి కొంచెం సేపు వచ్చేసి మండే మార్నింగ్ నుంచి సర్వైవ్ అయిపోయాం కదా, అలాగే వీక్ కూడా సర్వైవ్ అయిపోతామని చెప్పి అనుకోవాలి. అంతకంటే ఇంకేం చేస్తాం చెప్పండి. సో అదనమాట. సో మండే అని చెప్పి కొంచెం డల్ గా ఎవరైనా ఉంటే అలా